శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026, జూలై నెల 9వ తేదీ, గురువారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ జయదేవుని అష్టపదులు విన్నారు. గానం నిత్య సంతోషిణి. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వైరాగ్యం ఈ అంశం గురించి శ్రీ వడ్డిపర్తి పద్మకర్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: భర్తృహరి సుభాషితాలలో భయం లేనిది ఒక్క వైరాగ్యము అన్నాడాయన. ఈ సృష్టిలో ప్రతి వస్తువు ఏదో ఒక విధంగా మానవుడికి నష్టమే కలిగిస్తుంది. అంటే ప్రతి వస్తువు వల్ల మానవుడికి భయం ఉంది. భయం లేనిదల్లా ఒక్క వైరాగ్యం. దానికి ఒక అద్భుతమైన శ్లోకం వైరాగ్య శతకంలో రాశాడాయన. భోగే రోగ భయం. ఎవడైనా ఎక్కువగా భోగాలు అనుభవిస్తే, అంటే శరీరాన్ని కష్టపెట్టకుండా హాయిగా చల్లని గదుల్లో ఉంటూ అస్సలు నడక లేకుండా వేళకి తిని పడుకుంటూ సకల సుఖాలు ఎక్కువ అనుభవిస్తే, బాగా తిండి తింటే దానివల్ల చివరికి రోగం వచ్చి తీరుతుంది అన్నాడాయన. కాబట్టి శరీరాన్ని కష్టపెట్టాలి తప్ప ఎక్కువ భోగాలు అనుభవించొద్దు అంటే ఈనాటి వ్యాయామాన్ని గురించిన విషయం ఆనాడే చెప్పాడు ఆయన. ఎక్కువ భోగాలుంటే శరీరానికి రోగం ఉంటుంది, ఈ భయం ఉంది శరీరానికి. కులేచ్యుతి భయం. లేదండి, మేమేదో మంచి వంశంలో పుట్టాం, మా వంశంలో వాళ్ళకి డబ్బు ఉంది, అది ఉంది, మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారు, అందామా అనుకుంటే ఏమో ఈ వంశంలో కూడా ఎవడన్నా భ్రష్టుడు పుట్టచ్చు, లేదా మనకే ఏదన్నా దౌర్భాగ్యం రావచ్చు. కాబట్టి మంచి వంశానికి భ్రష్టత్వం కలుగుతుందేమో అనే భయం ఉంది. విత్తే నృపాలాద్భయం. డబ్బెక్కువ ఉంది మాకేమిటి భయం అనుకుందామా అంటే, ఎంత డబ్బెక్కువ ఉంటే దానికి అంతలా ప్రభుత్వ భయం ఉంది. ఏంచేతంటే ధర్మం ప్రకారంగా మనం ట్యాక్స్ కట్టాలి కనుక, ధర్మ ప్రకారం అది. కాబట్టి ఎక్కువ డబ్బు ఎక్కువ అయ్యే కొద్దీ దీనికి ప్రభుత్వ భయం ఉంది, లేదా దొంగల భయం ఉంది, ఏదో రకంగా ఎవడొకడు దోచుకుపోతాడని ఒక భయం ఉండనే ఉంది. డబ్బుకి ఇతరుల వల్ల భయం ఉంటూనే ఉంటుంది. మానే దైన్య భయం. నేను అభిమానిని, ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచను అందామా అనుకుంటే ఏమో ఇవాళంటే డబ్బుంది కాబట్టి చెయ్యి చాచవలసిన అవసరం లేదు, రేపు పొద్దున ఎలా దొరుకుతుంది ఎవడికి తెలుసు, ధనం ఏ క్షణంలో ఉంటుందో ఏ క్షణంలో మాయమవుతుందో ఈ సృష్టిలో ఎవరికీ తెలియదు. కాబట్టి రేపెప్పుడైనా ఇతరుల దగ్గరికి వెళ్ళి యాచించవలసిన అవసరం వస్తుందేమోననే భయం ఉంది అభిమానం కలిగిన వాడి. గుణే కల భయం. నేను మంచి గుణాలు కలిగిన వాడిని, నాకే భయం లేదనుకుందామంటే సద్గుణాలు కలిగిన వాడికి నీచుడి వల్ల భయం ఉంది. అసలు లోకంలో మంచివాడికే ఎక్కువ భయం. దుర్మార్గులు ఎప్పుడూ మంచివాళ్ల మీద దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు, అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి సద్గుణాలు కలిగిన వాడికి నీచుల వల్ల భయం ఉంది. రూపే జరాయా భయం. నాకు మంచి అందం ఉంది కాబట్టి నేను అందరిలోకి గొప్పవాడిని అందామా అనుకుంటే ఈ ఎంత అందగాడికైనా ముసలితనం అనే ఒక భయం ఉంది. కళ్ళ ముందు మనం చూస్తూనే ఉన్నాం, ఒకప్పుడు పరమ సౌందర్యంతో ఉన్నవాడు తర్వాత తలంతా ముగ్గుబొట్టయిపోయి శరీరం కాళ్ళు చేతులు వణికిపోతూ చర్మం వేళ్లాడుతూ జుగుప్సాకరంగా తయారవుతారు. కాబట్టి ఎంత అందగాడికైనా ముసలితనం అనే ఒక భయంకరమైన శత్రువు పొంచి ఉంది. కాబట్టి అందానికి శత్రువు ముసలితనం, ఆ భయం సౌందర్యానికి ఉంది. శాస్త్రేవాద భయం. బాగా చదువుకున్న పండితులు మాబోటి వాళ్ళు ఉన్నారంటే, ఏదో 10 భాషల్లో పండితులు అందాం అనుకుంటే, ఇంతకంటే పండితుడెప్పుడైనా రేపు తయారై వీడితో వాదించి వీడిని ఓడిస్తాడేమోననే భయం శాస్త్రంలో కూడా ఉంది. కాబట్టి పండితుడికి ఎప్పుడు వాదించేవాడి వల్ల భయం ఉండనే ఉంటుంది. బలే రిపు భయం. మంచి బలవంతుడికి, భీముడి లాంటి వాడికి

0: కూడా ఇంతకంటే బలవంతుడు పుట్టుకొస్తాడేమో శత్రువు అనే భయం ఉంది. బలవంతునికి శత్రు భయం ఉండనే ఉంది. కాయే కృతాంతాద్భయం, ఇంకా నా శరీరం చాలా గొప్పది, దీనికి ఏ భయం లేదనుకుందామా అంటే శరీరానికి యమధర్మరాజు గారి భయం ఉంది. ఎప్పుడొచ్చి హఠాత్తుగా పొంచి పట్టుకుపోతాడో తెలియదు. ఎంత గొప్పవాడికైనా, ఎంత పండితుడికైనా, ధనవంతుడికైనా, ఇంకోటికైనా, ఇంకొకటికైనా సరే శరీరం ధరించాడంటే వాడికి మృత్యు భయం ఉంది. కాబట్టి సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, ఈ భూలోకంలో ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు ఏదో భయం తెచ్చి పెడుతుంది. అంటే ప్రతి వస్తువుకి ఒక భయం ఉంది. ఇంకా భయం లేని వస్తువు ఏదైనా ఉందా అంటే వైరాగ్యమేవా అభయం. ఒక్క వైరాగ్యానికి మాత్రం భయం లేదు. వైరాగ్యము అంటే ఏ వస్తువు మీద ప్రేమ ఉండదు, ద్వేషము ఉండదు, ఈ వస్తువు నాకు కావాలనే కోరిక ఎక్కువ ఉండదు, అలాగని దాని మీద జుగుప్స అసహ్యము ఉండదు. రాగం ద్వేషం లేని ఉచ్చస్థితి వైరాగ్యం. కాబట్టి మానవుడు ఎవరి మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవద్దు, మమత, ఎవరి మీద ద్వేషం పెంచుకోవద్దు, అది వైరాగ్యం, అది మనకు శుభం ఇస్తుంది అని ఈ సుభాషితం చెబుతోంది.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వైరాగ్యం ఈ అంశం గురించి శ్రీ వడ్డిపర్తి పద్మాకర్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో సన్నజీవాల పెంపకంలో మెలకువలు వింటారు.

0: సన్న జీవాలలో ముఖ్యంగా గొర్రెలు మేకల్లో ఏ రకాల సీజనల్ వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది? సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధులు ప్రబలకుండా వ్యాధులు రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల పశు వైద్యులు డాక్టర్ బి వెంకట్రావు గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్.
1: నమస్కారం. గొర్రెల్లో సాధారణంగా ముఖ్యంగా బ్యాక్టీరియల్ డిసీజెస్ అని ఉంటాయి, వైరల్ డిసీజ్ అని ఉంటాయి, తర్వాత అంతర్పరాంజీలలో కలిగే వ్యాధులు కొన్ని ఉంటాయి, దాంతోపాటు ఇతర వ్యాధులు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా బ్యాక్టీరియల్ డిసీజెస్ తీసుకుంటే వాటిలో చిటుకు రోగం అని, కాలిపుండు రోగం, దొమ్మ రోగం అని, పొదుగుబాపు రోగం అని ఇలా ఉంటాయి. వైరస్ సంబంధించి తీసుకుంటే గాలికుంటు వ్యాధని, నీలనాలుక వ్యాధని, బొబ్బర రోగం అని, పీపీఆర్ వ్యాధని ఇలా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా అంతర పరాన్జీవుల వ్యాధులు అంటే వాటిలో కార్జప జలక వ్యాధని, దవడ కింద వాపని, బద్దెపురుగు వ్యాధని, కాక్సిడియోసిస్ అని ఇట్లా కొన్ని రకాలు ఉంటాయి. ఇతర వ్యాధులు అంటే జనరల్గా గొర్రెల్లో వేసుకుపోవటం అని, కడుపుబ్బరం చనిపోవటం, లేకపోతే మేంజి ఇలాంటి గజ్జి అంటే ఆ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట. సీజనల్గా వచ్చే వ్యాధులకు సంబంధించి ముందస్తుగానే గొర్రె పెంపకందారులు టీకా, వాటి జీవాలకు టీకాలు వేసుకుంటే ఆ రోగాలు రాకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఉదాహరణ చెప్పుకుంటే మనం జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఈ నాస్ రోగం అంటాం, పీపీఆర్ వ్యాధి అనేది, దానికి సంబంధించి టీకాలు ముందుగా వేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. అది ప్రభుత్వం వారు ప్రతి ఏటా కూడా వాళ్ళకి ఫ్రీగానే చేయిస్తారు. తర్వాత ఈ ఏప్రిల్ మాసానికి వస్తే మనకు బొబ్బ వ్యాధి అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, దానికి కూడా మనం ముందస్తుగా టీకాలు గవర్నమెంట్ చేస్తారు. తర్వాత మే నెలలో చూసుకుంటే చిటుకు రోగం సంబంధించి టీకాలు వేస్తారన్నమాట. ప్రజెంట్ ఈ వర్షాకాలంలో జనరల్ ఎక్కువగా నోటి సొంగ వ్యాధి అంటాము మనం, దాన్ని బ్లూటంగ్ డిసీజ్ అంటాం, నీళ్ళు నాలుగు వ్యాధి అంటాం అన్నమాట. అది ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది, దీనికి కూడా మనం టీకాలు ఫ్రీగా చేస్తాం. అయితే ఇక్కడ ఈ ప్రజెంట్ ఈ సీజన్లో వచ్చే వ్యాధి నీళ్ళు నాలుగు వ్యాధి కాబట్టి దీనికి సంబంధించి మనం తెలుసుకుంటే దీన్ని మూతి వాపు వ్యాధి అని కూడా అంటారు అన్నమాట. ఎందుకంటే మూతి చుట్టూ కూడా పుండ్లు రావటం, లోపల నోటి చిగురిలో కూడా పుండ్లు రావడం జరుగుతూ ఉంటుంది, దానివల్ల దీనికి మూతి వాపు వ్యాధి అని కూడా అని పిలుస్తారన్నమాట. ఆ నాలుగు కూడా బ్లూ కనిపిస్తుంది కాబట్టి నీళ్ళకు నీనాలుగు వ్యాధిని ఆ పేరు వచ్చింది అనమాట. ఈ వ్యాధి అసలు ఎలా వస్తుందంటే ఇది వైరస్ వల్ల కలిగే వ్యాధి అనమాట, వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఒక గొర్రె నుంచి ఇంకో గొర్రెకి ఎలా వ్యాప్తి చెందుతుందంటే దోమ కాటు వలన ఈ వైరస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అయితే లక్షణాలు ఎలా ఉంటాయని చూసుకుంటే మనం మందలో ఒకటి రెండు గొర్రెలకు ముందు జ్వరం ఎక్కువగా ఉంటుంది అనమాట. తర్వాత క్రమేణా జ్వరం అనేది ఎక్కువగా రోజురోజుకి పెరుగుతూ కనీసంగా 105 to 106 టెంపరేచరు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ పెదాలన్నీ కూడా వాయటం, చిగుళ్ళు వాయటం, లోపలంతా కూడా ఆ చిగుళ్ళు ఎర్రబడిపోయి పుళ్ళు మాదిరిగా ఏర్పడతాయి అన్నమాట. తర్వాత ఆ వ్యాధి తీవ్రత అనేది రోజు రోజు పెరుగుతూ ఉంటుంది, తర్వాత అది కాళ్ళ వరకు కూడా వ్యాపిస్తుంది అనమాట. గిట్ల మధ్య భాగంలో కూడా

ఎర్రగా పుండ్లు పట్టడం, తద్వారా ఆ గొర్రెలు సరిగ్గా మేత తీసుకోకపోవడం, ఏదైనా గొర్రెలు చూడిపోయి ఉంటే అవి వేసేసుకుపోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి దీనికి ఆ సకాలంలో ముందస్తుగా టీకాలు చేయించుకోవడం ఒకటైతే, ఒకవేళ ఎవరైనా చేయించుకోని పక్షంలో వ్యాధి వచ్చినప్పుడు పశు వైద్యం సంప్రదించాలి. సంప్రదించినప్పుడు రెగ్యులర్గా ఒక 7 డేస్ వరకు ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ వ్యాధిని ఎలా నివారించాలంటే, మనం ముందుగా చెప్పుకున్నాము సీజనల్గా వచ్చేదాంటికి టీకాలు వేసుకోవాలని. అదేవిధంగా వర్షాకాలంలో ఆ పశువుల పాక ఉంటుంది కదా, ఆ పరిసరాల్లో ఈగలు దోమలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ అనేది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది అనుకున్నాం కాబట్టి, దోమలకు సంబంధించిన ఆ నివారణ ఏవైతే ఉన్నాయో మనం వేపాకు పొగ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే అక్కడ ఆ కష్టం అంతా కూడా ఉదయాన్నే శుభ్రంగా ఈ సైపర్మెత్రిన్ లిక్విడ్ లాంటిది స్ప్రింకిల్ చేసుకుంటే, స్ప్రే చేసుకుంటే అక్కడ ఆ ఏరియాలో దోమలు వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు మనం అనుకున్నట్టు కానీ వేపాకు పొగ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే రాకుండా ఉంటాయి అన్నమాట. వీటికి చికిత్స అనేది ప్రత్యేకించి పలానా వైరల్ డిసీజ్ కాబట్టి సరైన చికిత్స అనేది ఉండదు, లక్షణాలను బట్టి మనం ట్రీట్మెంట్

0: అంటే మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ వ్యాధిని ఎలా నివారించాలంటే, మనం ముందుగా చెప్పుకున్నాము సీజనల్గా వచ్చేదాలంటే కీటకాలు వేసుకోవాలని. అదేవిధంగా వర్షాకాలంలో ఆ పశువుల పాక ఉంటుంది కదా, ఆ పరిసరాల్లో ఈగలు దోమలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ అనేది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది అనుకున్నాం కాబట్టి, దోమలకు సంబంధించిన ఆ నివారణ ఏవైతే ఉన్నాయో మనం వేపాకు పొగ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే అక్కడ ఆ కొష్టం అంతా కూడా ఉదయాన్నే శుభ్రంగా ఈ సైపర్మెథ్రిన్ లిక్విడ్ లాంటిది స్ప్రింకిల్ చేసుకుంటే, స్ప్రే చేసుకుంటే అక్కడ ఆ ఏరియాలో దోమలు వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు మనం అనుకున్నట్టుగానే వేపాకు పొగ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే రాకుండా ఉంటాయన్నమాట. వీటికి చికిత్స అనేది ప్రత్యేకించి పలానా వైరల్ డిసీజ్ కాబట్టి సరైన చికిత్స అనేది ఉండదు. లక్షణాలను బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. జ్వరం ఉన్నప్పుడు జ్వరం సంబంధించి జ్వరం దగ్గర తగ్గడానికి, తర్వాత ఏదన్నా కొన్ని పశువులు కొన్ని గొర్రెలు దగ్గుతూ ఉంటాయి, దగ్గుతున్నప్పుడు ఆ శ్వాస సంబంధించి ఏవైతే మందులు వాడాలో వాటి సంబంధించి చేస్తారు అట్లనమాట. లక్షణాలను బట్టి మనం చేయటమే కానీ ప్రత్యేకించి ఈ జబ్బుకి డైరెక్ట్గా మెడిసిన్ అంటూ ఉండదన్నమాట. అయితే ఇక్కడ ఈ నోట్లో పుడ్లు ఏర్పడతాయి కాబట్టి ఆ తద్వారా గొర్రెలు మేత తీసుకోవడం అంత కష్టంగా ఉండదు కాబట్టి, నోట్లో ఉండే పుడ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో రెగ్యులర్ కడిగి శుభ్రం చేసుకోవటం, తర్వాత బోరిక్ పౌడర్ అనేది కూడా మనకు హాస్పిటల్స్లో అందుబాటులో ఉంటుంది. వాటితో కూడా ఆ పౌడర్ ఏంటంటే యాంటీబయాటిక్ యాంటీసెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి, ఆ పౌడర్తో కూడా నోట్లో మొత్తం ఆ వాటర్లో మిక్స్ చేసుకొని నోటిని అంత శుభ్రం చేసుకుంటే కొంతవరకు కూడా ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గిట్ల మధ్య ఉండే పుండ్లను కూడా పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రంగా క్లీన్ చేసుకొని అక్కడ హిమాక్స్ ఆయింట్మెంట్ కానీ లోరాక్స్ ఆయింట్మెంట్ కానీ ఇలాంటివి అప్లై చేసుకుంటే కొంచెం ఉపశమనంగా ఉండి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందన్నమాట. పరాన్నజీవులు అంటే అంతర పరాన్నజీవులు బాహ్య పరాన్నజీవులు ఉంటాయి. అంతర పరాన్నజీవుల విషయానికి వస్తే ఈ గొర్రెల మందలు ఎక్కువ కూడా ఈ గ్రేజింగ్ అని బయటికి వెళ్తూ ఉంటాయి. ఎక్కడైతే బీడు పొలాలు లేకపోతే కెనాల్స్ పక్కన ఉండేటువంటి గడ్డి మేత తీసుకుంటూ ఉంటాయి. ఆరు బయట మేత మేస్తుంటాయి కాబట్టి జనరల్గా పచ్చిక మీద పరాన్నజీవుల గుడ్లు వాటి మీద ఉంటాయి అన్నమాట. ఇవి ఆ మేత ఈ గొర్రెలు తీసుకున్నప్పుడు ఆ గుడ్లు లోపలికి ప్రవేశించి అది మళ్ళీ పెద్దది అయిపోతుంది అన్నమాట లోపల, అంటే అడల్ట్ తీసుకొచ్చేస్తుంది. అక్కడ నుంచి మన లోపల ఇవి గుడ్లు పెట్టడం వాటి సంతతి అనేది శరీరం లోపల పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి ఏంటంటే మనం రెగ్యులర్గా డివార్మింగ్ చేసుకోవాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి గొర్రెలకు డివార్మింగ్ చేసుకుంటే ఆ లోపల అంతర్పరాన్నజీవులు పెడద అనేది మ్యాక్సిమం తగ్గే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఈ గొర్రెల పెంపకందారుల కోసం ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఉచితంగా నట్ల నివారణ మందు తాగించే కార్యక్రమం చేపడుతున్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయినా కూడా ఎక్కువగా ఏంటంటే మనకు వర్షాల సీజన్లో కానివ్వండి లేకపోతే ఎండాకాలంలో కానివ్వండి ఈ అన్నీ కూడా ఈ పురుగు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి మనం జాగ్రత్తలు అంటే కేవలం ఈ నట్ల నివారణ మందు మాత్రమే తాపించుకుంటే వాటిని మనం రాకుండా చూసుకోవచ్చు అనమాట. వాటిలో ముఖ్యంగా ఇప్పుడు మనకు జనరల్గా వీటిలో ఏంటంటే టేప్ వామ్స్ అని రౌండ్ వామ్స్ అని ఫ్లూక్స్ అని అట్లా రకరకాలుగా ఉంటాయి. లివర్ ఫ్లూక్ అని రూమినల్ ఫ్లూక్ అని తర్వాత స్ట్రాంగ్ ఐలోసిస్ అని కొన్ని కొన్ని వ్యాధులు వస్తుంటాయి. వీటిలో ముఖ్యంగా వీటికి ఏంటంటే కార్డ్యప జలగ రోగం అంటాం వాడుక భాషలో. ఇదేంటంటే ఇది ఎలా వస్తుందంటే వ్యాధి కారకాలను నత్తగుల్లలు అంటే ఈ పరాన్నజీవి అని ఎలా వ్యాపిస్తుంది అంటే నత్తల ద్వారా వస్తుందన్నమాట. నత్తలు ఎప్పుడైతే ఈ గడ్డి మీద వాటి గుడ్లను వదిలిపెడతాయో ఆ గడ్డి తినటం వలన గొర్రెలకు కార్డ్యప జలగ రోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం ఒకసారి ఏదన్నా ఈ ప్రమా వ్యాధి తీవ్రత ఎక్కువైపోయి గొర్రెలు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన గొర్రెని మనం కట్ చేసి చూస్తే ఆ లివర్లో ఈ జలగలు అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే మందులో 1-2 గొర్రెలు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండానే చనిపోవటం, తర్వాత గొర్రెలు దవడ కింద వాపుగా వచ్చి ఎక్కువగా ఈ పారుతూ ఉంటాయి అన్నమాట, విరేచన డయేరియా ఎక్కువ ఉంటుంది. ఈ డయేరియా ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే బాడీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి ఆ గొర్రె నీరసించి చచ్చిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లా ఈ వ్యాధిని ఎట్లా నివారించాలి అంటే జనరల్గా వాటర్ లాక్డ్ ఏరియాస్లో ఈ గొర్రెల్ని మనం మేత తీసుకెళ్లకుండా పొడిగా ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్తే ఈ వ్యాధి రాకుండా ఉంటుంది. అంటే కొన్ని మురికి కుంట్లు ఉంటాయి అన్నమాట, నీళ్ళు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కొన్ని గొర్రెలు మేత మేస్తూ ఉంటాయి, అక్కడ మేత మేసిన గొర్రెలకు మాత్రమే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సాధ్యమంత వరకు మనం వాటిని వేరే బీడు పొలాల్లో మేపించే విధంగా చూసుకోవాలి. చికిత్స అంటే వాటికి సంబంధించినటువంటి మందులు ఉన్నాయి మనకు, క్లోజాంటల్ లిక్విడ్ కానీ ఆ లివర్ ఫ్లూక్ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించిన.
1: మీరు ఇంతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో సన్నజీవాల పెంపకంలో మెలకులు విన్నారు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమం

ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తల ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో పొగాకు కంపెనీల ప్రతినిధులు, ట్రేడర్లు, అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని పొగాకు కంపెనీలకు హితవు పలికారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కిలో 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకు కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు కెనడా విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్లో కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికున్న అవకాశాలను ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల బీసీసీలు హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాదులో మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా కుటుంబాల ఆర్థికాభివృద్దితో పాటు పట్టణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రాష్ట్ర పురపాలక శాఖ ఆధ్వర్యంలో అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిన్న వ్యాపార భాగస్వాముల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పట్టణ పేద కుటుంబానికి కనీసం ఒక సుస్థిర జీవనోపాధి వ్యాపారాన్ని అందించాలనే రాష్ట ప్రభుత్వ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న 12 ప్రముఖ బ్రాండ్లు, ఫ్రాంచైజీ భాగస్వామ్య సంస్థలు, స్వయం సహాయక సంఘాలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం తమ వ్యాపార నమూనాలను ప్రదర్శించాయి. అనంతరం మెప్మా మిషన్ డైరెక్టర్ భాగస్వామ్య సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో డిజిటల్ కార్పొరేషన్కు పంపించాలని మంత్రి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నరసాపురం శ్రీకాళహస్తిలోని హస్తకళాకారులకు అధికారులు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి

0: నరసాపురం లో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యారోగ్య శాఖ సహకారంతో శస్త్రచికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి సమస్యలు ఉన్న 21 మందికి కళ్ళజోళ్లు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పంపించి పరీక్షలు చేయించారు. అక్కడ వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన వినతులను స్వీకరించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు భూమి హక్కులు కల్పిస్తూ పారదర్శకమైన, సరళీకృతమైన రెవెన్యూ పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొంటూ,
1: మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా మాకు వచ్చిన సమస్యలు, గ్రీవెన్సెస్ ఏదైనా ఉన్నా కూడా అది రెవెన్యూ సమస్య. మేము గ్రామ సభలు పెట్టాము, రెవెన్యూ సదస్సులు పెట్టాము, దాదాపుగా 7.5 లక్షల పైచీలకు మా గ్రీవెన్స్ వచ్చినాయి. అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. రీసర్వే అయితే గతంలో అయినటువంటి గ్రామం అన్నింటిలో కూడా మళ్ళీ రీసర్వే చేసి ఎక్కడ సమస్యలు ఉన్నాయని కూడా పరిష్కారం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయని కూడా కనుక్కొని చేస్తాం. అలాగే కలెక్టర్లు, మా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించి అక్కడ సమస్యలు ఐడెంటిఫై చేసి ఏది చేయగలమో
0: మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం బనగానపల్లె చేరుకుని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన మరో 3 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయనుందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన వినతులు వచ్చాయని, భూ సమస్యలతో కొందరు వచ్చారని చెప్పారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ, చేనేత, జౌలీ శాఖల మంత్రి ఎస్ సవిత చెప్పారు. సంక్షేమ గురుకులాలు హాస్టళ్లలో అమలవుతున్న 10% డైట్ ఛార్జీలను రాష్ట ప్రభుత్వం పెంచడం వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని నిన్న విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. డైట్ ఛార్జీల పెంపుతో సాస్కీ నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. బీసీ కురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎన్ వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములో దిగువ ఆవరణంలో నైరుతి దిశగాలు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలను కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన నిన్న రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను

0: ప్రభావవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్టంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: ఈ ఉదయం 7:05, మధ్యాహ్నం 12:30, సాయంత్రం 7:05, 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో ఒంగోలు జాతి గోవు లక్షణాలు. ఈ అంశం గురించి డాక్టర్ జీవి నారాయణ్ గారి పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం సినీ భక్తి గీతాలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుంటూ సినిమా పాటలు వింటారు.

ఇటువంటి మంచి మంచి పాటలు మీరు భావలహరి కార్యక్రమంలో వినవచ్చు. ఇక 8:15 సాయంత్రం 6:05 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 వెస్ట్ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు, విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో గృహహింస నిరోధక చట్టం గురించి అడ్వకేట్ ఏ ఉషశ్రీ గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం లలిత గీతాలు వింటారు. 10:00, 12:40 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం. 1:20 సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:00 తిరిగి 11:00 హిందీలో వార్తా ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు. 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి కళాకారులు శ్రీ జి కోటవీరాచారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో నువ్వు సాగులో సమగ్ర యాజమాన్యం. ఈ అంశం గురించి పెద్దారవీడు వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహాయ వ్యవసాయ పథకం గురించి మార్కాపురం జిల్లా ఎన్ఎంఎన్ఎఫ్ ప్రాజెక్ట్ మేనేజర్

కేఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, సినిమా పాట. అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో నేషనల్ న్యూస్ గురించి తెలుసుకుంటారు. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్ద భండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు. భాగ్యనగరం నాటకం చివరి భాగం వింటారు. 10:30 మధుర గీతాలు వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన 23వ జాతీయ స్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, రక్షణ, కీలక సాంకేతికతలు, విద్య, ప్రజా సంబంధాల బలోపేతంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ ఆస్ట్రేలియా సీఈఓల వేదికలో పాల్గొనడంతో పాటు మెల్బోర్న్లో ప్రవాస భారతీయులు నిర్వహించే కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆహ్వానం మేరకు 3 రోజుల పర్యటన కోసం మోదీ నిన్న సాయంత్రం మెల్బోర్న్ చేరుకున్నారు. మెల్బోర్న్లో తనకు లభించిన ఘనస్వాగతానికి మోదీ భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. చరణి సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు భారత్ మాతాకీ జై, మోదీ మోదీ నినాదాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ ఇండియా ఆర్కెస్ట్రా మా తుజే సలాం పాటను ఆలపించడాన్ని ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్ నగేష్ సింగ్ మాట్లాడుతూ, గత దశాబ్దంలో ప్రధానమంత్రికి ఇది 3వ ఆస్ట్రేలియా పర్యటనని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫజల్ బీమా యోజన, రికార్డు స్థాయి వ్యవసాయ రుణాలు, ఎరువులపై 13 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. దేశ జాతీయ భద్రత, స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారాలకు ఆహార భద్రతే పునాదని మంత్రి తెలిపారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవం కాపాడే ఒకే జాతీయకర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన, పర్యావరణహిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న కువైట్లో ఆ దేశ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబేర్ అల్ అహ్మద్ అల్ సబాత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టుగా జయశంకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కువైట్లో ఉన్న ప్రవాస భారతీయుల సంక్షేమానికి, భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కువైట్ విదేశాంగ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, ఆహార భద్రత, ఆరోగ్య రంగాలపై దృష్టి సారిస్తూ 2 దేశాల మధ్య సహకారంపై సమీక్షించామని, భవిష్యత్తులో భారత్ కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంపై న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటు ఉన్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178 తగ్గిందని తెలిపారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా, జూలైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని తెలిపారు.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का.

0: बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है उनकी बुआई को प्राथमिकता दें।
1: महाराष्ट्र, मध्य प्रदेश, गुजरात, उत्तर प्रदेश, राजस्थान, कर्नाटक, बिहार, झारखंड, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితులు కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. జూలై నెలలో వర్షాలు మరింత కురిస్తే అవకాశం ఉందని, తద్వారా ఖరీఫ్ విత్తే పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహార భద్రతపై వివిధ రాష్ట్రాల మంత్రులతో న్యూఢిల్లీలో చర్చించారు. కేరళ ఆహార మంత్రి అనూప్ జాకోబ్తో జరిగిన భేటీలో ధాన్యం సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతంపై చర్చించారు. అలాగే కర్ణాటక ఆహార మంత్రి కెహెచ్ మునియప్తో సమావేశమై పాత మద్దతు ధర పథకం నిధులపై చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం ప్రహ్లాద్ జోషిని కలిసింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులకు మేలు చేసేలా సేకరణ లక్ష్యం పెంచాలని వారు కోరారు. ఈ ప్రతిపాదన నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులను మంత్రి జోషి ఆదేశించారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పనులు దాదాపు 80% పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రయాణికులు ఢిల్లీ నుంచి ముంబైలో నారిమన్ పాయింట్, జవహర్లాల్ నెహ్రూ పోర్టుకు కేవలం 12 గంటల్లో చేరుకోవచ్చన్నారు. బూందీలో లబన్ ఇంటర్చేంజ్ నుంచి కోట వరకు 90 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని తనిఖీ చేసిన తర్వాత కోటాలో దారాటండల సమీపంలో జరిగిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ, మేము ఏం హామీ ఇస్తామో దాన్ని నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పాల్గొన్నారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో ముగిసిన 23వ జాతీయస్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. ఉగ్రవాదం, వేర్పాటువాదం, మత్తు పదార్థాల అక్రమ రవాణా, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాల వంటి అంతర్జాతీయ నేరాలు అరికట్టేందుకు పరస్పర సహకారంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం, భద్రతలు కాపాడడం ఎంతో కీలకమని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. తమ భూభాగాన్ని భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించనివ్వబోమని మయన్మార్ హామీ ఇచ్చింది. అలాగే కళాధాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్, భారత్, మయన్మార్, థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భారత్ నైబర్హుడ్ పోస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ స్పష్టం చేసింది. భారత బృందానికి హోం కార్యదర్శి గోవింద్ మోహన్, మయన్మార్ బృందానికి ఆ దేశ హోంశాఖ డిప్యూటీ మంత్రి మేజర్ జనరల్ మిన్తు నాయకత్వం వహించారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు పొగా కంపెనీలు వెంటనే కనీస మద్దతు ధర సేకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పొగాకు ధర కిలోకు 200 రూపాయల కంటే తగ్గకూడదని స్పష్టం చేస్తూ వేలం ప్రక్రియ వేగవంతం చేయాలని కంపెనీలు కోరారు. పొగాకు బోర్డు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కర్ణాటకలో కొనుగోలు సాధారణంగా జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో ఆలస్యం కావడంపై ప్రశ్నించారు. సేకరణ హామీలు నిలబెట్టుకోని కంపెనీలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై స్పందించిన కంపెనీల ప్రతినిధులు కొనుగోళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు రైతు ప్రయోజనాలు కాపాడేందుకు కొబ్బరి, తోతపురి, మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోకుండా వారికి మంచి ధర లభించేలా చూసేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల మద్దతు పథకం ద్వారా కనీస మద్దతు ధర రాష్ట్రంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు కొబ్బరిని సేకరిస్తారు. దీని మొత్తం విలువ 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాలకు 1,000 రూపాయల కంటే ఎక్కువ ధరతో 96,000 మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి పండ్లు సేకరించనున్నారు. ఈ నిర్ణయాలు తమిళనాడు రైతులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ వారి ఆదాయం పెంచేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకలపై దాడి అనంతరం ఆ దేశంపై మరోసారి వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్టుగా అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ దాడులు సీజ్ ఫైర్ ముగింపుకు సంకేతమని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్దానికి దారితీయమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఇరాన్ దక్షిణ తీర ప్రాంత నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టుగా అక్కడి మీడియా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

0: శాఖ అంచనా వేసింది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ఒంగోలు జాతి గోవు లక్షణాలు ఈ అంశం గురించి డాక్టర్ వెంకటరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం సినీ భక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: డాక్టర్ వెంకటరెడ్డి గారు నమస్కారం అండి.
6: నమస్కారండి.
5: వెంకటరెడ్డి గారు, ఈ దేశవ్యాప్తంగా మనం పోల్చి చూసినట్లయితే ఈ ఒంగోలు జాతి పశువులకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యేక విధమైనటువంటి స్థానం అంటే ఆ యొక్క పశువుల్లో శరీర తత్వంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అవయవ సౌష్ఠవంలో కానీ ఏవైనా తేడాలు ఉంటాయా?
6: ఒంగోలు జాతి సౌష్ఠవమే మిగతా పశువుల కంటే భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నంగా ఉండటం వలనే ఆ జాతి మెజెస్టిక్ లుక్ తోటి యానిమల్ వస్తూ ఉందంటే అందంగా ఉంటుంది. అలాగే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, బాగా పెరుగుదల ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే యానిమల్ తొందరగా దంటేకి వచ్చేస్తుంది. తర్వాత ఒంగోలు జాతి పందెంలోకి ఎక్కువగా వాడుతుంటాం. వాటి ఇంపార్టెన్స్ వేరు. అవి లాగుతూ ఉన్నప్పుడు చూసినంత ఆనందం ఎవరికి అంతుపట్టింది. దానివల్ల అది ఒక ప్రశస్తంగా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వాటికి అలా నిరోధక శక్తి ఉండటం వల్ల మెడికల్ ఎక్స్పెండిచర్ అంటే చాలా తక్కువగా అవుతుంది. అది ఒకటి. తర్వాత ఒక రకమైన బిలీఫ్ ఏది మన ప్రజల్లో, భారతీయుల్లో, ఆవు జాతిని పెంచుకున్నట్లయితే, ఎస్పెషల్లీ ఒంగోలు జాతి ఆవు వైట్ ఉన్నట్లయితే మన ఇంటికి మంచి జరుగుద్ది, ఎంతో కంట మంచి జరుగుద్ది అనేది ఒక ప్రధాన ఉద్దేశం. దానివల్ల ఇప్పుడు ఏంటంటే పూర్వము అన్ని ఫ్లాక్స్ చాలా యానిమల్స్ గుంపులు గుంపులుగా ఉండేవి ఇళ్లలో. కానీ ఇప్పుడు ఏంటంటే ఆధునికీకరణ రావటం వల్ల యానిమల్స్ అన్నీ ఎక్స్టింట్ అయిపోతూ ఉన్నాయి, అంటే వెళ్ళిపోతూ ఉన్నాయి. జాతి చాలా తక్కువగా కనపడతూ ఉన్నాయి. ఆ విధంగా కావడం వల్ల గవర్నమెంట్ వారు దాన్ని స్టెప్ తీసుకొని ఒంగోలు జాతి పశు క్షేత్రాలు పెట్టేసి, అలాగే ఇక్కడ ఒకటి చింతలదేవి, ఒకటి నెల్లూరు జిల్లాలో పెట్టున్నారు. ఇక్కడ ఒంగోలులో కూడా అంటే చిమ్మకుర్తి నుంచి చదలవాడ గ్రామానికి తీసుకొచ్చి 200 ఎకరాల పొలంలో పెట్టి దీనికి నియర్లీ 1.5 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తూ ఈ స్టాఫ్ను, యానిమల్స్ను మళ్ళా పునరుత్పత్తి చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళి

0: ప్రజలకు మళ్ళా ఆక్షన్ ద్వారా ప్రజలకి వాళ్ళు మెయింటైన్ చేసుకునే దానికి ఈ యొక్క లేగదూడలను మొత్తం డ్రాట్ ఫార్ అంటే వ్యవసాయానికి ఉపయోగించుకునేటట్టుగా, అలాగే ఆడ జాతి పశువులను తీసుకొచ్చి వాళ్ళు మేపుకొని వాళ్ళు పూజ చేసుకుంటూ ఆ తర్వాత వాటికి పుట్టిన దూడలను కూడా వాళ్ళు అమ్ముకుంటూ చాలామంది అలా జీవనం సాగిస్తున్నారు. ఆ తర్వాత మూడో కారణం ఏంటంటే వీటి యొక్క పాలు చాలా అంటే డిఫరెంట్ మిల్క్ అంటే దాంట్లో కెసిన్ అనే మాంసకృతులు ఉంటుంటాయి. ఆ మాంసకృతుల్లో అమైనో ఆమ్లం ఒకటి తేడా ఉండటం వల్ల మనకు క్యాన్సర్ రాకుండా ఈ మిల్క్ తీసుకున్న వాళ్ళకి క్యాన్సర్ రాకుండా ఉండే నిరోధక పవర్ ఆ పాల్లో ఒంగోలు జాతి ఆవుల్లో ఉంది. అలాగే శంకరజాతి ఆవుల్లో అయితే అమైనో ఆమ్లం వేరే ఆమ్లం వెలైన ఆమ్లం ఉండటం వల్ల ఆ ఆమ్లం మారినందువల్ల దాంట్లో క్యాన్సర్ రాకుండా ఉండే పవర్ లేదు శంకరజాతి పాలల్లో. అట్లాగే టేస్ట్ కూడా ఒంగోలు జాతి పాలు ఆవులు చాలా టేస్ట్గా ఉంటాయి మిల్క్. తర్వాత యాక్చువల్గా ఏంటంటే యానిమల్స్కి ఈ ఒంగోలు జాతి ఆవులకి మినిమం మెయింటెనెన్స్తో మనము యానిమల్స్ మెయింటైన్ చేయొచ్చు. మినిమం మెయింటెనెన్స్ అంటే చాలా తక్కువ ఖర్చుతోటి యానిమల్స్ మెయింటైన్ చేయొచ్చు. ఎక్కడికైనా అడవుల్లోకి కూడా పోయి దాని ఆహారాన్ని తీసుకొచ్చి ప్లగ్ చేసుకుని తిని మన ఇంటికి వచ్చేస్తుంది. అట్లా శంకరజాతి ఆవులు మన ఇంటికి రావు, వదిలేసామంటే కనుక్కో, ఇంటెలిజెన్స్ తక్కువ. కాబట్టి ఈ యానిమల్స్ను 100 పశువులైనా ఒకరే కాయచ్చు. దానివల్ల ఏంటంటే ఈ యానిమల్స్ను పెంచుకోవడానికి చాలా ఇష్టపడతా ఉంటారు. తర్వాత ఇప్పుడు ఆధునిక యంత్రాలు వచ్చి వ్యవసాయ యాంత్రీకరణ జరిగిన తర్వాత ఈ యొక్క డ్రాట్ పవర్స్కు యూజ్ చేయకపోవడం తక్కువగా ఉండటం వల్ల వాటి యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతూ వస్తుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గోకుల్ గామ్ కానీ ఇంకో కానీ దేశవాళీ బ్రీడ్స్ అన్ని డెవలప్ చేయడానికి సపరేట్గా 1000 యానిమల్స్ ఇచ్చేసి గోకుల్ గ్రామ్ అనే మిషన్ ద్వారా మన చెదవాడ గ్రామానికి కూడా ఇవ్వడానికి ముందుకొచ్చింది. అది డిసైడ్ చేస్తాం దగ్గరలో కూడా. కాబట్టి ఇలాంటి గోజాతి ఆవులు మన ఇంట్లో ఉన్నట్లయితే ఎంతో కొంత మనకు మంచి జరుగుద్ది అనేది భావంతో వీటిని పెంచి పోషించి ఇంకా మన మిల్క్ తీసుకుంటూ అలాగే వచ్చిన ఆఫ్ స్ప్రింగ్ను దూడలను వ్యవసాయానికి ఉపయోగించుకుంటూ తర్వాత దాంట్లో వచ్చే పేడ ప్రశస్తం ఎట్లా అంటే దాంట్లో బ్యాక్టీరియా ఉపయోగపడే బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏంటంటే వ్యవసాయంలో ఆర్గానిక్ ఫార్మింగ్కు మెయిన్ ఒక కవ్వు ఉన్న వాళ్ళకి 4 ఎకరాలు 5 ఎకరాలు కూడా ఒక కవ్వు పేడే సరిపోతుంది. జీవామృతం తయారు చేసి దానికి చల్లిన పిచికారి చేసి అదే మొత్తం పొలంకి వాడినట్లయితే ఆ బ్యాక్టీరియా మల్టిప్లై అయిపోయి చెట్టుకి అంటే సస్యరక్షణలో బాగా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా పురుగు మందుల వాడకం కూడా తగ్గించేసి ఈ యొక్క ఈ పేడతోటే మొత్తం ప్రొడక్షన్ చాలా కాస్ట్ తగ్గిస్తుంది. అందువల్ల ఆ తగ్గించినందువల్ల కూడా ఓ రైతుకి భారం తగ్గిపోతుంది. కాబట్టి కంపారిటివ్లీగా ఈ యొక్క వ్యవసాయము చేసినట్లయితే అన్ని ఖర్చులు తగ్గించుకొని అంటే ఈవెన్ డీజిల్ ఖర్చులు ఇవన్నీ మెకానికల్గా తగ్గిపోయి టోటల్గా బాగా అంటే ఆత్మహత్యలు కూడా తగ్గిపోయేదానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఒంగోలు జాతి పాలు కానీ యూరిన్ కూడా చాలామంది డిస్టిలేషన్ చేసేసి అవి తీసుకున్నట్లయితే చాలామంది పేషెంట్ ఈవెన్ క్యాన్సర్ పేషెంట్ కానీ చాలామంది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఈ మిల్క్ వాడుతుంటారు. చాలామంది మా ఫామ్కి ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేసే వాళ్ళు వచ్చి మా ఫామ్ దగ్గర తీసుకెళ్తుంటారు. తీసుకెళ్ళి దేనికని అడుగుతూ ఉంటే వాళ్ళు ఇట్లా చెప్తుంటారు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వాడినట్లయితే మంచి రోగ నిరోధశక్తి, క్యాన్సర్స్ కూడా తగ్గిపోతున్నాయి సార్, ఆస్మాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ దేశవాళీ బ్రీడ్స్ను మెయిన్ మెయింటైన్ చేయడానికి అనేది గవర్నమెంట్ వారు చాలా బాగా ప్రోత్సాహం ఇస్తుంది. అలాగే అధికారులు కూడా దాన్ని మెయింటైన్ చేసి అట్లాగే రైతులు కూడా గోకుల్ గ్రామ్ అని 10 యానిమల్స్ ఇచ్చేసి మెయింటైన్ చేసేసి యానిమల్ హాస్టల్స్, దేశవాళీ బ్రీడ్ యానిమల్ హాస్టల్స్ అంటే మనకిక్కడ ఒంగోలు జాతి అనేది మన ఈ గుళ్ళకమ్మ రిజర్వాయర్ గుళ్ళకమ్మ సైడ్నే దాని యొక్క అక్కడ పుట్టి అక్కడే అభివృద్ధి చెందింది. కాబట్టి ఈ అనువైన వాతావరణంలోనే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఎక్కడైతే పుడితే అక్కడ అగ్రో క్లైమాటిక్ కండిషన్స్కు అనువుగా అతని యొక్క బ్రెయిన్ కూడా మారిపోయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ బాగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఫామ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే అభివృద్ధి కూడా బాగా జరుగుతూ ఉంది.
1: గోకుల గ్రామం అన్నారు కదా, ఆ పశువులను ఎవరు వారికి సరఫరా చేస్తారు, ప్రభుత్వం ఏ విధంగా సహాయాన్ని అందిస్తుంది?
0: గోకుల్ గ్రామ్ అని అంటే యాక్చువల్గా ఏంటంటే యానిమల్స్ మనం తీసుకుంటాము, మొత్తం యానిమల్స్ మనం ఇక్కడే మెయింటైన్ చేస్తుంటాము. అలా ఇలాగే యానిమల్స్ కొన్ని విలేజెస్లో వాళ్ళకి పెట్టేసేసి వాళ్ళు పెంచుతూ ఉంటే వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కొన్ని తీసుకొని మనం కొన్ని వాళ్ళకే ఇచ్చేటట్లుగా అట్లాగా వాటి ఫీడ్ కాస్ట్ కానీ కొన్ని రకమైన సపోర్ట్ అనమాట న్యూట్రిషన్ కానీ స్పెషల్ దాన కానీ ఇచ్చేస్తూ దాని మీద అలా డెవలప్ చేయాలి.

0: మళ్ళా విలేజెస్ లో ఎక్స్టింట్ అయిపోయిన అంతరించిపోయిన పశువులను మళ్ళా మొదటి స్టేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క గోకుల్ గ్రామం అనేది డెవలప్ అవుతుంది. టోటల్గా గవర్నమెంట్ వారు తీసుకొచ్చారు దీని మీదకి.
1: ఇప్పుడు వీటిని జెనెటికల్గా మరింత అభివృద్ధి సాధించాలనే ప్రయోగాలు ఏమైనా జరుగుతున్నాయండి?
0: జరుగుతున్నాయి. మెయిన్ ఉద్దేశం కూడా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క జెనెటికల్గా ఫామ్ను బుల్ మదర్ ఫామ్ అంటే మంచి మంచి బుల్స్ తయారు చేసేసి ఆ జెనెటిక్ మెటీరియల్ను ప్రిజర్వ్ చేసి అలాగే బుల్స్ విలేజెస్లోకి ఇచ్చేసేసి విలేజెస్లో ఉన్న ఆవుల నోటి ఇలాంటి మంచి కోడదొడ్లు పుట్టేటట్టుగా పేయలు పుట్టేటట్టుగా చేయాలనేది ప్రధాన ఉద్దేశము. అలాగే ప్యూర్ యానిమల్స్ని ఇక్కడ మెయింటైన్ చేయాలనేది ప్రధాన ఉద్దేశం. అంటే ఏదైనా మేము యాక్షన్ చేస్తుంటాం ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనం పనికిరానివి కొన్ని క్యారెక్టర్స్ తక్కువ ఉన్నాయని ప్యూర్ బ్రీడ్ని మెయింటైన్ చేయాలనేది ప్రధాన ఉద్దేశం. అలాగే జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నాం ఎందుకంటే క్యారెక్టర్స్ కొన్ని రెండు మూడు తరాలకు కూడా బయటపడుతుంటాయి బ్యాడ్ క్యారెక్టర్స్. అలాంటివి ఉన్నప్పుడు బయటకు తీసేసేసి ప్యూర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా సెలెక్టెడ్ బుల్ ద్వారా మనం కృత్రిమ గర్భోత్పత్తి చేసేసి దూడను పుట్టించేసి దాని ద్వారా కూడా మేము దూడను తీసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ కూడా డైరెక్ట్గా పిండాలు యానిమల్స్లోకి ఇంట్రొడ్యూస్ చేసేసి యానిమల్స్ను మనం మళ్ళా ప్రెగ్నెంట్ చేసేసి దూడలు కూడా మనం పుట్టిస్తున్నాం. అది ఫాస్ట్ తొందరగా అయ్యే ప్రొసీజర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ. అంటే ఈవెన్ ఒట్టిపోయిన పశువులను కూడా మనం పునరుత్పత్తి స్టేజ్కి తీసుకురావచ్చు. ఆ ప్రయోగాలు కూడా మనం జరుగుతున్నాయి, ఆల్రెడీ మనం చేస్తున్నాం కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ కూడా.
1: ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి?
0: కృత్రిమ గర్భోత్పత్తి ఫలితాలు 40% వస్తున్నాయి. కృత్రిమ గర్భ ద్వారా మనం సమన్ చేసినప్పుడు వచ్చేది 40% వస్తున్నాయి. వీటికి 25 నుంచి 30% వస్తున్నాయి ఫలితాలు. బాగానే పర్వాలేదు, కానీ ఇంకా కొంచెం టెక్నాలజీని మనం ఇంప్రూవ్ చేసుకోగలిగినట్టయితే వాతావరణ పరిస్థితులు కూడా మనం ఏంటంటే మోడిఫై చేసుకోగలగాలి. చేసుకున్నట్టయితే అప్ టు 50% వరకు కూడా మనం వెళ్ళొచ్చు ఫలితాలు. అదే కాస్ట్లీ, రైతులకి ఇలాంటిది అందాలంటే కొంచెం టైం పడుతుంది. కాస్ట్ రైతు తట్టుకోవాలి కదా ముందు, ఈ కాస్ట్ను భరించాలి. రైతు లెవెల్లోకి వెళ్ళాలంటే కొంచెం భరించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే సెక్స్డ్ సెమన్ కూడా యూజ్ చేసే స్టేజ్కి వచ్చేసాం మనం. అంటే ఈ సంవత్సరం మనం ఫిమేల్సే కావాలి, అన్ని ఆడదోళ్ళే కావాలి కాబట్టి ఫిమేల్ సెమన్ మాత్రమే చేస్తాం. దానికి సంబంధం ఆడదోళ్ళే పుడతాయి. అలాగే మగదోడలు కావాలనుకోండి మగదోడలు కూడా మనం పుట్టించవచ్చు అట్లాగే. కాబట్టి సెక్స్డ్ సెమన్ కూడా యూజ్ చేస్తాము ఇక్కడ. అలాగే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ చేస్తున్నాము. పొట్టిపోయిన ఆవును కూడా తీసుకొచ్చేసి వాటిని మనం ప్రొడక్షన్ స్టేజ్కి తీసుకొచ్చేసి వాటిని కటింగ్కి వెళ్లకుండా మాంసాన్ని తీసుకు విక్రయించకుండా మనం అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం ఇక్కడ.
1: ఇప్పుడు వీర్యాన్ని భద్రపరిచే పరిస్థితులు ఏమైనా ఉన్నాయండి?
0: వీర్యాన్ని భద్రపరచాలని ఆలోచనలో యాక్చువల్గా అయితే ఉంది, కానీ ఇంకా ఆ లెవెల్ మనకు రావాల్సిన 100% క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా భద్రపరుస్తాం. 100% అచీవ్ కాలేకపోతుంది. ప్యూర్ క్యారెక్టర్స్ను మళ్ళా మొదటి స్టేజ్ తీసుకోవాలంటే ఇంకొక 5-10 సంవత్సరాలు పడుతుంది. ప్యూర్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ బుల్లో అన్డిజైరబుల్ క్యారెక్టర్స్ ఏమున్నా కూడా మనం తీసుకోలేదు. కానీ దొరికినప్పుడు మనం మనకి ఎందుకంటే సఫిషియంట్ బుల్స్ ఉన్నాయి, మనం స్టోర్ చేయాల్సిన నెసరీ కూడా లేదు. అది బుల్స్ మనకు ఫీల్డ్లో సఫిషియంట్గా దొరుకుతున్నాయి, అట్లాగే మా దగ్గర కూడా బుల్స్ ఉన్నాయి, మేము కూడా రైతులకు ఇస్తున్నాం. కాబట్టి ఏంటంటే అట్లాంటి అవసరాలు ఇంకా మనకు రాలే. ఎందుకంటే బ్రెజిల్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లిమిటెడ్ ఒక బుల్లు 2 బుల్లు ఉంటాయి, అవి ప్రిజర్వ్ చేసుకుని వాళ్ళు ట్రెడ్ చేసుకోవాలి కాబట్టి ఫాస్ట్గా వాళ్ళు స్టోర్ చేసుకునే అవసరం ఉంటుంది. కానీ మనకు అంత నెసెసిటీ అవసరం లేదు.
1: ఇప్పుడు బ్రెజిల్ ఎందుకు ప్రస్తావించారు మీరు?
0: యాక్చువల్గా వాళ్ళు జరిగింది, వాళ్ళు మాంసానికి సంబంధించిన అంశం, అది మాంసానికి సంబంధించిన అంశం, బ్రీడ్ క్యారెక్టర్స్ కాదు. మన వాళ్ళు యాక్చువల్గా ఇది మిస్నోమర్. మన వాళ్ళు పోయి బ్రెజిల్లో అంత హైట్ వచ్చింది ఇది అవుతుంది. క్యారెక్టర్స్ వైజు మన బ్రీడ్ జాతి లక్షణాల వైజు ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. బట్ యాక్చువల్గా అక్కడ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. వెళ్ళొస్తే అక్కడ బాగుంది అని అంటున్నారు, కానీ క్యారెక్టర్స్ లేవు. మాంసానికి అభివృద్ధి పరంగా మార్చుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ లోకల్ బ్రీడ్తో క్రాస్ చేసుకొని మిల్క్ ఈల్డ్ని ఎక్కువ తీసుకొచ్చుకుంటున్నారు, అట్లా జరుగుతూ ఉంది. అందువల్ల వాళ్ళు ఒంగోలు జాతి అక్కడ మరిన్ని ఇస్తుంది అంటున్నారు, కానీ వాస్తవం అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇస్తుంది కడితే మనం మన యొక్క స్టేజ్లో ఎట్లా అంటే న్యూట్రిషన్ ప్లాన్ పెంచుకోవాలి. ఇంకా మనం ఆహార బ్యాలెన్స్డ్ రేషన్ మన బాగా ఇచ్చుకోగలిగితే మన యానిమల్స్ కూడా మినిమం 5 లీటర్లు 6 లీటర్లు మన ఫామ్లో కూడా ఇక్కడ చెదరవాడ ఫామ్లో 5 లీటర్లు 6 లీటర్లు పర్ డే ఇచ్చినవి కూడా యానిమల్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. వీఆర్ మెయింటైనింగ్ ఇప్పుడు కూడా. కాబట్టి మనము ఈ పాలును అలవాటు పడితే మనం వేరే పాలు సంకరజాతి పాలు తాగం, అంత ఆరోగ్యవంతంగా ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్లో మొత్తం టోటల్గా ఒంగోలు జాతి ఆవులు పెంచడానికి అలవాటు పడతారు రైతులు. ఇప్పుడు యానిమల్స్ చాలా డిమాండ్ అడుగుతున్నారు రైతులు, సార్ మాకిస్తారా ఇప్పుడు ఆక్షన్ పెడతారు ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ వారు ఏంటంటే ఎప్పుడు కొన్ని ఇస్తున్నారు పర్మిషన్, అంటే 10% కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వరు కదా. అందువల్ల ఏంటంటే

0: ఉత్పత్తి చేసి బాగా పునరుత్పత్తి చేసి యానిమల్స్ స్ప్రెడ్ చేయాలనేది మా ప్రధాన ఉద్దేశం ఇక్కడ.
1: ఇప్పుడు ఈ జాతి ఆవుల్ని మన దేశంలో మరెక్కడికైనా సరే పంపించి బ్రీడ్ని అక్కడ ఉత్పత్తి అభివృద్ధి గావించడం జరుగుతుందా?
0: ఇప్పుడు మామూలు వేరే దేశానికి పంపించడం అని అంటే బ్రెజిల్ ఒకటే అమ్ముతున్నారు.
1: మన దేశంలో
0: వేరే దేశానికి ఏం పంపించలేదు. ఎన్కేబిసి నేషనల్ కామధేను ప్రాజెక్ట్ అని ఆ దాంట్లో అన్ని జాతులను పెంచుతున్నారు. అంటే అన్ని అక్కడొకటి పెడుతున్నారు, అన్ని రాష్ట్రాల్లో పెడుతున్నారు. మనం కూడా వేరే రాష్ట్రం బ్రీడ్స్ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ.
1: ఈ ప్రకాశం జిల్లా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఒంగోలు జాతి అన్నది అభివృద్ధి చెందడం బాగా జరుగుతుంది. ఈ వాతావరణం అనుకూలిస్తుంది ఈ జాతికి అని చెప్పారు కదా. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి మన దేశంలో ఎక్కడైనా ప్రాంతాల్లో మనగలుగుతున్నాయా అనేసి.
0: అంటే ఇది హార్డ్ క్లైమేట్, మిగతా వాతావరణం లెక్కేస్తే చాలా వరకు మిగతా క్లైమేట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ యానిమల్స్ కూడా అక్కడ తీసుకెళ్తున్నారు వేరే రాష్ట్రానికి. వేరే రాష్ట్రంలో కూడా వాళ్ళు కూడా మన బ్రీడ్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ బ్రీడ్ని కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం. అలాగే 20 బ్రీడ్స్ 25 బ్రీడ్స్ మొత్తం మెయింటైన్ చేయాలని నేషనల్ కామధేను ప్రాజెక్ట్ ప్రభుత్వం సిద్ధలదేవులు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇట్స్ బీయింగ్ రన్, అది జరుగుతూ ఉంది, ఇంకా జరుగుతూ ఉంది. బ్రీడ్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నాం. అలాగే మన బ్రీడ్ కూడా వేరే రాష్ట్రంలో కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. మన ఒంగోలు జాతి యానిమల్స్ను ప్రతి రాష్ట్రంలో తీసుకెళ్లాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో వాళ్ళు కూడా కర్ణాటక వాళ్ళు వస్తున్నారు. మన ఆక్షన్ చేసేటప్పుడు కర్ణాటక వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి, తమిళనాడు వాళ్ళు వచ్చి ఇక్కడికి. వాళ్ళు ఏంటంటే గార్డెనింగ్ దగ్గర ఈ యానిమల్స్ ఉంటే ప్రొటెక్షన్, మిగతా యానిమల్స్ ఏవి రానివ్వు, వేరే యానిమల్స్ రానివ్వు, ప్రొటెక్షను వాళ్ళకు తోడు ఆనందభరితంగా వాతావరణం అనిస్తాయి ఈ యానిమల్స్ ఉంటే. అందుకని వచ్చిన వాళ్ళు చెప్తుంటారు మా ఈ యానిమల్స్ పెంచడం ఒక రకమైన మనకు ఒక తృప్తి, ఆ తర్వాత అదృష్టం అనేది అంటారు చాలామంది చెప్పేవాళ్ళు మనకు. మేము కూడా అలాగే భావిస్తుంటాం, సర్వ్ చేసే అవకాశం వచ్చిందనే ఉద్దేశంతో మేము కూడా అట్లాగే చెప్తా ఉంటాం.
1: శరీర ఆకృతికి ఏ విధంగా ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమిటి మనం మాట్లాడుకుందాం.
0: మామూలుగా జాతి లక్షణాల్లో ఏంటంటే ఈ యొక్క అంటే 5 రకాల పొట్టి బాడీలో పొట్టి పార్ట్లు అంటే మెడ ముట్టె తర్వాత డొక్క ఇవన్నీ ఏంటంటే మొత్తం అన్ని రకాల పొట్టిలు తర్వాత కాంపాక్ట్గా తయారైపోద్ది, బాడీ అందంగా తయారవుతుంది, సౌష్టవంగా వచ్చేస్తుంది. అలాగే తోక కూడా పొట్టి కింద వస్తుంది, కరెక్ట్గా కొంకి దగ్గరికి వచ్చేస్తాయి, జాయింట్ హాఫ్ జాయింట్ వరకు వస్తుంది, అది అందం. కిందకున్నా కూడా అందం పోతుంది, వాస్తవంగా అంతవరకే ఉంటుంది. అలాగే లాంగ్స్ కూడా ఉంటాయి, అంటే పొడవు కూడా, బాడీ పొడవు జబ్బ పొడవు ఉంటుంది, బాడీ లెంత్ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే అన్ని రకాలు చెండు మొత్తం అన్ని రకాల యొక్క దాని యొక్క మెజెస్టిక్ లుక్ సౌష్టవంగా, అలాంటి సౌష్టవంగా ఉండే బ్రీడ్ భారతదేశంలో ఎక్కడా లేదు. అందువల్ల అది ఇంట్లో ఉన్నా కూడా అందంగా కనిపిస్తుంది. మనం భారతదేశంలో ఉండే బ్రీడ్స్ అన్నీ ఒక చోట పెట్టేసిస్తే అందరినీ చూడమని అంటే ఇది యానిమల్ దగ్గరే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు అట్లా. ఆ తర్వాత బ్లాక్స్ ఉంటాయి, 9 బ్లాక్స్ ఉంటాయి, ఫెట్లాక్స్, ఐస్, మజిల్, టెయిలు ఇలాంటివన్నీ 9 రకాల బ్లాక్స్ బాడీలో మొత్తం ఉంటుంటాయి. ఆ బ్లాక్స్లో ఎక్కడ తెల్ల వెంట్రుకల దగ్గర కనపడదు, మడి దగ్గర ఉంటుంది అంటే వెనక వేదన పార్ట్, అలాగే స్క్రోటల్ శాక్, బొడ్డు, ఇవన్నీ 9 రకాల బ్లాక్స్, ఇవన్నీ అవన్నీ కలిసి ఆ యానిమల్కి అందం చేకూరుస్తుంది.
1: చక్కటి విషయాలు తెలియజేశారండి. రైతులు కూడా ఇలాంటి ఒంగోలు జాతి పశువుల్ని మరికొంత అభివృద్ధి చెందిస్తారని చెప్పి మేము కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం అండి. నమస్కారం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: మీరింతవరకు ఒంగోలు జాతి గోవు లక్షణాల గురించి డాక్టర్ వెంకటరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి సినీ భక్తి గీతాలు.
5: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై.

0: మలారా అయ్యలారా సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మనసే హారతిగా ఆయనకు అర్పించుకుంటే శాంతికి సాకారమై, ప్రేమకు శ్రీకారమై, మమతకు ఆధారమై, సమతకు సోపానమై, జన్మ పరమ పావనమై, ఓ శిరిడీ శ్రీపతి, నీకు మా మనసే హారతి.

0: ఆకాశవాణి మార్కపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఈనాటి మన అంశం పర్యాటక ప్రదేశాలు. కార్యక్రమంలో ఈ అంశం వినబోయే ముందుగా ప్రకటనలు వింటారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: ప్రపంచం ఒక పుస్తకమైతే ప్రతి పర్యాటక ప్రదేశం ఓ కొత్త అధ్యాయం, ప్రతి ప్రయాణం ఓ కొత్త అనుభవం. ఉదయించే సూర్యుడిని ప్రతిరోజు చూస్తాం, కానీ సముద్ర తీరంలో సూర్యోదయాన్ని చూస్తే కలిగే అనుభూతి వేరు. జలపాతం పక్కన నిలబడి ఆ నీటి గలగలలు వినడం వేరు. ఇవన్నీ ప్రకృతి మన కోసం రాసిన అందమైన కవితలే. వాటిని చదివించేది పర్యాటకం. పర్యాటకం మనకు ఆనందాన్ని మాత్రమే కాదు, జ్ఞానాన్ని కూడా అందిస్తుంది. కొత్త ప్రాంతాలు, కొత్త భాషలు, కొత్త ఆచారాలు, ఇవన్నీ మన ఆలోచనలను విశాలం చేస్తాయి. ప్రకృతిని ప్రేమించడం, వారసత్వాన్ని కాపాడడం, ఇతర సంస్కృతులను గౌరవించడం వంటి విలువలను పర్యాటకం నేర్పుతుంది. ఇప్పుడు వినండి ఆవార చిత్రం నుండి కార్తీక్, సునీత, సారథి పాడిన పాట.

పర్యాటక ప్రదేశాలు అంటే ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సాంస్కృతిక వారసత్వం లేదా ప్రత్యేక ఆకర్షణల కోసం ప్రజలు సందర్శించే ప్రాంతాలు. అటువంటి ప్రదేశాలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రం ఒకటి. ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. తిరుమలలోని ఏడికొండలు ఆదిశేషిని ఏడి పడగలకు ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు, లడ్డూ ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. భక్తి, ప్రశాంతత, ఆధ్యాత్మిక అనుభూతిని అందించే పవిత్ర క్షేత్రం తిరుమల. మరి ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామివారిని గుర్తు చేసే పాట విందాం. అన్నమాచార్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ చిత్ర పాడిన పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ప్రకృతి సృష్టించిన అద్భుతాలలో బొర్రా గుహలు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి కొండల్లో ఉన్న బొర్రా గుహలు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సున్నపురాయి గుహల్లో ఒకటి. లక్షల సంవత్సరాలుగా ఏర్పడిన శిలారూపాలను పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి. గుహల్లోని సహజ శిల్పాలు శివలింగం, ఆవు, మానవ ఆకృతులను పోలి ఉంటాయి. రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణ ఈ గుహల అందాన్ని మరింత పెంచుతుంది. అరకు లోయ, ఇది ఆంధ్రప్రదేశ్లోని అత్యంత అందమైన హిల్ స్టేషన్స్లో ఒకటి. పచ్చని కొండలు, కాఫీ తోటలు, జలపాతాలు, చల్లని వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి గిరిజన మ్యూజియం వారి సాంప్రదాయ జీవన విధానాన్ని పరిచయం చేస్తుంది. విశాఖపట్నం, అరకు మధ్య రైలు ప్రయాణంలో సొరంగాలు, వంతెనలు, లోయల దృశ్యాలు అద్భుత అనుభూతిని కలిగిస్తాయి. ఇప్పుడు జాను చిత్రం నుండి ప్రదీప్ కుమార్ పాడిన పాట వింటారు.

ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పే అద్భుత కట్టడాలలో తాజ్మహల్ ఒకటి. ఇది ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించారు. తెల్ల పాలరాతితో నిర్మించిన అద్భుత కట్టడం ఇది. చార్మినార్ హైదరాబాద్కు చిరునామా. హైదరాబాద్ నగరానికి గుర్తింపుగా నిలిచిన చారిత్రక కట్టడం ఇది. 1591లో కులీ కుతుబ్షా నిర్మించారు. చరిత్రను రాతిలో చెక్కితే అది చార్మినార్. చార్మినార్ అంటే ముత్యాల ఆభరణాలు, రంగురంగుల గాజులు, సాంప్రదాయ వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. మరి ఇప్పుడు ఆర్య చిత్రం నుండి రంజిత్ మాలతి పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం వేటూరి

మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో పర్యాటక ప్రదేశాల గురించిన విశేషాలు. అరుణాచలం తమిళనాడులోని తిరువన్నమలైలో ఉన్న అరుణేశ్వర ఆలయం పంచభూతలింగాలలో అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో వెలసిన దైవం శివుడు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే కార్తీక దీపోత్సవం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతి ప్రయాణం మన జీవితంలో ఓ కొత్త అధ్యాయం, ప్రతి పర్యాటక ప్రదేశం ఒక కొత్త పుస్తకం. ఆ పుస్తక

అని చదివిన వారికి ప్రపంచం మరింత అందంగా, జీవితం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. డమరుకం చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుంటూ సినిమా పాటలు విన్నారు. ఈనాటి భావలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో జిల్లాలో రైల్వే స్టేషన్ల అభివృద్ది, ప్రధానమంత్రి 12 ఏళ్ల పాలనపై కార్యక్రమాలు, డెల్టా ఆధునీకరణ, కొనసాగుతున్న ఎస్ఐఆర్ పరిశీలన వంటి అంశాలతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రత్యేక రైలుగా నరసాపురం అరుణాచలం మధ్య నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైలును వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుగా మార్పు చేయడంతో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో జులై 1వ తేదీన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, గత ఏడాది జులై 9న ప్రజలు, భక్తుల కోరిక మేరకు ప్రత్యేక రైలు ప్రారంభించామన్నారు. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉండటంతో అరుణాచలం ఎక్స్ప్రెస్ రైలును వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుగా మార్పు చేయడం జరిగిందన్నారు. దీనివల్ల ప్రత్యేక రైలుకు వసూలు చేస్తున్న 30% అదనపు ఛార్జీ రద్దు అవుతుందని చెప్పారు. బెంగళూరుకు రెగ్యులర్ వీక్లీ రైలు ఈ నెల 10న ప్రారంభించనున్నట్లు చెప్పారు. భీమవరం రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో భాగంగా 18 కోట్ల రూపాయలతో భీమవరం, 70 కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం స్టేషన్లను అభివృద్ది చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని మేధావులు, వ్యాపారులు, న్యాయవాదులను కలిసి వివరించారు. ఆర్టికల్ 370 రద్దు, డిజిటల్ ఇండియా, G20 సదస్సు, కరోనా వ్యాక్సిన్ వంటి కార్యక్రమాలను వారికి వివరించి చర్చించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా భీమవరంలోని అల్లూరి స్మృతివనంలో సీతారామరాజు విగ్రహానికి శ్రీనివాస్ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరగడంతో దేశవ్యాప్తంగా అల్లూరి జీవితాన్ని దేశ ప్రజలకు పరిచయం చేయడం జరిగిందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డిజిటల్ సేవలను గ్రామస్థాయిలో సులభతరంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ డిజిటల్ విధానాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు చెప్పారు. భీమవరం మండలం చిన్నమీరంలో నిర్మించనున్న రైతు సమాచార కేంద్రం, డిజిటల్ లైబ్రరీ భవనాలకు రఘురామకృష్ణంరాజు భూమిపూజ చేశారు. అనంతరం రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు వీలుగా శాస్త్రీయ వ్యవసాయ విధానాన్ని అవలంబించాలన్నారు. సముద్ర తీరంలో సహజ సిద్దంగా ఏర్పడిన బర్రభూమి ఆక్రమణలు తొలగించి డ్రైన్లను ఆధునీకరించేందుకు 14 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులతో మంత్రి మాట్లాడుతూ, డెల్టా ఆధునీకరణకు అవసరమైన లైడర్ సర్వే పనులు పూర్తి చేసి డీపీఆర్ తయారు చేశామన్నారు. త్వరలో డెల్టా ప్రక్షాళన పనులు చేపడతామని తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా, ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. చనిపోయిన వారి పేర్లు తొలగించడం, ఒకే వ్యక్తి పేరు వేరువేరు ప్రాంతాలలో ఓటర్ల జాబితాలలో ఉన్నదానిని ఒకచోటకే పరిమితం చేయడం, అర్హత గల ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేసి ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించడమే ప్రత్యేక సవరణ కార్యక్రమం అని కలెక్టర్ నాగరాణి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని జులై 1 నుంచి వికసిత్ భారత్ రోజ్గార్ గ్యారంటీ అజీవికా మిషన్ గ్రామీణ్గా మార్పు చేసి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఏడాదికి ఈ పథకం ద్వారా 125 రోజులు పనిదినాలు కల్పించడంతో పాటు దినసరి వేతనాన్ని 312 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. గ్రామీణ శ్రామికులకు ఈ పథకం ద్వారా పనులు కల్పించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంచాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భీమవరంలో మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలన్నారు. పచ్చదనం ద్వారా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం, ప్రత్యక్ష ఫోనిన్ సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ STD కోడ్ 08

0: 5 9 6 ఫోన్ నంబర్, 2 2 3 3 9 3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రామ్ గోపాల్ రావు. ఏ చిత్రం నుంచి పాట కావాలి? ఓకే, రామ్ గోపాల్ రెడ్డి గారు. ఏ చిత్రం నుంచి పాట కావాలండి? ప్రజారాజ్యం. ఆ చిత్రంలో ఏ పాట అండి? ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.

0: ఇంటికోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: హలో హలో హలో.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: హలో,
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు? శ్రీనివాసులు గారు. ఏ చిత్రం నుంచి పాట కావాలండి? చూడాలని. ఓకే అండి.

సాటిగా ఆయనకు అర్పించుకుంటే శాంతికి సాకారమై, ప్రేమకు శ్రీకారమై, మమతకు ఆధారమై, సమత

హలో, నమస్తే అండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నామండి, మీరు బాగున్నారా? కొత్తపల్లినండి. మీ పేరండి? మంగమ్మ. మంగమ్మ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి? ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చల్ల వెంకటేశ్వర రెడ్డి గారు. చాలా బాగున్నారండి. బాగున్నామండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి సార్? రాజకోట రహస్యం. ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? ఓకే అండి, మీకోసం ఆ పాట. ఓకే అండి, మీకోసం మరియు వారందరి కోసం కూడా ఈ పాట వినిపిస్తున్నాం. వినండి. థ్యాంక్ యూ అండి.

హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? కొత్తపల్లి నుండి. మేడం కొంచెం దూరంగా రండి, రేడియోకి డిస్టర్బెన్స్గా ఉంది. మీ పేరండి? పోలమ్మ గారు. ఏ చిత్రం నుంచి పాట కావాలి? అద్రే అద్రే సాంగా అండి? గల్ గల్ సాంగా? ఓకే అండి, మీకోసం పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

హలో హలో, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆదిశేష్ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి సార్? మొండు మిగుడు పెంకి పెళ్ళాం. ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: హలో హలో, నమస్తే సార్. బాగున్నాం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాసులు గారు బాగున్నారండి? చెప్పండి సార్, ఏ చిత్రం నుంచి పాట కావాలి?

మాయాబజారా అండి? ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? చినుకు చినుకు. ఆహనా పెళ్ళంట ఉందండి, దాంట్లో బలి బలి దేవా ఉంది, చూపులు కలిసిన శుభవేళ ఉంది, దయచేయండి ఉందండి, లాహిరి లాహిరిలో. ఆహన పెళ్ళంట అండి. ఓకే.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
1: నా పేరు నరేష్ మేడం, ముసాపేట మహబూబ్ జిల్లా.
0: నరేష్ గారు, ఏ చిత్రం నుంచి మాట కావాలి?
1: మేడం ఇంద్ర మేడం సినిమా పేరు.
0: ఇంద్ర
1: మేడం,
0: ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: దారి దారి బొమ్మ అనే పాట మేడం.
0: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు. ఓకే అండి, మీరు కోరిన శ్రోతలందరి కోసం మరియు మీకోసం ఈ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? గుడ్ మార్నింగ్.

0: ఓకే, మీ పేరండి?
1: స్వామి మేడం.
0: స్వామి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: ఈరోజు భద్ర ఉందా?
0: భద్ర. ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? హలో, మీకోసం భద్ర నుంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఈనాటి హలో ఎఫ్ఎం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో గృహహింస నిరోధక చట్టం గురించి అడ్వకేట్ ఏ ఉషశ్రీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. కార్యక్రమం వినబోయే ముందుగా ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మహిళల భద్రత కోసం చాలా చట్టాలని చేసింది మేడం. మన ప్రభుత్వము, మన సెంట్రల్ గవర్నమెంట్ మన మహిళల భద్రత కోసం చాలా చట్టాలను చేసింది. అందులో అతి ముఖ్యమైనది రీసెంట్గా అమల్లో ఉన్నది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ మేడం. దీన్ని మామూలుగా తెలుగులో గృహహింస నిరోధక చట్టం అంటారు. ఇది 3 సెప్టెంబర్ 2005 ఎస్టాబ్లిష్ చేసి పబ్లిష్ అయింది. ఈ చట్టం చట్టరూపంగా వచ్చింది. దీని కింద 21 సెక్షన్స్ ఉంటాయి. మామూలుగా దీంట్లో ప్రతి మహిళ అంటే మహిళలు మహిళ మీద వేసుకోవడానికి లేదు, కానీ మహిళలు ఎవరి మీదైనా ఇంతకుముందు ఉన్న చట్టాల ప్రకారం అయితే మహిళలు ఒక భర్త మీద, భర్త తరపు అత్తగారి మీద వేసుకోవడానికే చట్టాలు ఉన్నాయి. కానీ ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది, ఈ గృహహింస నిరోధక చట్టం అనేది, గృహము అంటే ఇల్లు, అత్తగారి ఇళ్ళైనా పుట్టిళ్ళైనా ఎక్కడైనా తల్లిదండ్రుల నుంచి హరాస్మెంట్ ఎదుర్కొన్నా, లేదా అన్నదమ్ముల నుంచి హరాస్మెంట్ ఎదుర్కొన్నా, లేదా మనం ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర నుంచి హరాస్మెంట్ ఎదుర్కొన్నా, ఎటువంటి వ్యక్తులమైనా కూడా ఈ కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. గృహంలో అంటే గృహంలో ఏంటి వేయడం, ఎవరు మనల్ని హరాస్ చేస్తారంటే, ఇప్పుడు ఉన్న చట్టాల ప్రకారం ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలు సమానమని చట్ట ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఆస్తిలో రైట్ ఇచ్చింది. మా 9/9/2005 ప్రకారము ఆడపిల్లలు కూడా ఈక్వల్ కోపాసనర్స్ అన్నమాట, అంటే సహభాగస్థులు. మగపిల్లలకు పుట్టిన వెంటనే ఎట్లయితే సమాన హక్కు వస్తుందో, ఆడపిల్లలకు కూడా పుట్టిన వెంటనే తండ్రి భాగంలో సమాన హక్కు వస్తుంది. అంటే ఒక తండ్రికి ఒక కొడుకు ఒక కూతురు అయితే, కొడుకు ఆస్తి 3 భాగాలై, తండ్రికి ఒక భాగము, కొడుకు ఒక భాగం, కూతురికి ఒక భాగం వస్తుంది. అంటే అట్లా ఈక్వల్ కోపాసనర్స్ అంటే సహభాగస్తులు అయినప్పటికీ కూడా మన ఆడపిల్లలు ఇంట్లో కొద్దిగా వివక్షత ఎదుర్కొంటున్నారు. ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు మగపిల్లవాడిని ఎక్కడంటే మంచి మంచి స్కూల్స్లో, నేమున్న స్కూల్స్లో చేర్పించడము, ఆడపిల్లల్ని ఏదో పక్కన ఉన్న ఎలిమెంటరీ స్కూళ్ళలో చేర్పించడము, ఏదో మామూలుగా ఏదైనా చిన్న స్కూళ్ళలో, అంటే ఇన్వెస్ట్మెంట్ దే ఆర్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అప్పటి నుంచి తల్లిదండ్రుల యొక్క విఘ్నత ఏముంటుంది, ఆడపిల్లలకి ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఆడపిల్లలు చదువుకొని మనల్ని ఏమైనా ఉద్ధరిస్తారా, ఒక ఇంటికి వెళ్ళే
3: వాళ్ళు
2: పెళ్లి చేస్తే వెళ్ళిపోతారనే అవగాహనతో వాళ్ళు అదే ఉద్దేశంతో అట్లా చేస్తుంటారన్నమాట. అట్లాంటి వాళ్ళ కోసము అంతేకాకుండా అన్నదమ్ములు ఉంటారు. అన్నదమ్ములు ఉంటే అంటే అమ్మాయికి అన్ననో తమ్ముడో ఉంటారు. నువ్వు బయటికి పోవడానికి వీల్లేదు, నువ్వు 10 వరకే చదువుకోవాలి, నువ్వు ఇంటర్ చదవడానికి లేదు, నువ్వు ఇంటర్కి వెళ్తే, ఎందుకంటే ఈ పిల్లలు ఇంటర్ కాలేజీలో చేరినప్పుడు మిగతా ఆడపిల్లల్ని ఎట్లయితే ఏడిపిస్తుంటారు, మా చెల్లెల్ని కూడా అట్లానే ఏడిపిస్తారు, మా అక్కను కూడా అట్లానే ఏడిపిస్తారన్న భావన వాళ్ళల్లో ఉండేసి వాళ్ళు ఈ అమ్మాయిని కట్టడి చేస్తారు,
3: ఇంటికే
2: పరిమితం చేస్తారు, కట్టడి చేస్తారు అన్నమాట. ఏమంటే వాళ్ళని చదువుకొని ఇవ్వకుండా, హైయర్ స్టడీస్కి పోనివ్వకుండా కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ చట్టంలో మాత్రమే అటువంటి అవకాశం ఉంది. ఎవరికైనా స్వతంత్రంగా చదువుకోవడానికి అట్లాంటి వాళ్ళు అడ్డుకున్నప్పుడు కూడా, నేను చదువుకోవడానికి ఇష్టపడుతున్నాను, నేను హైయర్ స్టడీస్ చదవాలనేది, ఇదో మా బ్రదర్ నన్ను ఆపుతున్నాడు కాబట్టి మా బ్రదర్ నుంచి నాకు రక్షణ కల్పించి నేను ఫర్దర్ స్టడీస్ చదువుకోవడానికి నాకు అవకాశం కల్పించామని కూడా నువ్వు ఈ చట్టం కింద
3: వస్తుంది.
2: దీని కింద గృహహింస నిరోధక చట్టం కింద నువ్వు కోర్టును యొక్క పరిష్కారం అడగొచ్చు, నువ్వు దానికి సంబంధించిన న్యాయాన్ని పొందొచ్చు. ఏమనంటే నేను చదువుకోవాలనుకుంటున్నాను, నిన్ను ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తుంది, ఎవరైతే నిన్ను ప్రివెంట్ చేస్తున్నారు.

0: ఎవరైతే నేను నిరోధిస్తున్నారో పోనివ్వకుండా, ఆ నిరోధించే వ్యక్తికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఇఫ్ ఇన్ కేస్ మీ బ్రదరు, లేకపోతే ఇంకా మీ నాన్నగారు, లేకపోతే ఇంకెవరైనా వాళ్ళు ఉంటారు, బావగారులు ఉంటారు, ఎవరైనా ఉంటారు సంథింగ్, వాళ్ళు ఎవరైనా ఎంఐ ఫర్దర్ స్టడీస్ చదవడానికి లేదు అని అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనము నిజాయితీగా చదువుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన ఎయిమ్ మనం కంప్లీట్ ఫుల్ఫిల్ చేసుకునే ఆంబిషన్ ఉండాలి. ఎప్పుడైనా కోర్టుకు వచ్చేవాళ్ళు క్లీన్ హ్యాండ్స్తో రావాలి, మన వెనక ఏమీ కల్మషం ఉండకూడదు. అంటే మనం బయటకు వెళ్ళి ఇట్టు వెళ్ళిపోదాం అట్ట అట్ట కాకుండా, నువ్వు న్యాయపరంగా నేను చదువుకోవాలి, నేను చదువుకోవాలంటే పలానా వాళ్ళు నన్ను నిరోధిస్తున్నారు, నన్ను చదువుకోనివ్వట్లేదు, కాబట్టి నేను పలానా కాలేజీలో చేరి చదువుకోవడానికి నాకు పలానా వల్ల నాకు ఇబ్బంది ఉంది, వాళ్ళ నుండి నాకు రక్షణ కల్పించండి అని ఈ చట్టంలో మాత్రమే అడగవచ్చు. ఇంకా వేరే ఏ చట్టంలో లేదు, ఈ గృహహింస నిరోధక చట్టంలో ఈ ప్రొటెక్షన్ అని అడగవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే ఇంట్లో ఉన్నదో, డొమెస్టిక్ రిలేషన్షిప్, డొమెస్టిక్ ఇన్సిడెంట్, అంటే డొమెస్టిక్ మీన్స్ గృహము, గృహానికి సంబంధించిన వాళ్ళు, ముందు మనకు రిలేషను, అసలు ఆ రిలేషన్ ప్రకారం బ్రదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, బావగారు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు మన గృహానికి సంబంధించిన వ్యక్తులు అయి ఉండి మనల్ని పోనివ్వకుండా చూస్తే అప్పుడు వాళ్ళ మీద కట్టడి చేసేదానికి ఈ చట్టం కింద మనము కేసు పెట్టి పరిష్కారం పొందవచ్చు.
1: ఓకే మేడం, మరి గృహహింస చట్టం ఇంట్లో పెట్టే హింస అని అర్థమవుతుంది, కానీ గృహహింస నుంచి ఎలాంటి రక్షణ పొందాలి, గృహహింసకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి?
0: గృహహింస నిరోధక అనేదే చట్టం అమ్మా, ఇది సెప్టెంబర్ 3, 2005 యాక్ట్ పబ్లిష్ అయింది, అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఎన్నో కేసులు 2008 నుంచి ఎన్నో కేసులు వేస్తున్నాము, దీని మీద నెంబర్ ఆఫ్ కేసెస్ జరిగినాయి. ఇక్కడ ఏంటంటే మిగతా కేసులన్నిటికీ మామూలుగా మనము ఒక పోలీస్ స్టేషన్ ఒక 498 కేసు పెట్టాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అది మామూలుగా 498 గృహ, అది కూడా డౌరీ హరాస్మెంట్ అంటారు, అంటే అధిక కట్నం కోసం హింసించడం, భర్త కానీ భర్త తరపు బంధువులు కానీ అధిక కట్నం కోసం, తెచ్చిన కట్నం సరిపోలేదని కానీ ఇంకా ఎక్కువ కట్నం కావాలని కానీ, ఎక్కువ వస్తువులు కావాలని ఏదైనా ఏదైనా డిమాండ్ చేసి అట్లాంటి వాళ్ళు మనల్ని హరాస్ చేస్తుంటే అప్పుడు మనం ఒక 498A కింద కేసు పెట్టవచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళి. కానీ ఈ కేసు మాత్రం మనం సిడిపో, చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటాడు, సిడిపిఓ, చైల్డ్ డెవలప్మెంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము రాసుకునే విషయాలు కూలంకషంగా క్లుప్తంగా నీట్గా అర్థమయ్యే విధంగా ఒక అర్జీ రూపంలో రాసుకుని టు ది సిడిపిఓ, టు ది చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పి పెట్టి అక్కడ రాసుకొని, అయ్యా నీ పేరు రాసుకొని, నువ్వు ఏం రాసుకుంటున్నావో, నువ్వు ఏం రిలీఫ్ అడుగుతున్నావో,
1: పొందాలనుకుంటున్నావో
0: చెప్పి అడిగి నువ్వు వాళ్ళకి ఏం అర్జీ ఇస్తే వాళ్ళు అవతల వాళ్ళకు నోటీస్ పంపించి వాళ్ళని పిలిపించి దాన్ని ఫార్వర్డ్ చేస్తారు పీడి అని, ప్రొటెక్షన్ ఆఫీసర్ అని ఉంటారు, పీడి మీన్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అని ఒంగోలులో ఉంటారు, వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని అయితే ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు, కౌన్సిలింగ్ ఇచ్చి మాటల ద్వారా వాళ్ళలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తారు. ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు మాటల ద్వారా కూడా వాళ్ళు వినకపోతే అప్పుడు ఆ కేసును కోర్టుకు ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత కోర్టులో ఆ కేసు, ఈ క్రిమినల్ కేసులు అయితే పోలీస్ వాళ్ళు ఎట్లయితే ప్రతి ఒక్క వాయిదా అటెండ్ అయ్యి చేస్తారో అట్లా ఈ సిడిపిఓ వాళ్ళు అటెండ్ అవ్వాలి
1: ఈ కేసు కూడా,
0: ప్రతి ఒక్క కేసుకు వాళ్ళు ఫార్వర్డ్ చేసిన కేసుకు. ఈ మధ్య ఏమైందంటే రీసెంట్గా ఈ సిడిపిఓ వాళ్ళకు వర్క్ ఎక్కువైంది, సిడిపిఓ వాళ్ళకి ఎవరికి అనుసంధానము, వీళ్లకు అంగన్వాడీ టీచర్స్ వాళ్ళంది, వాళ్ళదంతా రూరల్ అర్బన్ అని వాళ్ళదంతా చాలా వ్యాక్స్ అయిపోయింది, పెద్దది వాళ్ళ జూరిస్డిక్షన్ పెద్దది అయిపోయింది, వాళ్ళు మేము చేయలేమని చెప్తే వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ మేము చేయలేమండి, మీరు డైరెక్ట్గా వేసుకోండి అని వేసుకోమన్నారనుకో, సెక్షన్ 12 కింద డైరెక్ట్గా మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే పిటిషన్ వేసుకోవచ్చు.
1: ఈ గృహహింస అనేది ఎన్ని రకాలు ఉంటుంది మేడం?
0: చాలా రకాలు ఉంటుందమ్మా గృహహింస అనేది, ఇప్పుడు భర్త తరపు బంధువులు పెట్టచ్చు, లేదా అది ఇంట్లో తల్లిదండ్రులు పెట్టచ్చు, బ్రదర్ పెట్టచ్చు, బావగారు పెట్టచ్చు, ఎవరైనా కూడా మనల్ని మానసికంగా కానీ శారీరకంగా కానీ ఫైనాన్షియల్గా కానీ ఎకనామికల్గా కానీ ఏ రకంగానే ఇబ్బంది పెట్టినా ఈ చట్టం కింద నువ్వు రిలీఫ్ పొందవచ్చు.
1: మరి ఈ చట్టాన్ని గురించిన అవగాహన మహిళలందరికీ ఉందంటారా?
0: ఎక్కువ మామూలుగా మనము ప్రతి ఒక్క కోర్టులో

మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంది. మార్కాపూర్లో కూడా, మార్కాపూర్లో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ చైర్మన్ వచ్చేసి జిల్లా జడ్జి గారు ఉంటారు. మన సిక్స్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారే చైర్మన్గా ఉంటారు. ఎవరైనా ఏదైనా పరిహారం పొందాలనుకున్నా, మనకు ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలి, ఏ విధంగా మనము ఈ కేసును రిజిస్టర్ చేసుకోవాలని తెలియని వాళ్ళు కూడా అక్కడికి వస్తే ఆ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళే మీకు అర్జీ తయారు చేసి ఎక్కడ మీరు ఈ పిటిషన్ అర్జీ ఫైల్ చేసుకోవాలనేది కూడా వాళ్ళే చెప్తారు. కాకపోతే అక్కడ కూడా మనకు ఈ చట్టం కింద ఇది వేసుకోవచ్చు అని అవగాహన కల్పించడానికి కూడా ఈ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్స్లో, ప్రతి ఒక్క బ్యాక్వర్డ్ ఏరియాస్లో, కాలేజెస్లో, అన్నిట్లో కూడా ఈ యొక్క ఈ చట్టం మీద అవగాహన కోసం మీటింగ్లు అరేంజ్ చేస్తున్నారు, ఏ ప్రోగ్రాంలు ఇస్తున్నారు. అన్నిట్లో కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాంకు ఇద్దరు అడ్వకేట్స్, ఇద్దరు జడ్జెస్ వెళ్ళి ఈ చట్టం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. మ్యాక్సిమం దీని గురించి చాలామందికి, ప్రజలకు అవగాహన ఉంది. చాలా కేసులు ఫైల్ అవుతున్నాయి. ఇప్పుడు దాదాపు కోర్టులో కూడా ఈ చట్టం కింద దాదాపు

0: ఈ యొక్క ఈ చట్టం మీద అవగాహన కోసం మీటింగ్లు అరేంజ్ చేస్తున్నారు, ఏ ప్రోగ్రాంలు ఇస్తున్నారు. అన్నిట్లో కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాంకు ఇద్దరు అడ్వకేట్స్, ఇద్దరు జడ్జెస్ వెళ్ళి ఈ చట్టం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. మ్యాక్సిమం దీని గురించి చాలామందికి, ప్రజలకు అవగాహన ఉంది. చాలా కేసులు ఫైల్ అవుతున్నాయి. ఇప్పుడు దాదాపు కోర్టులో కూడా ఈ చట్టం కింద దాదాపు పోయిన ఇప్పుడు సుమారుగా ఒక 100 అట్లా కేసులు కూడా పడి ఉంటాయి. చాలా వరకు రిలాక్స్ కూడా అవుతున్నారు.
1: మరి హింసకు గురైన స్త్రీ ముందుగా ఎవరిని సంప్రదించి రక్షణ పొందొచ్చు?
0: ఈ సెక్షన్ 12 కింద హింసకు గురైన స్త్రీ ముందు సెక్షన్ 12 కింద ఒక ప్రొఫార్మా ఇస్తాం. ఆ ప్రొఫార్మా ప్రకారం నువ్వెవరు, ఎవరి మీద పెట్టాలనుకుంటున్నావు, నీకు జరిగిన అన్యాయం ఏంటి, నువ్వు కోరే రిలీఫ్ ఏంటి. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు నీ భర్త వల్ల నువ్వు హరాస్మెంట్ ఎదుర్కొంటున్నావు అనుకోమ్మా, నీ భర్త వల్ల హరాస్మెంట్ ఎదుర్కొంటూ నువ్వు ఎక్కడికో వెళ్ళి ఉండక్కర్లా. ఈ చట్టం ప్రకారం నువ్వు ఆ ఇంట్లోనే ఉండి, నాకు షేర్ హౌస్ హోల్డ్ అంటారు 18 సెక్షన్ 8 కింద, నాకు అక్కడే ఉండేదానికి ఏర్పాటు చేసి నాకు నా భర్త నుండి రక్షణ కల్పించడం. ఎందుకంటే నువ్వు ఎక్కడికి, మా మిగతా కేసులు అన్నిట్లో ఏం చెప్తాము, అమ్మ నువ్వు ఎంసీ కేసు వేసావు, ఒక ఇంట్లో ఉంటే నీకు మెయింటెనెన్స్ రాదమ్మా అని చెప్తాం. భరణం కేసు ఉంది. భరణం అంటే భర్త వదిలేసో చూడకనో చాకనో ఉంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి పోషించుకోలేకపోతే అప్పుడు ఆ భరణం కేసు పడుతుంది. అది ఎప్పుడు అతను చాకకుండా, అతను ఆ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వకుండా పిల్లలకు భార్యకు వెళ్ళగొట్టినప్పుడు, ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడు ఆ అమ్మాయి వేరే దగ్గర ఉండి ఈ కేసు వేసుకుంటుంది. ఇందులో ఏంటంటే, ఆ ఇంట్లోనే ఉండి నాకు నా భర్తని రక్షణ కల్పించి నాకు ఫలానా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వండి ఈ ఇందులోనే అడగవచ్చు. ఈ కేసులోనే అడగవచ్చు. అందంటే మళ్ళీ ఈ చట్టం ప్రకారం మాములుగా చట్టం చేసినప్పుడు ఇది 2 నెలల్లో కంప్లీట్ అవ్వాలి. ఈ చట్టం అనేది కేసు పెట్టడము, ఎవిడెన్స్ అంతా 2 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఓన్లీ 60 డేస్లో కంప్లీట్ చేయాలి. కానీ నవే డేస్ ఏంటంటే ప్రొసీడింగ్స్ లేట్ అవుతున్నాయి. ఎందుకంటే అంతకుముందు అమ్మాయి కంప్లైంట్ వేస్తే అబ్బాయి కౌంటర్ అనేది వేస్తాడు. కంప్లైంట్ మీన్స్ ఆ అబ్బాయి ఒక పిటిషన్ పెట్టడం. పిటిషన్కు ఆ అమ్మాయి, అబ్బాయి అమ్మాయి పిటిషన్ పెడితే అబ్బాయి ఆన్సర్ వేస్తారు. ఎవరైనా ఒప్పుకోరు కదమ్మా, ఇప్పుడు హత్య చేసిన వాడిని కూడా నువ్వు హత్య చేసావంటే నేను చేయలేదని అంటాడు. అట్లానే ఇతను కూడా నేను చేయలేదు, ఆ అమ్మాయికి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని అతను ఆన్సర్ పెడతాడు. ఇప్పుడు మామూలుగా అయితే ఆ ఇద్దరు రెండు ఆ పిటిషను ఈ ఆన్సర్ను బేరీ చేసుకొని చూసి జడ్జి గారు డిసైడ్ చేయొచ్చు. కానీ అట్లయితే మనకి న్యాయం సరిగా జరగట్లేదనేసి ఇప్పుడు అమ్మాయి తరపున అమ్మాయిని, అమ్మాయి తరపున బంధువులను విచారించుకోవచ్చు, అబ్బాయిని అబ్బాయి తరపున వాళ్ళని విచారించుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా లా అమెండ్ అయింది. ఇప్పుడు అబ్బాయి కెపాసిటీ ఫైనాన్షియల్ ఇప్పుడు ఉన్నారు. ఎందుకంటే చట్టం ఎప్పుడు ఆడవాళ్ళకు అనుకూలంగానే ఉంటుంది, కానీ దాన్ని మిస్యూజ్ చేయకూడదు. ఇప్పుడు సఫర్ అయ్యే వాళ్ళు 10% 15% ఉంటే కొద్దిగా మిస్యూజ్ చేసి హరాస్ చేద్దాము, మన గ్రిప్లో పెట్టుకుందాము అని, అత్త మామను బెదిరిద్దాము అనే వాళ్ళు కూడా వస్తుంటారు మా దగ్గరికి, చూస్తుంటాం. అయితే జెన్యున్ కేసులు 10 ఉంటే, మామూలుగా ఇట్లాంటి ఫాల్స్ కేసులు కూడా ఉంటాయి. మేమైతే వాళ్ళు ఫేస్ టైం ఇది ఫాల్స్ కేసు మాకు అర్థమైపోతుంది. ఆ అమ్మాయి వే ఆఫ్ సేయింగ్, చెప్పే విధానాన్ని బట్టి అమ్మాయి ఒక ఎంత సఫర్ అయిన మనిషి కూడా మీ హస్బెండ్ని అరెస్ట్ చేస్తారనగానే అమ్మాయి కంటకి నీళ్ళు వస్తాయి. ఈ హరాస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చే వాళ్ళు ఉంటారు, వాడిని చెయ్యండి, బొక్కలు దొయ్యండి, 4 దండిచ్చండి అని చూస్తుంటారు. అంటే సఫర్ అయిన మనిషి ఏమంటుంది, అంతవరకు తేవద్దు మేడం, కలపండి మేడం, దయచేసి నన్ను నా భర్తని కలపండి మేడం, నా పిల్లలకి ఏదైనా ఇప్పిస్తే చాలు మేడం. ఆ తాగుడు మెయిన్ నేను చెప్పాలనుకున్నదంటే తాగుడు. ఈ తాగుడు వల్ల సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందరు ఎవరిని అడుగు మేడం, ఏ మనిషిని, ఏ ఆడ మనిషిని కదిలించినా ఎందుకు వచ్చింది సమస్య, ఎందుకు గొడవ వచ్చింది, తాగొచ్చి కొట్టాడు మేడం, తాగొచ్చి కొట్టాడు మేడం, తాగొచ్చి పట్టుకున్నాడు మేడం, తాగొచ్చి ఇది చేశాడు మేడం. అంటే తాగడము అనేది మనిషికి ఆ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అన్కాన్షియస్కి వెళ్ళిపోయి అతను ఏం చేస్తున్నాడు అతనికి తెలియకుండా ఆ అమ్మాయిని కొడతాడు. ఇప్పుడు మన రీసెంట్ ఈ మధ్యకాలంలో చూసిన ఒక చికెన్ పేపర్లో చూస్తుంటాం, ఒక చికెన్ తెచ్చి పెట్టలేదని చెప్పి వాళ్ళ అమ్మను వండమని అడుగుతాడు అతను. వాళ్ళ అమ్మ వండని అంటది, అక్కని అడుగుతాడు. అక్క అప్పుడే వచ్చింటది, చెల్లెలు అక్క వచ్చింటాయి, వండి పెట్టమంటది. నేను ఇప్పుడే అలసిపోయి వచ్చాను, నేను వండలేను అంటుంది. ఏదో తీసుకుని కొడతాడు తాగేసి, గడపకు తగులుకొని ఒక తగిలి చచ్చిపోతుంది అమ్మాయి. ఇట్లాంటివి కేవలం

0: కేవలం ఆల్కహాల్ తీసుకొని వరస్ట్ బిహేవియర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 90% ప్రాబ్లమ్స్ తగ్గాలంటే అది తగ్గించాలి, ఈగోస్ తగ్గించుకోవాలి, జాయింట్ కుటుంబ వ్యవస్థను గౌరవిస్తే ఇవన్నీ రావు. కాబట్టి ఈ చట్టం కింద ఏదైనా కూడా మనకి ఫైన్ ఉంటుంది, 1 ఇయర్ పనిష్మెంట్ ఉంటుంది. ఇది నేర నిరూపణ అయితే 1 ఇయర్ 2 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళు కూడా విత్ ఇన్ టైంలో చర్య తీసుకోకపోయినా కూడా దానికి కూడా ఫైన్ ఉంటుంది.
1: ఇప్పుడు వాళ్ళ భార్య భర్తని ఇద్దరిని కౌన్సిలింగ్ ఇస్తారా మేడం? వాళ్ళిద్దరికి కేసు పెట్టిన తర్వాత
0: చట్ట ప్రకారం 3 సార్లు కౌన్సిలింగ్ చేయాలమ్మా. ఇట్ ఇస్ మ్యాండేటరీ, అంటే షెల్ అంటే మస్ట్ అండ్ షుడ్గా చెయ్యాలి. కౌన్సిలింగ్ ఇస్తాం ఒక్కసారి కాదు. ఇప్పుడు ఉన్న ఈ కేసులో, డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఇద్దరిని పిలిపిస్తారు. వాళ్ళు కేసు సిడిపి ఆఫీసులో కన్నా మీరు కేసు ఫైల్ చేసినట్టయితే వాళ్ళు పిలిపిస్తారు. ఇక్కడ కోర్టులో వేసిన తర్వాత కౌంటర్ ఫైల్ చేస్తారు. కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత కూడా మీరు రాజీ పడతారా, మీరేమైనా కలిసిపోయే ఉద్దేశం ఉందా, మీరేమైనా మాట్లాడుకుంటారా అని అడుగుతాం. వాళ్ళు అన్ని స్టేజీలు దాటిన తర్వాత మ్యాక్సిమం కోర్టుకు వస్తారమ్మా. వాళ్ళన్నీ అట్లా ఉండే మాట అయితే రారు. కోర్టుకు వచ్చినా కూడా కోర్టు చాలా అవకాశాలు కల్పిస్తుంది, వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇస్తాం.
1: మరి స్త్రీ తాను పడుతున్న హింసను పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెలియజేయాలంటే ఏ నెంబర్కి కాల్ చేయాలంటారు?
0: 100కమ్మా, 100కు కాల్ చేస్తే వస్తుంది. ఈ మధ్య రైల్వే వాళ్ళు కూడా ఇచ్చారు, 182 అని ఇచ్చాడు. రైల్వేలో ప్రయాణిస్తుంటాం మనం, ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటాము. మనకి ఏదైనా సడన్గా ఒక హరాస్మెంట్, పక్కన కూర్చున్నాడు వల్ల హరాస్మెంట్ వస్తుంది. 182 అని చెప్పి వాళ్ళు ఇప్పుడు సిఆర్పిసి వాళ్ళు కూడా సపరేట్గా రైల్వే పోలీస్ వ్యవస్థ కూడా ఒక మనకి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చింది, ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోమని ఉంటుంది. దాని కింద కూడా మనము వాళ్ళకి 1182 నెంబర్కి డయల్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి సేవ్ చేస్తారు. దీంట్లో కూడా 100కు డయల్ చేస్తే వాళ్ళు వచ్చి, పోలీస్ వాళ్ళు వచ్చి సేవ్ చేస్తారు. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కైనా మీరు అభ్యంతరకరంగా ఉంటే మీరు ఇట్లాంటి మండల లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి ఒక కంప్లైంట్ రూపంలో ఇచ్చినా వాళ్ళు మీకు ఫలానా ప్రొసీజర్ ఫలానా రకంగా పోవాలని. ఎందుకంటే ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీలో కమిటీ ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ అని ఉంటారు. లీగల్ ఎయిడ్, లీగల్ మీన్స్ చట్టపరంగా, ఎయిడ్ అంటే అవకాశం. మీకు లీగల్ ఎయిడ్ ఏ విధంగా వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, ఆ ఏ విధంగానే ఒక మీకు అవగాహన కల్పించడానికి ఫైల్ చేయాలని అవగాహన చెప్తారు. లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ అని ప్రతి ఒక్క మండల లీగల్ సర్వీస్ అథారిటీలో ఉంటారు. కొందరు ఫ్రీ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు మినిమం కాస్ట్తో చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయినా కూడా వాళ్ళు చెప్తారు మీకు.
1: ఓకే మేడం, మరి చివరిగా ఒక ప్రశ్న మేడం
0: అడగండి.
1: మహిళలు ప్రాణ మాన రక్షణ కోసం ముందుగా స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఏదైనా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కటి మన యొక్క డ్రెస్ విధానం మనము కరెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉండాలి. మనము ఏదైనా కూడా బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళని గమనిస్తుండాలి. ఎవరి వల్ల నీకేమైనా ప్రమాదం ఉంది అంటే వెంటనే మనము పోలీస్ వాళ్ళకి ఉండే, ఇప్పుడు యాప్ కూడా ఇది దిశ యాప్ అని వచ్చింది, దిశ యాప్ అని మీద కూడా మేము చెప్తున్నాము. ఆ దిశ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీరు వెంటనే డయల్ చేసిన వెంటనే వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళు మీరు ఎక్కడ ఉన్నారని చెప్తే కూడా వాళ్ళకు వెంటనే ఆ యాప్ వల్ల తెలిసిపోతుంది. వాళ్ళు వచ్చేసి మీకు రక్షణ కల్పిస్తారు. రీసెంట్గా కూడా ఒంగోలులో కూడా జరిగింది. బస్టాండ్లో ఒక అమ్మాయి 1:30 టైంలో బస్ దిగిందట. దిగి ఆ అమ్మాయి ఒక్కతే బిక్కుబిక్కుమంటే ముగ్గురు మగపిల్లవాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని ఏదో హరాసేసి పలాన దగ్గర పోదామని చెప్పి అంటున్నారని కూడా చెప్పింది. ఆ అమ్మాయి డయల్ చేస్తే కూడా దిశ యాప్ ద్వారా వెంటనే కూర్చొని నొక్కేసింది. వాళ్ళు వచ్చారు, వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి ఆ అమ్మాయిని కన్సర్న్డ్ వాళ్ళ ఊరు విలేజ్లో దింపేసి వచ్చారు. కాబట్టి దిశ యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో పర్టికులర్స్ అని వస్తే ఆ నెంబర్కి డయల్ చేస్తే వాళ్ళు వచ్చి సేవ్ చేస్తారు.
1: ఓకే మేడం, చాలా మంచి విషయాలు మా శ్రోతలకు తెలియజేశారు. మహిళల భద్రతకు ఎలాంటి చట్టాలు ఉన్నాయో ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు గృహహింస నిరోధక చట్టం గురించి అడ్వకేట్ ఏ ఉషశ్రీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి

0: మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

మీరింతవరకు మహిళా భారతి కార్యక్రమంలో భాగంగా లలిత గీతాలు విన్నారు. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం.

ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ఒక దేశ అభివృద్ధిని నిర్ణయించడంలో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో రహదారి అనుసంధానం అత్యంత ప్రాధాన్యమైనది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు ఉండడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడమే కాకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు వంటి అన్ని రంగాల్లో అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. ఒక గ్రామానికి అన్ని కాలాల్లో ప్రయాణించగలిగే రహదారి అందుబాటులోకి రావడమంటే ఆ గ్రామ ప్రజలకు కొత్త అవకాశాల ప్రపంచం తెరుచుకున్నట్టే. అందుకే గ్రామీణ రహదారులను దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వెన్నుముకగా భావిస్తారు. దేశ జనాభాలో అధిక శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఈ గ్రామాల అభివృద్ధికి వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు ఎంత ముఖ్యమో వాటిని కలిపే రహదారులు కూడా అంతే ముఖ్యమైనవి. ఒక మంచి రహదారి కేవలం ప్రయాణ సౌకర్యాన్ని మాత్రమే అందించదు, ఆర్థిక అభివృద్ధికి, సామాజిక పురోగతికి, జీవన ప్రమాణాల మెరుగుదలకు బలమైన పునాదిగా నిలుస్తుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం 2000 డిసెంబర్ 25న ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పీఎంజీఎస్

0: సేవలను ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని అనుసంధానం లేని నివాస ప్రాంతాలకు అన్ని కాలాల్లో ప్రయాణించగలిగే రహదారి సౌకర్యాన్ని కల్పించడం ఈ పథక ప్రధాన లక్ష్యం. ప్రారంభమైన నాటినుంచి ఈ పథకం దేశంలోని లక్షలాది గ్రామాల రూపురేఖలు మార్చింది. గతంలో వర్షాకాలం వస్తే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే గ్రామాలు నేడు ఏడాది పొడవునా రవాణా సౌకర్యాన్ని పొందుతున్నాయి. పంటలను మార్కెట్కు తరలించడం నుంచి అత్యవసర వైద్య సేవలను పొందడం వరకు ప్రతి విషయంలో ఈ పథకం గ్రామీణ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, పేదరిక నిర్మూలనలో, సామాజిక సమానత్వాన్ని పెంపొందించడంలో ఈ పథకం విశేషమైన పాత్ర పోషిస్తోంది. గ్రామాల్లో రహదారుల అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే నెట్వర్క్ విస్తరణతో గ్రామాలు దేశంలోని ఇతర ప్రాంతాలతో మెరుగ్గా అనుసంధానమయ్యాయని తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 4 లక్షలకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.
1: సాథ్యో దేశ్ మే జితనా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ ఫోకస్ కియా జా రహా హై ఉతనా పహలే కభీ నహీ హువా ఆజ్ దేశ్ కే జ్యాదాతర్ గాంవ్ హైవేజ్ ఎక్స్ప్రెస్ వే ఔర్ రైల్వేజ్ కే నెట్వర్క్ సే జుడ్ రహే హై ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కే తహత్ 10 సాల్ మే గ్రామీణ ఇలాకో మే కరీబ్ 4 లాఖ్ కిలోమీటర్ లంబీ సడకే బనాయి జాయీ హై డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే మామలే మే భీ హమారే గాంవ్ 21వీ సదీ కే ఆధునిక గాంవ్ బన్ రహే హై.
0: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన విజయాన్ని గణాంకాలు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2025 నాటికి దేశవ్యాప్తంగా 8.38 లక్షల కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులు, 12,000కు పైగా వంతెనలు మంజూరు చేయబడ్డాయి. వీటిలో అత్యధిక భాగం ఇప్పటికే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ భారీ మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారా లక్షలాది గ్రామాలు దేశ ప్రధాన రవాణా వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. కోట్లాది గ్రామీణ ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయ మార్కెట్లు, ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయి. ఈ పథకం మొదటి దశలో ప్రధానంగా రహదారి సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి వాటికి అన్ని కాలాల్లో ఉపయోగించగలిగే రహదారులను నిర్మించారు. ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా అమలై దాదాపు అన్ని అర్హత కలిగిన గ్రామాలు రహదారి సౌకర్యాన్ని పొందాయి. అనంతరం ప్రారంభమైన 2వ దశలో ఇప్పటికే ఉన్న గ్రామీణ రహదారులను మెరుగుపరచడం, వాటి సామర్థ్యాన్ని పెంచడం, గ్రామీణ మార్కెట్లు, వ్యవసాయ కేంద్రాలు, అభివృద్ది కేంద్రాలతో మెరుగైన అనుసంధానం కల్పించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దశలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమైంది. 2016లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక రహదారి అనుసంధాన ప్రాజెక్ట్ ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏను ప్రారంభించడం మరో ముఖ్యమైన ముందడుగు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 44 జిల్లాలకు ప్రత్యేక రహదారులు నిర్మిస్తున్నారు. భద్రతాపరంగా వెనుకబడిన ప్రాంతాల్లో కూడా రహదారి సౌకర్యాన్ని కల్పించడం ద్వారా అక్కడి ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. అదే సమయంలో భద్రతా దళాల కార్యకలాపాలు కూడా మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు వీలైంది. రహదారుల అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2019లో ప్రారంభమైన 3వ దశ గ్రామీణ అభివృద్ధికి మరో కీలక మలుపుగా నిలిచింది. గ్రామాలను వ్యవసాయ మార్కెట్లు, ఉన్నత పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ముఖ్యమైన సేవా కేంద్రాలతో అనుసంధానించే ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడం ఈ దశ లక్ష్యం. రైతులు తమ పంటలను సులభంగా మార్కెట్కు తీసుకువెళ్లే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ అయ్యాయి. 2024లో ఆమోదం పొందిన 4వ దశ గ్రామీణ అనుసంధానాన్ని మరింత విస్తరించడంపై దృష్టి సారించింది. ఇప్పటికీ రహదారి సౌకర్యం లేని వేలాది గ్రామాలకు అన్ని కాలాల్లో ఉపయోగించగలిగే రహదారులను నిర్మించేందుకు ఈ దశలో భారీ పెట్టుబడులు కేటాయించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, ఆకాంక్షిత జిల్లాలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడం ఈ దశ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చారిత్రకంగా వెనుకబడిన వర్గాలను అభివృద్ది, ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే దీని లక్ష్యం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో పర్యావరణ పరిరక్షణ కూడా విశేష ప్రాధాన్యతనిస్తున్నారు. వ్యర్థ ప్లాస్టిక్, ఫ్లైయాష్, నిర్మాణ వ్యర్థాలు, క్రంబ్ రబ్బర్, బయో బిట్మెన్, కోల్డ్ మిక్స్ వంటి పర్యావరణ హిత సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి రహదారులను నిర్మిస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా వ్యర్థ పదార్థాల వినియోగం పెరిగి పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతోంది. 2020

0: ఈనాటికి లక్షకు పైగా కిలోమీటర్ల రహదారులు ఈ హరిత సాంకేతికతతో నిర్మించబడ్డం దేశ సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పథకం విజయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కూడా ప్రధాన కారణం. ఆన్లైన్ నిర్వహణ, పర్యవేక్షణ, అకౌంటింగ్ వ్యవస్థ, ఓఎంఎంఏఎస్ ద్వారా ప్రతి రహదారి నిర్మాణ పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జియో ట్యాగింగ్, మొబైల్ యాప్లు, జీపీఎస్ ఆధారిత వాహన పర్యవేక్షణ వంటి వ్యవస్థల ద్వారా నిర్మాణ పనుల్లో పారదర్శకత పెరిగింది. కాంట్రాక్టర్ల పనితీరును కూడా డిజిటల్ విధానంలో అంచనా వేస్తున్నారు. దీనివల్ల నాణ్యతతో పాటు జవాబుదారీతనం కూడా పెరిగింది. నాణ్యత నియంత్రణలో మూడంచెల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తున్నారు. మొదటి దశలో అమలు సంస్థలు స్వయంగా తనిఖీలు నిర్వహిస్తాయి. రెండవ దశలో రాష్ట్ర నాణ్యతా పర్యవేక్షకులు పరిశీలనలు చేస్తారు. మూడవ దశలో కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ నాణ్యతా పర్యవేక్షకులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ఈ విధానం వల్ల నిర్మాణ ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. గ్రామీణ రహదారులు ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రభావం కేవలం రవాణా రంగానికే పరిమితం కాలేదు. రైతులు తమ ఉత్పత్తులను తక్కువ వ్యయంతో మార్కెట్కు తరలించగలుగుతున్నారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయి. విద్యార్థులు నిరంతరంగా పాఠశాలలకు హాజరవుతున్నారు. అత్యవసర వైద్య సేవలు త్వరగా అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. పర్యాటక అవకాశాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామీణ యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ మార్పులన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన విజయవంతంగా అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లి, ముంచింగిపట్టు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేక గిరిజన గ్రామాలు ఒకప్పుడు సరియైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవి. వర్షాకాలంలో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గర్భిణీలు, అత్యవసర రోగులను ఆసుపత్రులకు తరలించడం కష్టసాధ్యంగా మారేది. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేక చదువుకు అంతరాయం ఏర్పడేది. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించలేక తక్కువ ధరలకు స్థానిక వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఈ ప్రాంతాల్లో రహదారులు, చిన్న వంతెనలు నిర్మించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అన్ని కాలాల్లోనూ రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో వైద్య సేవలు, విద్య, మార్కెట్లు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలకు చేరువ అయ్యాయి. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లకు తరలించి మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. ఈ మార్పు గ్రామీణ రహదారులు ఒక ప్రాంత సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఎంతటి బలమైన పునాదిగా నిలుస్తాయో స్పష్టంగా తెలియజేస్తోంది. అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అమ్మపాలెం నుంచి తొండమానాడు వరకు 24 లక్షల రూపాయల వ్యయంతో 5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయింది. గతంలో గుంతలమయంగా ఉన్న ఈ మార్గంలో ప్రయాణం ఇబ్బందికరంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం రహదారి నిర్మాణం పూర్తవడంతో పుల్లారెడ్డి, కండ్రిక, అమ్మపాలెం, మేడం, ఇలగనూరు, వాటర్స్ హౌస్ కాలనీ ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి రావడంతో స్థానిక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రోడ్డుపై ప్రయాణించడం చాలా ఇబ్బందిగా ఉండేదని, వర్షం పడితే బురద, గుంతల వల్ల బయటకు వెళ్లడం కష్టమయ్యేదని, ఇప్పుడు మంచి రోడ్డు నిర్మించడంతో సులభంగా వెళ్లగలుగుతున్నామని తిరుపతి జిల్లా తొండమానాడుకు చెందిన గ్రామస్తురాలు హేమలత తెలిపారు.
1: నా పేరు హేమలత. మేము వాటర్ హౌస్ కాలనీలో నివాసం ఉంటున్నాము. ఇక్కడ గత 10 ఏళ్ళ క్రితం ముందు రోడ్లు అనేటివి ఎటువంటివి లేవు. వర్షం పడిందంటే బురద, మట్టి అవన్నీ ఉండేది. ఇప్పుడు సిమెంట్ రోడ్లు అనేటివి వేపించినారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద సిమెంట్ రోడ్లు అనేటివి వేపిస్తున్నారు. ఇప్పుడు జనాలు తిరగడానికి కానీ బండ్లు వెళ్ళడానికి అన్నిటికీ బాగుంది. ఇలాంటి పథకాలు చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఇలాంటి రోడ్లు వేయడం వల్ల మా ఇల్లు దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇలాంటి మంచి మంచి పథకాలను ఇంకా అన్ని తీసుకురావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.
0: రోడ్డు లేకపోవడంతో రైతులు పంటలను మార్కెట్కు తీసుకువెళ్లడానికి చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో సమయం, ఖర్చు రెండూ తగ్గాయని, గ్రామానికి మంచి రోడ్డు రావడం చాలా సంతోషంగా ఉందని తొండమానాడుకు చెందిన గ్రామస్తురాలు సరిత తెలిపారు.
2: నా పేరు సరిత. మాది వాటర్ హౌస్ కాలనీ. మాకు రోడ్లు ఏం లేవు. వర్షం వచ్చినప్పుడు అంతా బురద బురదగా అయిపోతా ఉండింది. ఎక్కడ చూసినా నీళ్ళు ఇంకిపోవడం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మాకు రోడ్లు వేయించారు, సిమెంట్ రోడ్డు. ఇప్పుడు అన్ని బాగా శుభ్రంగా ఉంటున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ పథకం తీసుకొచ్చి మాకు సిమెంట్ రోడ్లు వేయించారు. మాకంతా పరిశుభ్రంగా ఉంది. చుట్టుపక్కల అంతా ఈ పథకం తీసుకొచ్చిన ప్రధాన

0: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు.
1: గ్రామానికి ఇలాంటి మంచి రోడ్డు రావాలని ఎదురుచూశామని, ఇప్పుడు రోడ్డు నిర్మాణం పూర్తవడంతో ప్రయాణం సౌకర్యవంతంగా మారిందని, అత్యవసర సమయాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లగలుగుతున్నామని, ఈ అభివృద్ధి పనులు కొనసాగాలని కోరుకుంటున్నామని గ్రామస్తురాలు కుమారి తెలిపారు.
0: నా పేరు కుమారి. వర్షం పడడం వల్ల ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. రోడ్డు గలీజ్ గా బండ్లు పోవడానికి, వాటర్ అంతా రోడ్డు నుంచి పోయి బయట హాస్పిటల్స్ కి వాటికి పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. ఆ మట్టి రోడ్లు ఉండేవి, ఇప్పుడు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా మంచి రోడ్లు వచ్చాయి. పోవడానికి రవాణాకి మంచి ఇబ్బంది లేకుండా అన్నిటికీ సౌకర్యంగా ఉంది. ఒక ఎమర్జెన్సీ అయితే వెళ్ళడానికి రావడానికి బాగుంది. కాబట్టి ఈ పథకం తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదం.
1: భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామీణ భారత అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా కొనసాగనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణహిత నిర్మాణ విధానాలు, కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, చివరి గ్రామం వరకు రహదారి సౌకర్యం అనే లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తోంది. గ్రామీణ భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, సమగ్రాభివృద్ధిని సాధించడం వంటి జాతీయ లక్ష్యాల సాధనలో ఈ పథకం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కేవలం రహదారుల నిర్మాణ కార్యక్రమం కాదు, ఇది గ్రామీణ భారతదేశానికి అభివృద్ధి దిశగా కొత్త మార్గాన్ని చూపిన గొప్ప జాతీయ మౌలిక సదుపాయాల కార్యక్రమం. ఒక రహదారి గ్రామాన్ని ప్రపంచంతో కలిపినట్లే ఈ పథకం కోట్లాది గ్రామీణ ప్రజలను అభివృద్ధి ప్రధాన స్రవంతితో అనుసంధానించింది. గ్రామీణ జీవితాల్లో ఆశ, ఆర్థిక పురోగతి, సామాజిక మార్పు, సమగ్ర అభివృద్ధికి ఈ పథకం ఒక శాశ్వత పునాదిగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా, వ్యాఖ్యానం షేక్ మస్తాన్వీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం. ముందుగా కోరుకున్న పాట అంజీ చిత్రం నుంచి టిప్పు సునీత పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, హేమాంశు, వీరి కోరికపై ఈ పాట.

మీరు వింటున్న ఈ పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్, వీరి కోరికపై ఈ పాట.

తర్వాత వినబోతున్న పాట అడవి దొంగ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, వీరి కోరికపై ఈ పాట.

వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సంసారం ఒక చదరంగం చిత్రం నుంచి. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు జి రాజారాం గారు బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి. వారి కోరికపై ఈ పాట.

బెన్నీ డయాల్ సాధన సర్గం పాడిన పాట సెల్యూట్ చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మహమ్మద్ ఎనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాతుల్లా వీరి కోరికపై ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: వినబోతున్న పాట అభిలాష. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీశ్యాం శ్రీవత్స, వీరి కోరికపై ఈ పాట.

వినబోతున్న పాట ప్రేమాలయం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, వీరి కోరికపై ఈ పాట.

మీరు విన్న ఈ పాట ఎవరు మునగాడు. ఈ చిత్రానికి పిబి శ్రీనివాస్, పి సుశీల గానం చేశారు. గీత రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భువనగిరి, విద్యానగర్ నుంచి మహమ్మద్, బురాహుద్దీన్, ప్రీతి, సురేష్ వీరి కోరికపై ఈ పాట విన్నారు. ఈనాటి రావోయే అతిథి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
0: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
0: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
0: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
0: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట సఖీ చిత్రానికి సుజాత వైశాలి గానం చేశారు. గీత రచన వేటూరి

కార్యక్రమంలో తరువాత దేవదాస్ చిత్రానికి కౌసల్య పాడిన పాట వింటారు. గీతరచన చంద్రబోస్. మీరు విన్న ఈ పాటను ఒక్కడు చిత్రానికి శ్రేయ ఘోషల్ గానం చేశారు. గీతరచన మణిశర్మ.

0: పిచ్చోడా, నన్ను నువ్వు చూసిన తర్వాతే ఇష్టపడ్డా, కానీ నేను నిన్ను చూడక ముందే ఇష్టపడ్డా. 91221 నెంబర్లో ఓ పసిలు ఉంది, అదేంటో కనుక్కో చూద్దా.
1: బంగారం చిత్రానికి ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్ పాడిన పాట వింటారు. గీత రచన భువనచంద్ర.

0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మక.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
8: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
9: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
10: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
11: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
12: చిక్కుకున్నాడు.
13: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
14: ఆర్బీఐ అంటుంది.
13: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
15: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో వంశపారపర్యంగా వచ్చే వ్యాధులు, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ కె ప్రభాదేవి గారు అందించే సూచనలు వినండి.
16: ఇవాళ మనము వారసత్వం వల్ల వచ్చే ఇబ్బందులు, అట్లాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించుకుందాం. కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటే రక్త సంబంధంతో కూడిన వివాహాలు. వీటినే మనం కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటాము. దీనిలో మొదటి డిగ్రీ, రెండో డిగ్రీ, అట్లాగే 3rd degree, 4th degree అని సంబంధం ఉంటుంది. ఇది మన దేశంలో ముఖ్యంగా మన సదరన్ రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడులో 3rd degree, 4th degree వివాహాలు చాలా వరకు చేసుకునే అలవాటు ఉంది. అట్లాగే ప్రపంచం మొత్తం మీద చూస్తే ఇది 5వ వంతు వరకు కన్సాంగ్యునస్ మ్యారేజెస్ చేసుకునే ఈ సమస్యగా ఉంటుంది. అంచనాల ప్రకారం 100 కోట్ల జనం వరకు ఈ రక్త సంబంధ వివాహాలు చేసుకోవడం జరుగుతుంది. 1st degree అంటే మన సామాన్యంగా మన కంట్రీలో ఇది లేదనుకోండి, అంటే తల్లిదండ్రులు కూతురు కొడుకులతో చేసుకునే వివాహాలు. అట్లాగే 2nd degree అంటే పిల్లలు పిల్లల్లో పెళ్లి చేసుకునే అలవాట్లు. అట్లాగే 3rd degree అంటే మన కామన్గా మన ఇండియాలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇది అంకుల్ ఆంట్ కానీ, అట్లాగే మేనగోడలను కానీ మేనలను కానీ చేసుకునే వివాహాలు 3rd degree అంటాం. అట్లాగే 4th degree కామన్గా ఉంటుంది మన రాష్ట్రాలలో, అంటే మేనమామ మేనత్త పిల్లల్ని చేసుకునేది. ఈ 3rd degree, 4th degree కన్సాంగ్యునస్ మ్యారేజెస్ మన సౌత్ ఇండియాలో 40% వరకు ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయని అంచనా. మరి ఈ వివాహాలు చేసుకున్న వారిలో పిల్లలు ఏ మాదిరిగా ఉంటారు అనేది తెలుసుకుందాం. పుట్టే పిల్లలు కాన్పు సమయంలో చనిపోవడం, పుట్టిన తర్వాత మరణించడం రక్త సంబంధం లేకుండా వివాహం చేసుకున్న వారితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక మనిషికి జన్యుపరంగా 23 క్రోమోజోములు ఉంటాయి. ఇవి 22 క్రోమోజోములు ఆటోజోమ్స్ అంటే సెక్స్ పరంగా కాకుండా మిగతా క్యారెక్టర్స్కి దోహదపడతాయి. ఒక జత మాత్రం ఆడవాళ్లలో XX, మగవాళ్లలో XY అనే క్రోమోజోములు రక్త సంబంధ వివాహాలతో ఆటోజోముల్ రెసెసివ్ అనే జబ్బులు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా ఇలాంటి జబ్బులు వంశపారంపర్యంగా ఇవి రావడానికి దోహదపడుతుంది. పుట్టిన బిడ్డలకు పుట్టుకలో వచ్చే జన్యుపరంగా డిఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. చిన్న వయసులోనే వినికిడి తగ్గడం, అట్లాగే చిన్న వయసులో కంటి లోపాలు, మెంటల్ డిజబిలిటీ అంటే నిలకడ లేకపోవడం, లెర్నింగ్ కెపాసిటీ కూడా వీళ్ళలో చాలా తక్కువగా ఉంటుంది, పెరుగుదలలో లోపాలు, అట్లానే ఇరుప్రక్కల రక్తహీనతతో ఉన్న జబ్బులు అంటే హిమోగ్లోబినోపతీస్ అంటాం, సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా మున్నగనివి కూడా రావచ్చు. కారణము లేకుండా పుట్టుకతో కానీ పుట్టిన వెంటనే కానీ శిశుమరణాలు, అట్లాగే మూర్ఛ వ్యాధి,

అంతుబట్టని జబ్బులు వస్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి జన్యుపరమైన జబ్బులు లేనప్పటికీ ఫస్ట్ కజిన్ మ్యారేజ్లో, అంటే మేనత్త మేనమామ పిల్లల్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళలో పుట్టిన బిడ్డకు పుట్టుకతో వచ్చే లోపాలు రక్త సంబంధేతర వివాహాల కంటే చాలా ఎక్కువగా, అంటే రెట్టింపుగా ఉంటుంది. ఉదాహరణకు రక్త సంబంధం లేని వివాహాల్లో 100 మందికి 2 నుంచి 3 వరకు పుట్టుకతో వచ్చే తేడాలు ఉంటే, రక్త సంబంధంతో ఉన్న వివాహాల్లో 5% వరకు, అంటే రెట్టింపు వరకు ఉంటుంది. ఇరుప్రక్కల జన్యుపరంగా ఉండే జబ్బులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వివాహానికి ముందే జెనెటిక్ కౌన్సిలింగ్ సలహా తీసుకుని వివాహం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళలో ఎక్కువ అబ్నార్మాలిటీస్ రావచ్చు. జన్యుపరంగా ఎక్కువ లోపాలు, ముఖం యొక్క ఆకృతి కూడా తేడా రావచ్చు. సంతానోత్పత్తి తక్కువగా ఉండడం, అట్లాగే ఎత్తు తక్కువగా ఉండడం, రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉండడం, గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఈ వంశపారంపర్యంగా వచ్చే వివాహాలలో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మన స్టేట్లో మేనమామల్ని మేనమామ పిల్లల్ని పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది కనుక వీళ్ళల్లో 12.5% అబ్నార్మాలిటీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఫస్ట్ కజిన్స్ని పెళ్లి చేసుకున్న వాళ్ళలో 6.25% వరకు ఈ పుట్టుకతో వచ్చే తేడాలు ఉంటాయి. అందుకని ప్రతివారు గమనించి ఇళ్లల్లో ఎవరికైనా అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ పుట్టుకతో వచ్చే తేడాలు ఉంటే జన్యుపరంగా ముఖ్యంగా కౌన్సిలింగ్ చేసుకుని ఇలాంటి వివాహాలు చేసుకోవాలని అంచనాల వరకు లెక్కలున్నాయి. ఇంకా మనం గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకుందాం. గర్భిణీ స్త్రీలు గర్భం వచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తలు ఒక వంతు అయితే, అసలు ఖచ్చితంగా చెప్పాలంటే గర్భం రాకముందే ప్రీ కాన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాం. దీనిని ఆచరించడం మన దేశంలో పరిపాటి లేదు. గర్భం రాకముందే డాక్టర్ సలహా ద్వారా గర్భం దాల్చవచ్చునా లేకపోతే ఏమైనా తెలియని తేడాలు ఉన్నాయా అని తెలుసుకోవడం చాలా మంచిది. ఉదాహరణకి ఒకరికి షుగర్ ఉండొచ్చు లేదా బీపీ ఉండొచ్చు, బరువు ఎక్కువగా ఉండను, గుండె జబ్బులు రావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫిట్స్ ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళు ఏమైనా జబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ జబ్బులు ప్రెగ్నెన్సీ రాకముందే క్రమశిక్షణలో ఉన్నాయా లేదా అని తెలుసుకుని డాక్టర్ సలహా ద్వారా గర్భం దాల్చవచ్చును. ఒకప్పుడు మందులు ఏమైనా మార్చవలసిన అవసరం ఉంటే దానికి సరిపడా మందులు కూడా మార్చుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ రావటం చాలా మంచిది. సరైన వ్యాక్సినేషన్స్, అంటే ప్రెగ్నెన్సీ రాకముందే సరైన వ్యాక్సినేషన్స్, అంటే రుబెల్లా అని హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకునే అవసరం కూడా చాలా వరకు అవసరమని గుర్తించాలి. అట్లాగే ప్రెగ్నెన్సీ రాకముందు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ డాక్టర్ సలహా ద్వారా గర్భం రావడానికి ప్లాన్ చేసుకునేటప్పుడు కనీసం 8 నుంచి 12 వారాల ముందు మొదలు పెట్టాలి. ఇంకా గర్భం దాల్చిన తర్వాత ఫస్ట్ చెకప్ కనీసం 6 నుంచి 8 వారాల లోపల వెళ్ళి డాక్టర్ను సంప్రదించాలి. సలహా మేరకు పరీక్షలు చేయించుకుని అంతా బాగుగా ఉన్నట్లయితే క్రమంగా చూపించుకుని హాస్పిటల్లో డెలివరీ అవ్వటానికి సిద్ధమవ్వాలి. గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. గర్భం వచ్చిన తర్వాత సంతోషంతో పాటు అనుమానాలు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తలు ముఖ్యంగా తీసుకునే ఆహారం మీద, నిద్ర నియమాలు, విశ్రమించడం, వ్యాయామం, స్నానపానాలు, వేసుకునే దుస్తులు, చేయకూడని పనులు, ప్రయాణించే విధానాలు, లైంగిక సంభోగాల మీద ఎక్కువగా ఉంటాయి. మొదటిగా కనీసం 3 నెలల్లో ఫస్ట్ చెకప్ చేయించుకోవాలి. వాంతులు ఎక్కువగా ఉన్న వారిలో అవసరమైన ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చుకోవాలి. మొదటి 3 నెలల్లో ఎక్కువ ప్రయాణాలు, లైంగిక సంభోగాలు చేయరాదు. తేలికైన పనులు అన్నీ చేసుకొనవచ్చును. మొదటి 3 నెలల్లో వాంతులు ఉన్నవారిలో ఎక్కువగా లిక్విడ్స్, ఫ్లూయిడ్స్, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి మందులు వాడరాదు. మన దేశంలో ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారిలో, చదువు లేని వారిలో ఆహార లోపం ఎక్కువగా చూస్తాం. రక్తహీనత 70 నుంచి 80% వరకు ఇది ఉంటుంది. అందుకని ప్రతి గర్భిణీ స్త్రీ సరైన పోషకాహారం, ప్రోటీన్లతో ఉన్న ఆహారం, అంటే కనీసం 1 కోడి గ్రుడ్డు, పప్పు పదార్థాలు, ఆకుకూరలు, విటమినులు, మినరల్స్, పళ్ళ ద్వారా, కాల్షియం పాల ద్వారా సమపాళల్లో తీసుకొనవలడం. గవర్నమెంట్ అంగన్వాడీలో ఈ విధమైన పోషకాహారం అందజేయడం చాలా గమనార్హం. ఇంకా ప్రయాణాలకు వస్తే మొదటి 3 నెలల్లో చివరి నెలలో ప్రయాణించడం మంచిది కాదు. దూర ప్రయాణాలు అసలే చేయరాదు. బస్సులో వెళ్లాలా లేకపోతే కారులో వెళ్లాలా, రైల్లో వెళ్లాలా అనే అనుమానం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నింటికన్నా రైలు ప్రయాణం అనుకూలం. రైలు ప్రయాణంలో వాష్రూమ్లో జాగ్రత్త వహించాలి. కదులుతున్న బండిలో నడవడం మంచిది కాదు. వాష్రూమ్లో జారకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కార్ జర్నీలో షోల్డర్ బెల్టు, ల్యాప్ బెల్టు ధరించాలి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఎయిర్ ట్రావెల్, అంటే ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి మొదటి 3 నెలలు, చివరి 4 వారాలు చేయకూడదు. ఇంకా

గర్భిణీలో వచ్చే కాంప్లికేషన్స్ అంటే హై బీపీ కానీ రక్తస్రావం అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రయాణించరాదు. ఇంటర్నేషనల్ ట్రావెల్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే వాటర్ బాగా తాగాలి, హైడ్రేషన్ బాగా ఉండాలి, మధ్య మధ్యలో నడిచేటట్లు చూసుకోవాలి, లేదా వాళ్ళ కాళ్ళల్లో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుంది. దీనినే మనం డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. ట్రావెలింగ్లో ఆహారం నీరు శుభ్రమైనవి తీసుకోవాలి, లేదంటే గ్యాస్ట్రోఎంట్రైటిస్ అంటే డయేరియా, విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. వేసుకునే బట్టలు కూడా సుఖంగా తేలికగా ఉండాలి, లూజ్గా ధరించాలి. ఎక్స్ట్రీమ్ వేడికి చలికి ఎక్స్పోజ్ అవ్వడం మంచిది కాదు. వేసుకునే చెప్పుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. గర్భిణీ స్త్రీకి హై హీల్స్ వేసుకునడం మంచిది కాదు. ప్రయాణంలో రెస్ట్ రూమ్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. స్నాక్స్, ఫుడ్ ఇంటి నుంచే తీసుకెళ్లడం చాలా మంచిది. మెడికల్ రికార్డు కూడా క్యారీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రయాణించేటప్పుడు కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు, సో మనకి తెలియటానికి మెడికల్ రికార్డు కూడా క్యారీ చేస్తే చాలా మంచిది. వ్యాయామం గురించి చెప్పుకోవాలంటే అలవాటును బట్టి చెయ్యాలి. అలవాటు లేని వ్యాయామం మొదటిసారిగా ప్రెగ్నెన్సీలో స్టార్ట్ చేయకూడదు. అట్లాగే గర్భంతో ఉన్నప్పుడు 3 నెలల తర్వాత కనీసం ఒక అరగంట వాకింగ్ చేయడం వల్ల చాలా మంచిది. నిద్రా నియమాలు, గర్భిణీ స్త్రీ ఎడమపక్కగా ఒరిగి పడుకున్న వలను కనీసం రాత్రి 8 గంటలు పగల 2 గంటలు నిద్రపోతే బేబీకి చాలా మంచిది. అట్లాగే అతి కష్టతరమైన పనులు చేయరాదు. తేలికైన హోంవర్క్, జాబ్ వర్క్ చేసుకొనవచ్చును. జాబ్లో ఉన్నవారు కూడా మధ్య మధ్య నడవడం చేయాలి. స్నాన నిబంధనలు చూసుకుంటే ప్రతిరోజు స్నానం తేలికగా చేయవలను. హాట్ టబ్బు బాత్లు తీసుకోకూడదు.

0: చేసుకొని వచ్చును. జాబ్లో ఉన్నవారు కూడా మధ్య మధ్య నడవడం చేయాలి. స్నాన నిబంధనలు చూసుకుంటే ప్రతిరోజు స్నానం తేలికగా చేయవలెను. హాట్ టబ్బు బాత్లు తీసుకోకూడదు. తరచుగా అసలే చేయరాదు. డెంటల్ కేర్, పళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలి. పిప్పి పళ్ళు కానీ, రూట్ కెనాల్ చికిత్సలు కానీ పళ్ళు తీయించుకోవడం కానీ మంచిది కాదు. అత్యవసర పరిస్థితుల్లో కనీసం 3 నెలలు ప్రెగ్నెన్సీ నిండిన తర్వాత ఇవి తీయించుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా మలబద్ధకం ఏర్పడవచ్చును. దీనిని ముఖ్యంగా కాయగూరలు, పళ్ళు, ఆకుకూరలు, నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ వల్ల చాలా వరకు ఈ మలబద్ధకం తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకనూ ఉన్న లాక్సేటివ్ అనే మందుని డాక్టర్ సలహా ద్వారా తీసుకోవచ్చును. మందులు ముఖ్యంగా 1-3 నెలల్లో డాక్టర్ సలహా మేరకు వాడాలి. అనవసరంగా ఎక్స్రే తీయించుకోవడం, రేడియేషన్ ఎఫెక్ట్లకు ఎక్స్పోజ్ అవ్వకూడదు. అట్లాగే చాలామంది గర్భిణీ స్త్రీల సెల్ కూడా చాలా రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది కూడా వాడడం మంచిది కాదు. ఎక్కువగా ల్యాండ్ లైన్ ద్వారా ఫోన్ చేసుకోవడం మంచిది. అట్లాగే వీళ్ళు చాలామంది గర్భిణీ స్త్రీలు ఎసిడిటీ అంటే కడుపులో మంట, హార్ట్ బర్న్ చాలామందికి బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు టైంకి ఫుడ్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ వల్ల, అట్లాగే తిన్న వెంటనే నిద్రపోకుండా ఉండటం చేస్తే చాలా వరకు మనం ఎసిడిటీని తగ్గించవచ్చును. అవసరమైతే సిరప్ లాంటివి కూడా వాడవచ్చును. వ్యాక్సినేషన్, టీకాలు, ముఖ్యంగా టెటనస్ ఆక్సైడ్ అందరికీ తెలిసిందే, 2 ఇంజెక్షన్లు పుచ్చుకోవడం చాలా పరిపాటి. కానీ ఇప్పుడు సెకండ్ ఇంజెక్షన్ టీటీ బదులు టీడాప్ అనే వ్యాక్సిన్, అట్లాగే స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసినప్పుడు అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళినప్పుడు కనీసం టైఫాయిడ్, కలరా, ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ పుచ్చుకుని సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంట్లో ఎవరికైనా దగ్గు కానీ, జలుబు కానీ, ఇతర చర్మ వ్యాధులు కానీ బాధపడుతున్నప్పుడు వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇన్ఫెక్షన్స్ వస్తే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే నాసియా అని, వికారం కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, నడుము నొప్పి కానీ, మలబద్ధకం కానీ, కాళ్ళు కొంకర్లు, అట్లాగే కడుపులో మంట, ఇవన్నీ సామాన్యంగా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటానే ఉంటాయి. కానీ వీటికి పెద్దగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ప్రతి గర్భిణీ స్త్రీ ఎటువంటి అపాయకరమైన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే హాస్పిటల్కి రావాలి అనేది తెలుసుకోవాలి. ఉదాహరణకి ఎప్పుడైనా సరే చాలా తీవ్రంగా కడుపు నొప్పి, అట్లాగే యోని నుంచి నీరు పోవుట అంటే ఉమ్ము నీరు పోవటం అంటాం మనం, అట్లాగే అధిక రక్తస్రావం, అట్లాగే కొంచెం రక్తస్రావం కూడా చాలా ముఖ్యమైన విషయం. అధికంగా తలనొప్పి, వాంతులు, అట్లాగే ఫిట్స్ రావటం వాళ్ళు చాలా అర్జెంటుగా హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంది. కాన్పు ఖచ్చితంగా హాస్పిటల్లో చేసుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీ కాన్పు సమయానికి కనీసం రక్తం పర్సంటేజ్ 10 గ్రాములు ఉండాలి. సో డెలివరీ ఎక్కడ చేసుకునేది అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలకు ఇంట్లో కనీసం ఒకరు ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ హస్బెండ్ వేరే ఊళ్ళకి, దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండేటట్లు చూసుకోవాలి. కాన్పు సమయానికి అన్నీ సర్ది పెట్టుకోవాలి. ముఖ్యంగా పల్లెల్లో రోడ్ సౌకర్యం లేని వారు ఆటో కానీ కారు కానీ ముందుగానే అమర్చుకుని ఉంచుకోవాలి. కాన్పు హాస్పిటల్లో అయిన తర్వాత డాక్టర్ సలహా ప్రకారం డిశ్చార్జ్ అయినప్పటికీ మరలా బాలింతరాల సమయంలో కూడా వారానికి ఒకసారి, 6 వారాలకి 2వసారి పరీక్షకు రావాలి. బ్రెస్ట్ మిల్క్ కనీసం 6 నెలల వరకు తల్లిపాలనే ఇవ్వాలి. కాన్పు అయిన తర్వాత కూడా ప్రతి స్త్రీ కొన్ని వ్యాక్సినేషన్స్ వేసుకునే అవసరం ఉంది. ఉదాహరణకు గర్భసంచి క్యాన్సర్ రాకుండా HPV వ్యాక్సిన్ చేయించుకుంటే గర్భసంచి క్యాన్సర్ నివారించవచ్చును. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్, 2 నుంచి 3 సంవత్సరాల గ్యాప్ ఇచ్చేటట్లు చూసుకోవాలి. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పర్మనెంట్గా ఆడవాళ్లలో ట్యూబెక్టమీ, అట్లాగే మగవాళ్లలో వ్యాసెక్టమీ కానీ చేయించుకుంటే తల్లికి ఆరోగ్యం, తల్లి వల్ల బిడ్డకు, అట్లాగే తల్లి బిడ్డ ఆరోగ్యమే కుటుంబానికి, అందరి ఆరోగ్యం, దేశానికి ఇది చాలా రక్షణ వంటిది.
1: కార్యక్రమంలో మీరింతవరకు వంశపారపర్యంగా వచ్చే వ్యాధులు, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ కె ప్రభాదేవి గారు అందించిన సూచనలు మీరింతవరకు విన్నారు.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: అరటి చెట్టు వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి కావలసినటువంటి పండ్లు, కూరగాయలు ఇవి మనకు ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి. కొన్ని చెట్ల నుంచి వచ్చే పండ్లు, అలాగే మరికొన్ని చెట్ల నుంచి వచ్చే కాయలు, ఇంకా మరికొన్ని చెట్ల నుంచి వచ్చే ఆకులు ఇవి మాత్రమే మనకి ఉపయోగంగా ఉంటాయి. అంటే కొన్ని చెట్లలో ఒక్క భాగం మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. కానీ కొన్ని చెట్లు అలా కాదు. వాటిలో ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడే విధంగా, ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటాయి. అలాంటి చెట్టులో ముందుగా చెప్పుకోవలసింది అరటి మొక్క గురించి. దీనిలో ప్రతి భాగం కూడా ఉపయోగకరమే. ఆరోగ్య ప్రయోజనాలు ఇక అనేకం. అందుకే అరటి చెట్టును ఒక విధంగా కల్పవృక్షం లేదా కామధేనువు అని కూడా పిలుస్తారు. కొబ్బరి చెట్టులాగే ఈ అరటి చెట్టులోని ప్రతి భాగం కూడా ఉపయోగపడుతుంది. అరటి కాండం, అరటి ఆకులు, అరటి కాయలు, అరటి పండ్లు, అరటి పువ్వు, ఇలా ప్రతి భాగం కూడా ఉపయోగమే. అంటే ఏదీ కూడా వ్యర్థం కాదు. అరటి చెట్టు పెద్దదైనప్పుడు దాని కాయలు, పండ్లు, పువ్వు, ఆకులు ఇలా అన్నీ ఉపయోగపడతాయి. ఇక ఆ చెట్టును కొట్టివేసినప్పుడు తీసేటటువంటి ఈ అరటి కాండం కూడా ఉపయోగపడుతుంది. ఒక అరటి చెట్టు ఉంటే అది మనకు ఎన్ని రకాల ప్రయోజనాలు కలిగిస్తుందో, ఏ భాగం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అరటి గెలలు.

0: అసలు అరటి చెట్టు పెంచడంలో ముఖ్య ఉద్దేశ్యం అరటిగెలలు. ఈ అరటిగెలలకు అరటికాయలు కాస్తాయి. ఈ కాయలు కూరగా వండుకుంటాము, అదే పండుగ మారిపోతే కూరగా కాకుండా పళంగా తినేస్తాము. అరటికాయలలో పుష్కలంగా పొటాషియం ఉంటుంది. ఇది వాసోడైలేటర్గా పనిచేస్తుంది, అంటే రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకుపచ్చ అరటికాయలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. వీటిని తీసుకున్న తర్వాత ఇన్సులిన్ హార్మోన్ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. కాబట్టి అరటికాయలు డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచివనే చెప్పాలి. ఈ అరటికాయలను కూరగానే కాకుండా బజ్జీలుగా కూడా వేసుకుంటారు. అప్పుడప్పుడు ఈ బజ్జీల రూపంలో వేసి పిల్లలకు మనం ఇచ్చినట్లయితే వారు ఇష్టంగా వీటిని తినేస్తారు. ఇప్పుడు అరటి పువ్వు గురించి చూద్దాం. అరటి పువ్వులలో కరిగే కరగని పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడే వారికి ఎక్కువగా ఈ పువ్వును కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. పేగుల్లో సూక్ష్మజీవులు చేరి హాని కలిగించకుండా ఈ అరటి పువ్వు నియంత్రిస్తుంది. పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. Type 2 diabetes ప్రమాదాన్ని నివారిస్తాయి. ఈ అరటి పువ్వుని పెరుగు పచ్చడి అలాగే పప్పులో కూడా వేసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఈ పువ్వు ఎంతో మేలు చేస్తుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇక మెన్సస్ సమయంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి కానివ్వండి, అలాగే మరి ఏ ఇతర ఇబ్బందులు కూడా లేకుండా ఈ పువ్వు కాపాడుతుంది. ఇప్పుడు అరటి కాండం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అరటి దూట, అరటి దవ్వ అని కూడా పిలుస్తారు. ఇది సన్నగా ట్యూబ్లైట్ మాదిరిగా తెల్లగా ఉంటుంది. దీనిలో కూడా పీచు పదార్థం ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారంలో ఒక్కసారైనా సరే ఈ అరటి దూటని కూరగా వండి తీసుకున్నట్లయితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది ఇన్సులిన్, హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడే పొటాషియం, విటమిన్ B6 మొదలైన మూలకాలు కలిగిన ఆరోగ్యకరమైన గొప్ప ఆహార వనరు. ఈ దూటని సన్నగా తరిగి కూరగా చేసుకుంటారు లేదా పప్పులో కూడా వేసుకుంటారు. ఇక అరటి ఆకు. అరటి ఆకులను నేరుగా ఎవ్వరూ తినరు, కానీ వండిన ఆహారాన్ని అరటి ఆకుల్లో పెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు, కొన్ని రకాల ఆహార పదార్థాలను ఈ అరటి ఆకుల్లో పెట్టి ఆవిరిలో ఉడికిస్తారు. ఈ ఆకుల్లో EGCG వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ పాలీఫెనాల్స్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి అన్ని ఫ్రీ రాడికల్స్తో కూడా పోరాడి వ్యాధులను నివారిస్తాయి. ఈ ఆకుల్లో పాలీఫెనాల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో దోహదపడుతుంది. అన్ని రకాలుగా మనకు ఉపయోగపడేటటువంటి అరటి చెట్టు గురించి తెలుసుకున్నారు కదా.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గమనిక: మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు, అంటే 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ అనే యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

देख चंद्रमा आधा है, रात आधी है, कहीं तेरी मेरी बात भी आधी न है।

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు రెడీగా ఉన్నారా? మరి ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? నేనడగబోయే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే 0866 24 888 12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ముందుగా ప్రశ్న అడిగేస్తున్నాను. స్వర ప్రేరణ వీదికను న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? ప్రశ్న మరొకసారి, స్వర ప్రేరణ వీదికను న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? ప్రశ్న విన్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? మీ ఆన్సర్స్ పంపించేయండి. ఈలోగా మనం సీతాకోకచిలుక చిత్రం నుంచి ఒక పాట విందాం.

నేను అడిగిన ప్రశ్న, స్వర ప్రేరణ వీధికను న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు అని అడిగాను కదా. మరి మనకి ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు గుడ్ ఈవినింగ్ మేడం అంటూ ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి. గుడ్ ఈవినింగ్ సార్, కంగ్రాచ్యులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్

అండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. నేను డేట్ అడగలేదండి, ఆయన పేరు అడిగాను. ఓకేనా, ఒకసారి తిరిగి పంపించండి. తర్వాత రాధగారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుండి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న, చిరంజీవి, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, లీలా మహాలక్ష్మి, గీతికా, సిరి, గహన, స్నిగ్ధ, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, తుమ్మా పద్మావతి ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ మేడం అంటున్నారు. స్వర ప్రేరణ వేదికను న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? ఓకేనా. రొంపిచర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ, మోహనకృష్ణ, వీరందరూ కూడా ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. స్వర ప్రేరణ వీధికను న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? ఓకేనా, అర్థమైందా ప్రశ్న? ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్ మార్టూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరేంద్రారెడ్డి, మస్తాన్ బాషా, రామకృష్ణయ్య, బండారు శంకరయ్య, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, పంపించిన వారు తిరిగి పంపించొద్దండి. ఓకేనా. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్, శ్యామల, అయాన్స్, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సౌద్, సాధియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత సుమతి, ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మిడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్

Te abro chuta. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శంకర్ డేవిడ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా? ఇంకొక పేరు అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలుండి, హాఫ్ ఆన్సర్ కరెక్ట్ రాశారండి. తరువాత నల్గొండ నుండి త్రివేణి చిన్మయి ప్రీతం, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. ఓకే ఆన్సర్ చూద్దామా? నేను అడిగిన ప్రశ్న, స్వర ప్రేరణ వేదికను ఎవరు ప్రారంభించారు అని అడిగాను కదా, ఇంకొకరు పంపించారు. శరత్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆన్సర్ వచ్చి పద్మవిభూషణ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, ఈయన ప్రారంభించారు. ఆకాశవాణి 90 ఏళ్ల వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో గ్యాలరీనే స్వర ప్రేరణ వేదిక అంటారు. ఆకాశవాణితో అనుబంధం ఉన్న దిగ్గజ సంగీతకారుల గౌరవార్థం దీన్ని ఆకాశవాణి భవన్లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఆన్సర్ పద్మవిభూషణ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా. ఓకేనా? మరి మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? మనకి ఏ చిన్న ఒంట్లో బాగోకపోయినా మనం హాస్పిటల్కి వెళ్ళగానే ముందుగా మనకి అన్ని రకాల టెస్టులు రాసేస్తున్నారు, అవునా కదా? బ్లడ్ టెస్ట్ అని, థైరాయిడ్ టెస్ట్ అని అట్లా, అలానే ఎక్స్రే తర్వాత స్కానింగ్ ఇవన్నీ కూడా కామన్ అయిపోయినాయి. మరి అటువంటి ఈ రోజుల్లో ఎక్స్రే అనేది మనం వింటూ ఉంటాం కదా, ఈ ఎక్స్రే ఆవిష్కర్త ఎవరు? ప్రశ్న మరొకసారి, ఎక్స్రే ఆవిష్కర్త ఎవరు? ప్రశ్న విన్నారుగా, మరి ఇంకెందుకు ఆలస్యం? సమాధానాన్ని పంపించేయండి. ఈలోగా మనం గ్రీకు వీరుడు చిత్రం నుంచి ఒక పాట విందాము.

ఓకే అండి, నేను అడిగిన రెండవ ప్రశ్న, ఎక్స్రే ఆవిష్కర్త ఎవరు అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కంగ్రాచులేషన్స్ అండి, ప్రశ్న కంప్లీట్ అవ్వకుండానే ఆన్సర్ పంపించేశారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఫణిరాజ్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. దైదా విక్షం, దైదా వెంకటి, మీరు మొదటి ప్రశ్నకి సమాధానం పంపించారండి. మొదటి ప్రశ్న అయిపోయింది, మనం రెండవ ప్రశ్నలోకి వచ్చేసాం. రెండవ ప్రశ్నకి సమాధానం పంపించండి. తర్వాత ఎవరు పంపించారంటే పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ కరెక్ట్ ఆన్సర్. శివకుమార్ వీసీ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలు నుంచి పంపించారు, షార్ట్కట్లో పంపించారు. ఎనీవే కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తరువాత చిలకమర్రి ఉపేంద్రాచారి, తిప్పత్తి, నల్గొండ జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. రొంపిచెర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ, మోహనకృష్ణ, కొత్త ముప్పూరు ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అండి అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి గారు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య గాయత్రి కాకినాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాత గుంటూరు నుండి రాజినేడి రవిశంకర్, విజయలక్ష్మి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత పాపినేపాలెం నుండి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు

జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. శంకర్ డేవిడ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బిట్ర వీర్రామ్మోహన్ రావు నిర్మలాదేవి రాజోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేశవరావు అత్తిలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అందరూ కూడా షార్ట్కట్లో చిన్ని చిన్నిగా పంపిస్తున్నారు, ఫుల్ నేమ్ పంపించట్లేదు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ అండి. గోగులముడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌధామిని వసుంధర తుమ్మా పద్మావతి ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత శ్రీనివాస్ బాబు సత్యనారాయణ రామోజీ రమేష్ ఎక్కడి నుంచి అనేది పంపించలేదు, ఎనీవే కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ హన్విత వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ శ్యామల అయాన్స్ సియోనా నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఈ వెంకటేశ్వర్లు సాల్మాన్ రామకృష్ణయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుశీల వెంకటి మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావన్ పద్మశ్రీశ్యామ్ హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, స్పెల్లింగ్ మిస్టేక్ కాకపోతే ఎనీవే ఆన్సర్ కరెక్ట్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద వీరు పంపిస్తున్నారు. పేరు టైప్ చేయడం చాలా కష్టంగా ఉందండి ఈ పేరు అని చెప్పేసి పంపిస్తున్నారు. ఓకే, కరెక్ట్ ఆన్సరే పంపించారు. డాక్టర్ శ్రీనివాస్ శ్యామల గజ్వేల్ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యరెడ్డి అనపత్తి నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటో చూసేద్దామా. నేను అడిగిన ప్రశ్న, ఎక్స్రే ఆవిష్కర్త ఎవరు అని అడిగాను కదా, జర్మన్ భౌతిక శాస్త్రవేత్త అయిన 1895లో ఈయన ఈ ఎక్స్రేని కనుగొనడం జరిగింది. ఆయన ఎవరంటే విల్హెల్మ్ కాన్రాడ్ రోంట్జెన్. ఈ పేరు కొంచెం టైప్ చేయడానికి కష్టంగా ఉంది కాబట్టి అలా చెప్పారు వాళ్ళు. ఓకే, కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. లాస్ట్గా మనకి విలియమ్స్ రాంగ్టాన్ అని అలా పాపం ఆ స్పెల్లింగ్ టైప్ చేయడం వాళ్ళకి కష్టంగా అనిపించి టైప్ చేశారు కొంతమంది. ఓకేనా, సరే. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమానికి ఇంకా సమయం లేదు కాబట్టి ప్రశ్న అడిగేందుకు

ఓకే అండి, మరి మా నేమ్స్ చదవలేదంటూ ముగ్గురు పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియ, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. ఓకేనండి, కరెక్ట్ ఆన్సరే మీది కూడా. తరువాత సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి, వీరందరూ కూడా లాస్ట్లో పంపించారు, అందువరకు అందువల్ల మనం చదవలేకపోయాము. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. ఓకేనా, అందరి పేర్లు వచ్చేసినయ్యా. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం.

0: వెంటనే వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో గీత్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి జి బసవంత్ శ్రీసాయి.
3: నమస్తే అధ్యాపిక జీ.
4: ఆశీర్వాద్. ఆవో బాష్వన్ బైటో. ఆజ్ హమ్ గీత్ నామక్ పాఠ పడేంగే. పెహలే విషయ ప్రవేశ పడో.
3: హమారా భారత్ కష్ట ప్రధాన, కృషి ప్రధాన దేశ్ హే. కిసాన్ హమారే దేశ్ కి శాన్ హే. కృషక్ జీవన్ కే మాధ్యమ్ సే గీత్ గా గీత్ కర్
4: గీత్కార్
3: గీత్కార్ భారతీయో మే ఆశా కా సంచార్ కర్తే హే
4: కరాతే హే
3: కరాతే హే. ఇస్ గీత్ మే మానవ జీవన్ కా కీ సార్థకతా కా పరిచయ మిల్తా హే.
4: అచ్చా సునో, హమారా భారత్ కృషి ప్రధాన దేశ్. మన భారతదేశం కృషి అంటే వ్యవసాయ ప్రధానమైన దేశం. కిసాన్ హమారే దేశ్ కి శాన్ హై. రైతులు మన దేశానికి వెన్నెముక లాంటి వారు. వారు మన దేశానికి గర్వకారణం. అందుకే వారిని అన్నదాతలు అని కూడా అంటారు. రైతులు హమ్ సబ్కో అన్న ఖిలాతే హే ఔర్ పేట్ భర్తే హే. ఈ కృషక్ క్యా కర్తే హే, హమ్ సబ్కో అన్న ఖిలాతే హే, మనకి మన కడుపు నింపడానికి మనకి కోసమని అన్నాన్ని ఉత్పత్తి చేస్తారు. కృషక్ జీవన్ కే మాధ్యమ్ సే గీత్కార్ భారతీయొమ్మే ఆశాకా సంచార్ కర్తే హే. కవిగారు రైతుల వ్యవసాయ జీవితం ఆధారంగా భారతీయుల్లో ఆశని నింపుతున్నారు. ఇస్ గీతమే మానవ జీవన్ కి సార్థకతాక పరిచయమిల్తాయి. ఈ పాఠం ద్వారా మనకి మానవ జీవితం యొక్క సార్థకతను పరిచయం చేస్తున్నారు. అంటే ఏ విధంగా అయితే రైతులు నిరంతరం కష్టపడి పనిచేస్తారో అదేవిధంగా ఒక విద్య మనిషిని ఎంతో గొప్పవారిగా తయారు చేస్తుందన్నమాట. హార్డ్ వర్క్ చేయటం అంటే బాగా కష్టపడి పనిచేయటం ద్వారా మనం అనుకున్న లక్ష్యం చేరగలుగుతాం. అచ్చా, ఆ కవి పరిచయ పడో.
3: కవి కేదార్నాథ్ అగ్రవాల్ జీవన్ కాల్ సన్ 1911 సన్ 2000 రచనా ఏం పెహలా పానీ జిందగీ విరంగన ఆది పురస్కార్ సాహిత్య అకాడమీ పురస్కార్ హిందీ సంస్థాన్ పురస్కార్ ఆది.
4: అచ్చిస్తున్నాం. ఈ పాఠం రాసిన కవిగారి పేరు కేదార్నాథ్ అగర్వాల్. ఆయన 1911 ఏప్రిల్ 1 జన్మించారు. అలాగే 2000 May 22 చనిపోయారు. పెహలా పానీ జిందగీ వీరాంగన మొదలగు రచనలు చేశారు. సాహిత్య అకాడమీ పురస్కార్, హిందీ సంస్థాన్ పురస్కార్ ఈయనకు లభించాయి. ఈయన తల్లిదండ్రులు ఘసోటో దేవి ఔర్ హనుమాన్ ప్రసాద్ గుప్తా. అచ్చా, అబ్ గీత్ పాట పడేంగే. యహ ఏక కవితా పాట హే. పెహలా గీత్ పడో.
3: ఇసీ జన్మ మే ఇసీ జీవన్ మే హమ్కో తుమ్కో మాన్ మిలేగా గీతోం కీ కీర్తి కర్నే కో పూరా హిందుస్తాన్ మిలేగా.
4: అచ్చా సును, ఇసీ జన్మ మే ఇసీ జీవన్ మే హమ్కో తుమ్కో మాన్ మిలేగా గీతోం కీ కీర్తి కర్నే కో పూరా హిందుస్తాన్ మిలేగా. యహా గీత్ కా మతలబ్ హై పరిశ్రమ సే హై. ఇసీ జన్మ మే ఇసీ జీవన్ మే హమ్కో తుమ్కో మాన్ మిలేగా. ఇసీ జన్మ మే ఈ జన్మలోనే, ఇసీ జీవన్ మే ఈ జీవితంలోనే హమ్కో తుమ్కో మాన్ మిలేగా. మాకు మీకు మనందరికీ గౌరవం లభిస్తుంది. అంటే మనందరికీ ఈ జీవితంలోనే అంటే మరణించే లోపలే గౌరవం లభిస్తుంది. ఎందుకంటే పుట్టుక నుంచి మరణించే వరకు చేసే పనుల ద్వారానే మనకు గౌరవం అనేది లభిస్తుంది. ఇక్కడ గీత్ అంటే హార్డ్ వర్క్. గీతోంకి కేతి కర్ణేకో, మనం ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తామో, అందరితో కలిసిమెలిసి ఉంటామో, ప్రేమగా ఉంటామో, పూరా హిందుస్థాన్ మిలేగా, అప్పుడు మనకి కూడా అంతే ప్రేమ అభిమానం లభిస్తాయి. అబ్ దూసరా పడ.

0: क्लेश जहाँ है फूल खिलेगा, हमको तुमको त्राण मिलेगा, फूलों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा।
1: क्लेश जहाँ है फूल खिलेगा, हमको तुमको त्राण मिलेगा, फूलों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा। क्लेश जहाँ है, क्लेश अंटे कष्टालु, కష్టాలు ఎక్కడుంటాయో ఫూల్ కిలేగా, అక్కడే మనకి పూలు లభిస్తాయి. పూలు అంటే సుఖం అన్నమాట. ఎందుకంటే కష్టాలు రాగానే మనం భయపడతాం, కంగారు పడిపోతాం, కానీ కష్టాల వెంటే మనకి సుఖాలు కూడా లభిస్తాయని గుర్తుంచుకోవాలి. ఎలా అయితే రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి రావటం ఎంత సహజమో, అలాగే ఎప్పుడైతే మనం ఎక్కువగా కష్టపడతామో అప్పుడే మనకి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఫూలోం కి ఖేతీ కరణేకో, అలాంటి ఆనందాన్ని పొందాలంటే కష్టపడాలి. అప్పుడే పూరా హిందుస్థాన్ మిలేగా అంటే ఈ భారతదేశంలో మనం కోరుకున్న చోట, త్రాన్ అంటే పోషన్, స్థానం, కోరుకున్న స్థానం లభిస్తుంది. మనకైనా మీకైనా ఎవరికైనా ఒక లక్ష్యం కోసం కష్టపడితే ఫలితం దక్కుతుంది. అచ్చా, ఆ బంగ్లా పచ్చిపాడు.
0: దీప్ బుజే హే జిన్ ఆంకోం కే ఉన్ ఆంకోం కో జ్ఞాన్ మిలేగా, విద్యా కీ ఖేతీ కర్నే కో పూరా హిందుస్థాన్ మిలేగా.
1: अच्छा, दीप बुझे हैं जिन आंखों के, उन आंखों को ज्ञान मिलेगा, विद्या की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. दीप अंटे इकड़ा वेलुतुरु. दीप बुझे हैं जिन आंखों के, मनम मन कल्लतो प्रपंचानी चूडगलुगुतुन्नाम, अलागे ई कल्लतोने अन्यायानी, अराचकानी, लंचगुंडितनानी, अविनीतिनी, अबद्धालु मात्लाडडानी चूस्तू कूडा कल्लु लेनी वाळ्ळलागा ऊरुकुंडिपोतां, భయపడుతుంటాం. ఎందుకంటే మనకు సరైన జ్ఞానం అందలేదు కాబట్టి. అందుకే దీప్ బుజే హై జిన్ ఆంకోంకే, అటువంటి పరిస్థితుల్లో సరైన చదువులు లేదా జ్ఞానం పొందడం ద్వారా అజ్ఞానాన్ని దూరం చేయగలుగుతాం. విద్యాకి కేతీ కర్ణేకో, విద్య అంటే ఇక్కడ పడ్న, లిఖన, సీక్న. ఎప్పుడైతే మనం బాగా కష్టపడి చదువును అభ్యసిస్తామో అప్పుడు భారతదేశం అంతా అంటే పూరా హిందుస్థాన్ మిలేగా నువ్వు కోరుకున్నట్లుగా కనిపిస్తుంది అని కవిగారు చెప్తున్నారు. అచ్చా, అవి ఆగేపడో.
0: మే కహతా హూ ఫిర్ కహతా హూ హమ్కో తుమ్కో ప్రాణ్ మిలేగా, మోరోంసా నత్తన్ కర్నే కో పూరా హిందుస్థాన్ మిలేగా.
1: అచ్చా సునో, మై కహతా హూ ఫిర్ కహతా హూ హమ్కో తుమ్కో ప్రాణ్ మిలేగా, మోరోం సా నర్తన్ కర్ణేకో పూరా హిందుస్థాన్ మిలేగా. మై కహతా హూ, ఇక్కడ కవిగారు అంటున్నారు, మై కహతా హూ నేను చెప్తున్నానండి, ఫిర్ కహతా హూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, హమ్కో తుమ్కో ప్రాణ్ మిలేగా. ఇక్కడ ప్రాణ్ అంటే మంచి లైఫ్, అంటే మంచి జీవితం. మాకైనా మీకైనా ఎవరికైనా మంచి జీవితం దొరుకుతుంది. మోరోం సా నర్తన్ కర్ణేకో పూరా హిందుస్థాన్ మిలేగా. మోర్ అంటే నెమలి. నెమలి ఎప్పుడు ఆనందంతో పురువిప్పి నాట్యం ఆడుతుంది? ఎప్పుడైతే ఆకాశంలో మేఘాలు కమ్ముకొని వర్షం వచ్చే సూచన కనబడుతుందో అప్పుడు నెమలి తన్మయత్వంతో నాట్యమాడుతుంది. అంటే ఆ సమయంలో నెమలిలోని నాట్య ప్రతిభ బయటికి వస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. మనం చేయాల్సిందల్లా మనలోని ప్రతిభను గుర్తించి ఆ దిశగా కష్టపడి పనిచేస్తే పూరా హిందుస్థాన్ మిలేగా మనకి కూడా ఈ భారతదేశం అంతా లభించినట్లే కదా అని కవిగారి ఉద్దేశం. సమజ్ గయా భాష్వన్
0: జీ? అధ్యాపిక జీ.
1: అచ్చా, అబ్ ఏక్ బార్ చారం పద్యం మే ముఖ్య విషయ బతాతీ హూ, ధ్యాన్ సే సునో. గీత్ కా మత్లబ్ ఇస్ పాట్ మే పరిశ్రమ హే. పహలే పద్యమే కవి పరిశ్రమ కే బారే మే బతాతే హే, దూసరే మే కష్టం కో దేఖ్ కర్ నా గబరానే కో కహతే హే. అంటే మొదటి పద్యంలో హార్డ్ వర్క్ చెయ్యాలి అని చెప్తున్నారు, అలాగే రెండవ దానిలో కష్టాలను చూసి భయపడకూడదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే కష్టాలు వచ్చిన వాటి వెంటే తర్వాత సుఖం కూడా లభిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక తీసరేమే బతాతే హే కి జబ్ తక్ హమ్ జ్ఞాన్ ప్రాప్త్ నహీ కరేంగే తబ్ తక్ అంధకారమే రహేంగే. ఎప్పుడైతే ఎప్పటి దాకానైతే మనం జ్ఞానాన్ని పొందమో అప్పటి వరకు మనం చీకట్లోనే ఉండిపోతాం. అందుకే మనం బాగా కష్టపడి చదువుకుంటే జ్ఞానాన్ని సంపాదించగలుగుతాం.

0: पुराने कहते हैं कि हर एक में किसी ना किसी प्रतिभा छिपी रहती है, उसे पहचान कर हमें जीवन में आगे बढ़ना है। అంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించి ముందుకు సాగాలి. ఈ విధంగా మనం చేసినట్లయితే ఈ భారతదేశంలో మనం కోరుకున్న స్థానం, కోరుకున్న చోట లభిస్తుందని కవిగారి ఉద్దేశం. అచ్చా, అబ్ కఠిన శబ్దంకే అర్థ బతాతి హూ, లిఖో.
1: జీ అధ్యాపికా జీ.
0: మాన్ ఆదర్ గౌరవం,
1: మాన్ ఆదర్ గౌరవం.
0: క్లేష్ కష్టం, కష్టం.
1: క్లేష్ కష్టం కష్టం.
0: ప్రాణ్ ప్రాణ్ జీవితం.
1: ప్రాణ్ ప్రాణ్ జీవితం.
0: నర్తన్ నాచ్ నృత్యము.
1: నర్తన్ నాచ్ నృత్యము.
0: ఖేతి కృషి వ్యవసాయం.
1: ఖేతి కృషి వ్యవసాయము.
0: త్రాన్ స్థాన్ సరి అయిన స్థానం.
1: త్రాణ్ స్థాన్ సరి అయిన స్థానము.
0: జ్ఞాన్ జ్ఞానకారి జ్ఞానం.
1: జ్ఞాన్ జ్ఞానకారి జ్ఞానం.
0: జ్ఞాన్ జ్ఞానకారి జ్ఞానం.
1: జ్ఞాన్ జానకారి జ్ఞానం.
0: పూరా సమస్త్ మొత్తం.
1: పూరా సమస్త్ మొత్తము.
0: అచ్చా, అబ్ కుచ్ ప్రశ్న పూచ్తి హూ, జవాబ్ దేనా. ఇసి జన్మ మే ఇసి జీవన్ మే హమే క్యా మిలేగా.
1: హమే ఇసి జన్మ మే ఇసి జీవన్ మే హమే మాన్ మిలేగా.
0: హమే జ్ఞాన్ పానే కే లియే క్యా కర్నా చాహియే.
1: హమే జ్ఞాన్ పానే కే లియే విద్యా కి కేతి కర్నీ చాహియే.
0: మోరం సా నర్తన్ మిలేగా, ఇస్ పంక్తి కా భావ క్యా హై.
1: హమ్ అపనే దేశ్ మే ఆనంద్ ఔర్ ఆరామ్ సే సుందర్ జీవన్ బితా రక్తే హై.
0: బితా సక్తే హై. కవి కి దృష్టి మే కేతి కర్నా కా తాత్పర్య క్యా హై.
1: కవి కి దృష్టి మే కేతి కర్నే కా తాత్పర్య మెహనత్ కర్నా హై.
0: విద్యా కి కేతి కర్నే సే క్యా హోగా.
1: విజ్ఞాన్ కి కేతి కర్నే సే అజ్ఞాన్ దూర్ హో.
0: విద్యా కి కేతి, విద్యా కి కేతి కర్నే సే క్యా హోగా.
1: విద్యా కి కేతి కర్నే సే అజ్ఞాన్ దూర్ హోకర్ భారత్ కి మహానత కా పతా చలే.
0: మహానత
1: మహానత కా పతా చలేగా.
0: అబ్ కుచ్ భాషాంశ దేఖేంగే. పహలే పర్యాయవాచి శబ్ద లిఖేంగే. ఫూల్ సుమన్ పుష్ప.
1: ఫూల్ సుమన్ పుష్ప.
0: మాన్ ప్రతిష్ట ఆదర్.
1: మాన్ ప్రతిష్ట ఆదర్.
0: క్లేష్ దుఃఖ కష్ట.
1: క్లేష్ దుఃఖ కష్ట.
0: ఆంక్ నయన్ నేత్ర.
1: ఆంక్ నయన్ నేత్ర.
0: నర్తన్ నాట్య నాచ్.
1: నర్తన్ నాట్య నాచ్.
0: అచ్చా, అబ్ శబ్దం కా విలోమ శబ్ద వాక్య మే పహచాన్ కర్ లిఖేంగే. పహలే మై బతాతీ హూ. రాజు మెహనత్ కర్తా హై తో రఘు ఆరామ్ లేతా హై. ఇస్ వాక్య మే మెహనత్ ఆరామ్ ఉల్టే శబ్ద హై. రవి సుబహ స్కూల్ జాకర్ శామ్ కో లౌటతా హై. వాక్య మే ఉల్టే శబ్ద పహచాన్ కర్ బతావ్.
1: వాక్య మే సుబహ ఔర్ శామ్ ఉల్టే శబ్ద హై.
0: ముజే అంధేరే మే డర్ లగతా హై, ప్రకాశ్ మే నహి. ఇస్ మే
1: వాక్య మే అంధేరే ఔర్ ప్రకాశ్ ఉల్టే శబ్ద హై.
0: లడ్డూ మీఠా హోతా హై, కరేలా కడువా హోతా హై. ఇస్ వాక్య మే
1: వాక్య మే మీఠా కడువా ఉల్టే శబ్ద హై.
0: అచ్చా, కామ్ కర్నే సే ఆదర్ మిల్తా హై, బురా కామ్ కర్నే సే నహి. ఇస్ వాక్య మే
1: వాక్య మే అచ్చా బురా ఉల్టే శబ్ద హై.
0: అబ్ దియే గయే వాక్యం మే క్రియా శబ్ద పహచాన్ కర్ లిఖేంగే. సీత పాఠశాల జాతి హై, వాక్య మే జాతి క్రియా శబ్ద హై. అబ్ తుమ్ బతావ్, రాకేష్ చిత్ర బనాతా హై. ఇస్ వాక్య మే క్రియా శబ్ద క్యా హై.
1: వాక్య మే బనాతా క్రియా శబ్ద హై.
0: లడకి సేబ్ కాతి హై. ఇస్ మే
1: వాక్య మే కాతి క్రియా శబ్ద హై.
0: మోహన్ కుచ్ సోచ్ రహా హై.
1: మోహన్ వాక్య మే సోచ్ క్రియా శబ్ద హై.
0: బచ్చి జూలే మే సోతి హై. ఇస్ వాక్య మే
1: వాక్య మే సోతి క్రియా శబ్ద హై.
0: అబ్ ఇస్ పాఠ్ సే సీకి హుయీ బాతే ఏక్ బార్ యాద్ కరేంగే. పాఠ్ మే సే అచ్చే లగే విషయ క్యా హై బాష్వంత్.
1: హమారే దేశ్ కీ మహానత కా సుందర్ చిత్రన్ అధ్యాపికా జీ.
0: పాఠ్ సే సీకా హువా మూల్య యా నీతి క్యా హై.
1: పాఠ్ సే సీకా హువా మూల్య యా సీకా హువా మూల్య యా నీతి హై పరిశ్రమీ బనానా హై.
0: బననా హై.
1: బననా హై.
0: పాఠ్ సే తుమ్నే క్యా క్యా నయే శబ్ద సీకే.
1: పాఠ్ సే క్లేష్ ప్రాణ త్రణ
0: త్రాన్
1: త్రాన్ పూరా ఆది నయా శబ్ద సీకా హై.
0: అచ్చా భాష్వంత్, ఆజ్ కా పాఠ్ యహీ సమాప్త కరేంగే.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.

0: భాషిష్
1: మీరింతవరకు గీత్ 8వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి జి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీ కె సత్యనారాయణ బృందం వారిచే భజనావళి వింటారు.

మీరింతవరకు శ్రీ కె సత్యనారాయణ బృందం వారిచే భజనావళి విన్నారు. ఈనాటి భజనావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఈ చిత్రానికి రాహుల్ నంబియార్, రమ్య, సాయి శివాని పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, మిక్కీ జే మేయర్ సంగీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: చిత్రతరంగిణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. శ్రీమణి సాహిత్యం, మిక్కీ జేమేయర్ సంగీతం.

ఫిదా ఈ చిత్రానికి మధుప్రియ రామ్కి సింధూరి పాడిన పాట. గీత రచన సుద్దాల అశోక్ తేజ. సంగీతం శక్తికాంత్ కార్తీక్.

హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువవాణి. ఇవాళ కార్యక్రమంలో ప్రజా ప్రసంగం గురించి తెలుసుకుందాం. ప్రజా ప్రసంగం, పబ్లిక్ స్పీకింగ్ అనేది వ్యక్తి తన ఆలోచనలను, భావాలను, జ్ఞానాన్ని సమూహం ముందు, అంటే జనాల ముందు స్పష్టంగా ధైర్యంగా వ్యక్తీకరించాలి. కమ్యూనికేషన్ అనేది మనిషి జీవితంలో అత్యంత కీలకమైన నైపుణ్యం. ఈ రెండిటి ద్వారా వ్యక్తి తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఆర్టిక్యులేషన్, అంటే మాటలను స్పష్టంగా సరైన ఉచ్చారణతో సరైన భావంతో చెప్పడం, ఇది ప్రజా ప్రసంగంలో ఆత్మవిశ్వాసానికి మూలం. ప్రజా ప్రసంగం యొక్క ప్రాముఖ్యత సమాజంలో నాయకత్వ లక్షణాలను పెంచుతుంది, వ్యక్తి ఆలోచనలను ఇతరులకు చేరవేస్తుంది. విద్య, ఉద్యోగం, రాజకీయాలు, వ్యాపారం వంటి అన్ని రంగాల్లోనూ ఇది చాలా అవసరం. భయం, సంకోచం తొలగించి ధైర్యాన్ని పెంచుతుంది. మాటల ద్వారా భావాలను వ్యక్తపరచడం వాచిక కమ్యూనికేషన్. శరీర భాష, ముఖ కవళికలు, చేతి సంకేతాలు, అవి అవాచిక కమ్యూనికేషన్. మల్టీమీడియా, సోషల్ మీడియా, డిజిటల్ వేదికల ద్వారా సమర్థవంతమైన కమ్యూనికేషన్ ద్వారా వ్యక్తి తన ఆలోచనలను స్పష్టంగా, ఆకర్షణీయంగా చెప్పగలుగుతున్నారు. ఆర్టిక్యులేషన్ ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సరైన ఉచ్చారణ, సరైన విరామాలు, సరైన శబ్దం ద్వారా ప్రసంగం ప్రభావవంతంగా ఉంటుంది. ఆర్టిక్యులేషన్ ఉన్నప్పుడు వ్యక్తి తనలోని భయాన్ని తగ్గించుకొని ధైర్యంగా మాట్లాడగలుగుతారు. శ్రోతలు ప్రసంగకర్తను గౌరవంగా వినడం ప్రారంభిస్తారు. ఆత్మవిశ్వాసం పెంచే పద్ధతులు ఏంటో తెలుసుకుందాం. ప్రసంగానికి ముందు విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి. అద్దం ముందు లేదా చిన్న చిన్న సమూహాల ముందు మాట్లాడడం ద్వారా మనకి ధైర్యం పెరుగుతుంది. నిలబడే తీరు, చేతి సంకేతాలు, కంటి చూపు, మన శరీర భాష మన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తాయి. మాటలు స్పష్టంగా, అర్థవంతంగా ఉండాలి. ప్రశ్నలు అడగడం, ఉదాహరణలు చెప్పడం ద్వారా శ్రోతలతో సంబంధం పెరుగుతుంది. మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం వంటి మహానుభావులు ప్రజా ప్రసంగం ద్వారా కోట్ల మంది జనాన్ని ప్రభావితం చేశారు. వారి ప్రసంగాల్లో స్పష్టత, ఆర్టిక్యులేషన్, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తాయి. ప్రజా ప్రసంగం మరియు కమ్యూనికేషన్ అనేవి వ్యక్తి జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సాధనలు. ఆర్టిక్యులేషన్ ద్వారా వ్యక్తి తన ఆలోచనలను ధైర్యంగా స్పష్టంగా చెప్పగలడు. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి సమాజంలో నాయకత్వాన్ని, గౌరవాన్ని తెస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రజా ప్రసంగం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను నేర్చుకుని, అభ్యసించి ఆర్టిక్యులేషన్ ద్వారా తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవాలి. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

మన జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి కెరియర్ చూసింగ్. సరైన కెరియర్ను ఎంచుకోవడం వ్యక్తిగత అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం మరియు సామాజిక గౌరవానికి పునాది. కెరియర్ అన్వేషణ యొక్క లాభాలు ఏంటంటే, స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్. ఒక వ్యక్తి తన బలాలు, బలహీనతలు, ఆసక్తులు మరియు విలువలను తెలుసుకోవడం కోసం. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్లో ఉన్న అవకాశాలు, డిమాండ్ ఉన్న నైపుణ్యాలు తెలుస్తాయి. కెరియర్ అన్వేషణ ద్వారా భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టమవుతాయి, దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకోవడంలో సహాయపడుతుంది. కెరియర్ మార్గాల పరిశోధనలో మనం ఎలాంటి కెరియర్ని చూస్ చేసుకోవాలో ముందుగా పరిశోధన చేసుకోవాలి. ఉదాహరణకు డాక్టర్, ఇంజనీర్, టీచర్, లాయర్ ఇవన్నీ సాంప్రదాయ అంటే రొటీన్ అండ్ మెయిన్ కెరియర్స్గా ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఆధునిక కెరియర్లుగా ఉన్నాయి. సినిమా, మ్యూజిక్, డైరెక్షన్, డిజైన్, కంపోజింగ్ ఇవన్నీ సృజనాత్మక రంగాలు. ఎన్జిఓ, సామాజిక ఉద్యమాలు, వాలంటీరింగ్, పబ్లిక్ సర్వీస్ ఇలా ఇవన్నీ సామాజిక సేవా రంగాల్లో ఉన్నాయి. ఇంటర్న్షిప్ అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్న్షిప్ అనేది విద్యార్థులకు లేదా ఉద్యోగ వృత్తిని కొత్తగా మొదలుపెట్టే వారికి వారు ఎంచుకున్న రంగంలో ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అందించే ఒక స్వల్పకాలిక కార్యక్రమం. సాధారణంగా కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న నిపుణులు పర్యవేక్షణలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం. ఈ ఇంటర్న్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే పుస్తకాల్లో చదివిన సూత్రాలను నిజ జీవితంలో ఆచరణాత్మకంగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటారు. కొన్ని కంపెనీలు ఉచితంగా శిక్షణిస్తే మరికొన్ని సంస్థలు ఇంటర్న్షిప్లకు స్టైఫండ్ పేరుతో కొంత జీతాన్ని చెల్లిస్తాయి. ఇంటర్న్షిప్ పూర్తి చేశాక వచ్చే సర్టిఫికెట్ రెజ్యూమ్ను మరింత బలంగా మారుస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగం సులభంగా దొరికే అవకాశం ఉంటుంది. పరిశ్రమలో ఉన్న నిపుణులతో పరిచయం వల్ల నెట్వర్కింగ్ పెరిగే అవకాశాలుంటాయి. ఉద్యోగ అవకాశాల విచారణ ఆన్లైన్ పోర్టల్ అందుబాటులో ఉన్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్, కాలేజీలో జరిగే నియామక ప్రక్రియల ద్వారా కూడా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ఇవన్నీ ప్రైవేట్ రంగం అంటే ఐటీ, బ్యాంకింగ్, బిజినెస్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలు.

అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి వాటికి రాష్ట్ర స్థాయి పరీక్షలు ఉంటాయి. భవిష్యత్తులో కెరియర్ ధోరణిలో కొన్ని మార్పులు వచ్చాయి. టెక్నాలజీ ఆధారిత కెరియర్స్ అంటే ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటివి ఉన్నాయి. సస్టైనబుల్ కెరియర్స్ అంటే పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ వంటివి. గ్లోబల్ కెరియర్స్, రిమోట్ అవకాశాలు, ఇంటర్ డిసిప్లినరీ కెరియర్స్ కూడా ఉన్నాయి. అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు ఉంటున్నాయి. కెరియర్ రీసెర్చింగ్ అంటే కెరియర్ అన్వేషణ. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇంటర్న్షిప్లు, ఉద్యోగ అవకాశాలు మరియు సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన వల్ల సరైన మార్గాన్ని కనుగొనొచ్చు. ప్రతి వ్యక్తి తన ఆసక్తులు, నైపుణ్యాలు మరియు లక్ష్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. సరైన కెరియర్ను ఎంపిక చేసుకోవాలంటే మన లక్ష్యాన్ని సిద్ధం చేసుకోవాలి, మన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి.

ఫాస్ట్ ఫ్యాషన్ అనేది ఆధునిక వినియోగ సంస్కృతిలో అత్యంత వేగంగా పెరిగిన వ్యాపార మోడల్. తక్కువ ధరలు కొత్త ట్రెండ్స్ను వెంటనే మార్కెట్లోకి తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం. వినియోగదారులు తక్కువ ఖర్చుతో కొత్త దుస్తులను పొందగలగడం వల్ల ఇది విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. కానీ దీని వెనుక ఉన్న పర్యావరణ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రభావాలు తీవ్రమైనవి. 20వ శతాబ్దం చివరిలో ఫ్యాషన్ పరిశ్రమలో వేగవంతమైన ఉత్పత్తి విధానాలు ప్రారంభమయ్యాయి. గ్లోబలైజేషన్, ఆన్లైన్ షాపింగ్, సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ రంగం మరింత విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 10% గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదలకు ఫ్యాషన్ పరిశ్రమ కారణమవుతుంది. పత్తి సాగు, డైయింగ్, ఫినిషింగ్ వంటి ప్రక్రియల వల్ల నీటి వనరులు తీవ్రంగా తగ్గుతున్నాయి. టెక్స్టైల్ వ్యర్థాలు ప్రతి సంవత్సరం కోట్ల టన్నుల బట్టలు ల్యాండ్ ఫీల్డ్స్ లో పడిపోతున్నాయి. బట్టలు ఉతికేటప్పుడు సముద్రాల్లోకి లక్షల టన్నుల ప్లాస్టిక్ మైక్రోఫైబర్స్ చేరుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్మికులు తక్కువ వేతనాలతో అసురక్షిత పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పిల్లల శ్రమను కూడా ఉపయోగిస్తున్నారు. రసాయనాల వాడకం వల్ల కార్మికులు, వినియోగదారులు ఆరోగ్య సమస్యలకు ఎదుర్కొంటున్నారు. మహిళా కార్మికులపై అసమానతలు, దోపిడీలు కూడా జరుగుతుంటాయి. బట్టలు త్వరగా పాడైపోవడం వల్ల వినియోగదారులు మళ్లీ మళ్లీ కొనాల్సి వస్తుంది. చిన్న స్థాయి దుస్తుల తయారీదారులు పోటీని ఎదుర్కోలేక నష్టపోతున్నారు. గ్లోబల్ మార్కెట్ అసమానతలు పెరుగుతున్నాయి. దుస్తులను ఒకసారి వాడి పారేయడం అనే డిస్పోజబుల్ కల్చర్ పెరుగుతుంది. సాంప్రదాయ హస్తకళపై ప్రభావం, అంటే స్థానిక కళలు, హస్తకళలు వాటి ప్రాధాన్యం కోల్పోతున్నాయి. కొన్ని పరిష్కార మార్గాలున్నాయి. సస్టైనబుల్ ఫ్యాషన్, అంటే పర్యావరణానికి అనుకూలమైన పద్ధతులు, రీసైక్లింగ్ విధానాలు, సర్క్యులర్ ఎకానమీ, వాడిన బట్టలను తిరిగి ఉపయోగించడం. వినియోగదారుల అవగాహనను పెంచాలి. ఫాస్ట్ ఫ్యాషన్ తాత్కాలికంగా ఆకర్షణీయంగా కనిపించినా దీని పర్యావరణ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రభావాలు తీవ్రమైనవి. దీని దీర్ఘకాలిక పరిష్కారం సస్టైనబుల్ ఫ్యాషన్ వైపు మలుపు తిప్పడమే.

మనిషి జీవితంలో విద్యకి ఉన్న ప్రాముఖ్యత అపారమైనది. విద్య ద్వారా మనిషి జ్ఞానం, నైపుణ్యం, విలువలు, ఆలోచన విధానం మరియు సమాజంలో తన పాత్రను నిర్మించుకుంటాడు. విద్యను పొందడానికి ప్రధాన సాధనలు పుస్తకాలు మరియు ఇప్పుడు డిజిటల్ లెర్నింగ్ టూల్స్. పుస్తకాలు శతాబ్దాలుగా జ్ఞానానికి ప్రధాన సాధనలు. పుస్తకాలు చదవడం ద్వారా లోతైన అవగాహన, కేంద్రీకరణ మరియు ఆలోచన శక్తి పెరుగుతుంది. పుస్తకాలు కేవలం జ్ఞానం కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు మరియు మానవ విలువలను కూడా అందిస్తాయి. ఒకసారి ముద్రించిన పుస్తకం శాశ్వతంగా నిలుస్తుంది. విద్యార్థులు తరతరాలుగా ఉపయోగించుకోగలరు. కంప్యూటర్స్, టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్లు మరియు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. ఇది సులభతరం, ఎక్కడైనా ఎప్పుడైనా చదవగల అవకాశం ఉంటుంది. ఇంటరాక్టివ్ లెర్నింగ్ అంటే వీడియోలు, యానిమేషన్లు, గేమ్స్ ద్వారా విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకుంటారు. డిజిటల్ టూల్స్ ద్వారా తాజా సమాచారం తక్షణమే అందుతుంది. మన ప్రస్తుత విద్యా పరిస్థితులు అంటే ఆన్లైన్ క్లాసెస్, కరోనా మహమ్మారి తర్వాత ఆన్లైన్ విద్య విస్తృతమైంది. పుస్తకాలు మరియు డిజిటల్ టూల్స్ రెండింటినీ కలిపి వాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం AI, VR, AR వంటి టెక్నాలజీలు విద్యలో కొత్త మార్గాలను తెస్తున్నాయి. భవిష్యత్తులో డిజిటల్ టూల్స్ మరింత విస్తృతమవుతున్నాయి. కానీ పుస్తకాల విలువ ఎప్పటికీ కోల్పోవు. రెండింటినీ సమానంగా వాడటం ఉత్తమమైన మార్గం. పుస్తకాలు మరియు లెర్నింగ్ టూల్స్ రెండింటికి ప్రత్యేకమైన ప్రయోజనాలున్నాయి. పుస్తకాలు లోతైన అవగాహన, క్రమశిక్షణ మరియు స్థిరత్వాన్ని అందిస్తాయి. డిజిటల్ టూల్స్ సులభం, ఇంటరాక్టివ్ లెర్నింగ్ మరియు అప్డేటెడ్ పాయింట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి రెండింటిని సమానంగా ఉపయోగించడం విద్యార్థుల అభ్యాసానికి మంచి మార్గం.

0: మీరు ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌర్ తెలిపారు. వార్తల వివరాలు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో

0: భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 మార్చి నాటికి 9833 గ్రామాలలో 72,70,605 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు. కట్టుదిట్టమైన విధానాలతో తప్పులు లేకుండా రైతులు భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆటో మ్యూటేషన్ ద్వారా వారసత్వ ఆస్తుల్ని సంబంధిత వ్యక్తులకు చెందేలా చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమం. ఎలాంటి అజాగ్రత్త తగదు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా రైతుకు మనం పట్టా ఇవ్వగలిగితే రైతు శాశ్వతంగా ఆనందంగా ఉంటాడు. అది చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకో పక్కన విలేజ్ ఇనాములున్నాయి, ఇలాంటివి కూడా చూస్తే అవి కూడా 22A కల్పించారు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం మార్పులు చేర్పులు చేసి మీకు ఇస్తున్నాం.
0: రాష్ట్రంలో రైతులకు నమ్మకం భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలు అమలు చేస్తోందని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గడిచిన 2 ఏళ్లలో ధాన్యం సేకరణ ప్రగతిపై విజయవాడలో సమీక్షా సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ చేపట్టామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ప్రస్తుత ప్రభుత్వం 2 ఏడాదిలోనే 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని వెల్లడించారు. 31,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 11,53,000 మంది రైతులకు 95% చెల్లింపులను 24 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని వెల్లడించారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు 100% ఖర్చు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన నోడల్ ఏజెన్సీ సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది ఎస్సీ సబ్ప్లాన్కు 20,643 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఆ నిధులను వచ్చే జనవరిలోగా 100% ఖర్చు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. విభాగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. మచిలీపట్టణానికి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. మచిలీపట్నం రూరల్ మండలం క్యాంపెల్పేట పరిధిలో తాగునీటి పైపులైన్ అభివృద్ది పనులను ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావుతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీల్లోని రోడ్లకు కూడా త్వరలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి కొలాయి ఏర్పాటు చేస్తామన్నారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌరి తెలిపారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ నిర్మాణ పనులపై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి, కో చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, వైస్ చైర్మన్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పాత్రికేయులతో బాలసౌరి మాట్లాడుతూ, షార్జా, సింగపూర్లతో పాటు శ్రీలంకకు ప్రత్యేక విమానం, దుబాయ్ ఎమిరేట్స్ విమాన సర్వీసును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా వారణాసి, కలకత్తా, కొచ్చి నగరాలకు ప్రత్యేక స్వదేశీ విమాన సర్వీసులను నడపాలని కోరుతున్నామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, విద్యుత్ బస్సుల విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఉన్న ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. 74% బస్సులను ఆర్టీసీ నడుపుతోందని పేర్కొన్నారు. రానున్న 5 ఏళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్పు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఆయన వివరిస్తూ,
2: ఇందులో ఏ రకమైన ప్రైవేటైజేషన్ లేదు. ఎంటైర్ ఆస్తులన్నీ కూడా APSRTC దగ్గరే ఉంటాయి. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత లీజ్ పీరియడ్ కి అయితే ఎంత ఇచ్చామో ఆ టైం వరకు మన ప్రెమిసెస్ వాడుకోవడానికి ఏ రకమైన లీజ్ గానీ ఏ రకమైన ట్రాన్స్ఫర్ గానీ ఏమి సిస్టమ్ లేదు. ప్రజలకు కూడా ఈ స్పష్టత ఇవ్వదలుచుకున్నారు.

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపును పరిశీలించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ పోస్టుల్లో ఖాళీలు అధికంగా ఉన్నాయని చెప్పారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో బడ్జెట్ కేంద్ర సహాయం వినియోగం తీరుపై ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దాదాపు 800 ప్రొఫెసర్ పోస్టులకు గాను 200 ఖాళీ ఉండటంతో దాని ప్రభావం వైద్య విద్య ప్రమాణాలపై పడుతోందన్నారు. ఫలితంగా పీజీ సీట్లను కోల్పోయే పరిస్థితి ఎదురవుతోందని మంత్రి చెప్పారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు అంశాన్ని ప్రభుత్వం పరిశీలించేందుకు సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. అధిక మాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విభాగాధిపతులను ఆయన ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్న సుధర్మ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. లబ్ధిదారుల గృహాలపై పెండింగ్లో ఉన్న సోలార్ యూనిట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ అంశాలపై విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోలార్ ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి జిల్లాలో మొత్తం 6,882 మంది లబ్ధిదారులను వెండర్లు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 3,567 లబ్ధిదారుల గృహాలపై సోలార్ వ్యవస్థల ఏర్పాటు పూర్తయ్యాయన్నారు. మరో 1,405 సౌర ఫలకల ఏర్పాటు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, మిగిలిన 1,910 మంది లబ్ధిదారులకు సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వాతావరణం. రాష్ట్రంలో రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోల్డింగ్స్ కింద నిలబడవద్దని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేటు పరం చేయడం లేదని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌరు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। उत्तराखंड राज्यम राष्ट्रीय शिक्षा नीति विंशतेः उल्लास इति नूतन भारत साक्षरता कार्यक्रमस्यान्तर्गतं निर्धारितान् वयस्क साक्षरता मानदंडान् संप्राप्य देशस्य षष्ठं पूर्ण साक्षर राज्यं भवितुं गौरवास्पदं स्थानं अवाप्तवान्। केंद्रीय शिक्षा मंत्रालयस्य विद्यालय शिक्षा एवं साक्षरता विभाग द्वारा निर्धारितानां मानदंडानां पूर्त्यनन्तरं ह्यः राज्यपालेन अस्याः ऐतिहासिक घोषणायाः अनुमोदनं कृतम्। अन्यासाम् उपलब्धीनां श्रृंखलायाम् अनेन कीर्तिमानेन सह उत्तराखण्डः अधुना मिजोरम, गोवा, त्रिपुरा, हिमाचल प्रदेश, सिक्किम इत्यादीनां पूर्ण साक्षर राज्यानां सूच्यां सम्मिलितो जातः। यः राज्यस्य शैक्षणिक विकासस्य यात्रायाम् एकः महत्वपूर्णः अवसरो वर्तते। मुख्यमंत्री पुष्कर सिंह धामी इमाम् उपलब्धिम् ऐतिहासिकी इति वर्णयन् सहर्षं प्रावोचत् यत् सफलतेयं सर्वकारस्य निरंतर प्रयासानां सममेव राज्यस्य नागरिकाणां सक्रिय सहभागितायाः एव सुखदः परिणामो वर्तते। अद्य प्रावृष संपूर्णे देशे पूर्णतया व्याप्ता अस्ति। प्रावृष राजस्थान हरियाणा पंजाब प्रांतं समेत्य उत्तर अरब सागरस्य अवशिष्टेषु सर्वेषु भूभागेषु अग्रे प्रवर्धिता। आकाशवाण्याः वार्ताहरैः सह विशेष वार्तालापं कुर्वन् भारतीय ऋतुविज्ञान विभागस्य वरिष्ठ वैज्ञानिकः डॉक्टर नरेश कुमारः ब्रूते यत् विगतेषु कतिपयेषु दिनेषु दिल्ली एनसीआर, उत्तर प्रदेश, उत्तराखंड प्रांतेषु मध्यमतः तीव्रा वृष्टिः अश्रान्तं प्रचलति। दिल्ल्यां तस्य समीपस्थेषु च क्षेत्रेषु गतरात्रिकाला जायमानया अविरतवृष्ट्या सामान्य जनजीवनं पूर्णतः प्रभावितं संजातम्। अद्य प्रातः दिल्लीवासिनः तीव्र मेघगर्जन विद्युत्पाताभ्यां सह जातायाः अत्यधिक वृष्ट्या प्रभाविताः। अनया विविध स्थानेषु जलावरोध स्थितिः संजाता, यया यातायात व्यवस्था अत्यन्तं बाधिता अभवत्। दिल्ली सर्वकारेण ज्ञापितं यत् जलौघं अपाकर्तुं दिल्ली जल बोर्ड, लोक निर्माण विभागं समेत्य नगर निगमस्य दलानि कार्यं कुर्वन्ति इति। भारतीय पिकलबॉल संघेन आगामिनी पिकलबॉल विश्व चषके 26,000-2,000 वर्षे प्रतियोगितायाः प्रोषेण्यां भारतस्य प्रतिनिधित्वं विधातुं पुरुष महिला वर्गयोः भारतीय दलस्य घोषणा कृता। एयं विश्वस्तरीया क्रीडा प्रतियोगिता अस्मिन्नेव वर्षे 30 अगस्त मासस्य सितंबर मासस्य 6 दिनांकं यावत् वियतनाम देशस्य दानांग नगरे आयोजयिष्यते। अन्ताराष्ट्रिय पिकलबॉल क्षेत्रे विख्यातः हर्ष मेहता अस्मिन् प्रतिनिधित्वं विधास्यति। पुरुष क्रिकेट प्रतिस्पर्धायां भारत इंग्लैंडयोः मध्ये प्रचलन्त्याः 5 क्रीडात्मिकायाः 20-प्रति-20 श्रृंखलायाः चतुर्थी अन्ताराष्ट्रिय प्रतिस्पर्धा अद्य रात्रौ 10 वादने ब्रिस्टल नगरस्य काउंटी ग्राउंड क्रीडांगणे क्रीडिष्यते इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపు ప్రభాత ప్రసారంలో మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో ప్రసార విశేషాల అనంతరం 6:35 రంగస్థలి కార్యక్రమంలో భాగంగా కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి కళాకారులు శ్రీ జి కోటివీరాచారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు 7:05. అలానే రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో నువ్వు సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం

గురించి పెదారవీడు వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం వింటారు. అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు. ఈ రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం, ఈ పథకం గురించి మార్కాపురం జిల్లా NMNF ప్రాజెక్టు మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన నేషనల్ న్యూస్ తెలుసుకుంటారు. 8:40 చిత్రమంజర్లో సినిమా పాటలు వింటారు. ఈ రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భాగ్యనగరం నాటిక చివరి భాగం వింటారు. రాత్రి 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, 6:05 అలానే 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు, అనంతరం నాతియా కలాం. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో భాగంగా అనాథలకు ఉపకారం, ఈ అంశంపై శ్రీ పఠాన్ మహమ్మద్ ఆసిఫ్ ఖాన్ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో మిరప సాగులో సమగ్ర యాజమాన్యం వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండిలే. 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం బృందగానం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండిలే. రేపు ఉదయం 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో భాగంగా మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె శైలజ. అనంతరం కొన్ని సినీ భక్తి గీతాలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం. 8:30 వార్తా వ్యాఖ్య ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భాగంగా మువ్వగోపాలుని భక్తి రసామృతం, క్షేత్రయ్య పదామృతం, శ్రీమతి పి సత్యవతి గారి ప్రసంగం, అనంతరం కొన్ని లలిత గీతాలు వింటారు. ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం మరియు రేపటి మా ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ప్రసంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి, కళాకారులు శ్రీ జి కోటివీరాచారి గారితో పరిచయం, అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हाल।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: मुखान मोटी मला
4: साई बॉल,
3: गज्जा बबला
4: साई बॉल,
3: नडुबोलो तामरा
4: साई बॉल,
3: बुरद पुल्ला
4: साई बॉल।
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సాయి బాల్।
6: రంగస్థలి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కళారంగంలో నా అనుభవాలు, ఈ అంశం గురించి కళాకారులు శ్రీ జి కోటివీరాచారి గారితో పరిచయం। మీకు పరిచయం చేస్తున్నవారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి।
7: కళారంగము భారతదేశంలో ఎంతగానో ఆదరణ పొందుతున్నటువంటి రంగము। ఎంతోమంది కళాకారులు ఈ గడ్డపై జన్మించి ఎన్నో అద్భుతాలు సాధించారు। అయితే కళారంగములో గత 50-60 సంవత్సరాలుగా తన నాటక ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఎంతోమంది కళాకారులను తయారు చేసి వారి శిష్య బృందంతో అనేక నాటకాలు ఆడించినటువంటి మరి కోటి వీరాచారి గారు మన స్టూడియోలో ఉన్నారు। వారి కళా ప్రస్థానాన్ని, వారు ఎవరి స్ఫూర్తితో కళారంగంలో ప్రవేశించారు, ఏ నాటకంలో వారికి ప్రవేశం ఉంది, శిష్యులకు ఏ నాటకాలు మరి చెప్పారు, ఏ నాటకాలు ఆడారు, ఆడించారు, వారి నాటక రంగ అనుభవాన్ని శ్రోతలకు తెలియజేద్దాం। నమస్కారం అండి కోటి వీరాచారి గారు।
8: నమస్తే అండి। నమస్తే।
7: కళామ తల్లి బిడ్డగా మీరు నాటక రంగంలో మరి ఎన్నో మైలురాళ్ళు దాటారు, అలాంటి మీరు ఈ నాటక రంగంలోకి ఎలా వచ్చారు, అసలు ఈ నాటక రంగ ప్రవేశానికి మీరు రావటానికి ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఈ నాటక రంగ ప్రవేశం చేశారు?
8: నాకు ఈ కళారంగంలో 60 సంవత్సరముల నుండి అనుభవం। మొట్టమొదటిసారిగా మా గ్రామానికి గ్రామస్తులందరూ కలిసి ఒక పంతుల్ని పిలుచుకొచ్చి ఆ పంతులతో నాటకం, పౌరాణిక నాటకాలు నేర్చుకుంటూ,
7: మీరు బాల్యంలో
8: మా గ్రామంలో పౌరాణిక నాటకాలు నేర్చుకుంటూ ఆసక్తి కలిగి ఆ తర్వాత 1, 2, 3, 4 నాటకాలు ఆ గురువుగారే చెప్పారు మాకు।
7: ఎవరు మీ గురువుగారు?
8: ఆ గిద్దలూరు తాలూకా ముళ్ళపాడు గ్రామస్తుడు పెట్టల వీరయ్య గారు।
7: వీరయ్య గారు మీ ప్రాథమిక గురువు?
8: గురు। ఆయన నాటకాలు నేర్పుతూ ఉంటూ అప్పుడు మన ఇంటికాడే ఉంటూ గ్రామంలో ఉంటూ అప్పుడు నేను ఆయనతో పాటు మొదలుపెట్టి సంగీతంలోకి దిగే।
7: మీ పూర్వీకులు ఎవరైనా మీ సంగీతంలో ఆ దిశగా పోతూ ఉంటే వారిని చూసి మీరు ఈ నాటక రంగంలోకి ప్రవేశించారా? మీరు ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారు?
8: మా నాన్నగారు కూడా అంత ఎంతో నాటక రంగంలో నాటకాలు ఆడేవాడే మా నాన్నగారు। ఆయనకు ఆసక్తి, ఆసక్తిని బట్టి పంతులతో చెప్పేవాడు, మా వాడు బనికి వస్తే ఏదన్నా ఒక వేషం నేర్పబాయా, ఒక పాత్ర నేర్పబాయని అనేవాడు। అందునుంచి మా నాయన ప్రోత్సాహంతో కూడా నేను ఈ నాటక రంగంలోకి దిగా।
7: నాటక రంగంలోకి రాకముందు మీరు ఏ పనులు చేసేవారు?
8: కార్పెంటర్ పని చేశా, ఆ తర్వాత కమ్మర పని, కులింగ్ పని చేసా, బంగారు పని చేసి 3 పనులు చేసేవాడే। ఈ నాటక రంగంలో దిగిన తర్వాత దీంట్లో డైరెక్టర్గా హార్మోనిస్ట్గా తయారైన తర్వాత ఆ పనులు వదిలేసి ఇదే పనులు చేస్తున్నాను।
7: నాటకమే ప్రాణాధారంగా, నాటకమే వృత్తిగా
8: అది
7: మీరు జీవనం కొనసాగిస్తున్నారు
8: అది।
7: మరి మీరు గ్రామీణ నేపథ్యం కదా, మీ నాన్నగారు ఏ వృత్తి చేస్తున్నారు, మీరు ఆ వృత్తిలో ఎందుకు ఆ వృత్తి నుంచి పక్కకు వచ్చారు?
8: ఆ వృత్తి మా సాంప్రదాయం ప్రకారము, వాస్తవంగా చెప్పాలంటే మా వృత్తి మా ధర్మ ప్రకారం మా కుల వృత్తి ఉంది, కానీ

0: కళామ తల్లికి అంకితం అవుతూ, ఎందుకంటే 10 మందిని ఆకర్షించడానికి అవకాశాలు ఉంటున్నాయి, 10 మందిని గౌరవించడానికి, 10 మందితోటి కలిసి మెలిసి ఆడటానికి పాడటానికి అన్నిటికీ అవకాశాలు ఉంటాయని ఆ పనుల నుంచి ఈ పనులు ఎదిగాయి.
1: గౌరవాన్ని పొందాలి అంటే కళారంగమే అప్పట్లో మీకు అది,
0: ఇప్పట్లో కూడా 10 మందికి కనపడుతుంది,
1: గౌరవం ఉంటుంది
0: అది.
1: మరి మొట్టమొదట మీరు ఏ నాటకంలో
0: అప్పుడు
1: ఏ పాత్ర పోషించారు
0: అంటే, దాదాపు 60 సంవత్సరాల క్రితంలో శ్రీకృష్ణ రాయవారానికి ప్రాధాన్యత, ఆ తర్వాత రామాంజన యుద్ధం, ఆ తర్వాత గయోపాఖ్యానం, ఆ తర్వాత హరిశ్చంద్ర నాటకం వచ్చింది, తర్వాత చింతామణి, ఇవాళ నాగమ్మ, భక్త మార్కండే, నేనే సొంతంగా తయారు చేసుకుని 1968లోనే ఎస్ఎస్ఎల్సీ నేను
1: చదువుకున్నారు.
0: తెలుగులో సాహిత్యంలో మంచి పట్టు, అందు నుంచి నేను నాటక రంగంలో రాణించాను.
1: మొట్టమొదట మీరు ఏ పాత్రలో అభినయించారు?
0: మొట్టమొదటిసారిగా మా గ్రామంలో నేను శ్రీకృష్ణ రాయబారం నేర్చుకుంటున్నప్పుడు కృష్ణుడికి ఫస్ట్లు కృష్ణుడికి ఇచ్చారు. ఆ ఫస్ట్ చూసిన ఒక సీన్ ఆడే,
1: ఒక సీన్ ఆడి,
0: ఆ తర్వాత ఇక దుర్యోధనుడు, తర్వాత సీన్లు కృష్ణుడు, అన్ని నాటకాలు ఆడాము, గయోపాఖ్యానం ఆడాము, ఆ తర్వాత రామాంజన యుద్ధం ఆడాను, ఆ తర్వాత హరిశ్చంద్ర నాటకంలోకి వచ్చాం. హరిశ్చంద్ర నాటకం అంతలోకి మన డివి సుబ్బారావు గారు వచ్చారు, వచ్చి బాగా విఖ్యాతిగా
1: వారణాసి ఘట్టానికి జీవం పోసారు,
0: ఆడాడు పోసాడు హరిశ్చంద్ర నాటకం.
1: సరే, మరి మీరు ఈ నాటక ప్రవేశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి కృష్ణుడి పాత్రలో ఒక ఏదైనా ఒక ఘట్టంలో ఒక సన్నివేశం గురించి మనము మరి ఒక పద్యం గురించి మాట్లాడుకుందాము. అయితే ముందుగా శుక్లాం బ్రహదరం తోటి మరి ప్రారంభించండి ప్రార్థనా గీతం.
0: మంచిదండి. జై కళామతల్లికి జై. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అకజాన్ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే ఏకదంతముపాస్మయే.
1: రాయబారం నాటకంలో కృష్ణుడి పాత్రలో మీరు నాటకాలు చాలా వరకు వేశారు కదా, కృష్ణుడి పాత్రలో నుంచి ఒక ఏదైనా ఒక పద్యం కానీ డైలాగ్ కానీ చెప్పండి.
0: మామా సత్యవతి పౌత్ర, ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకము నెల కాపాడుమని పాండవదూతనై నీ యొద్దకు వచ్చి తిని మామా, పాండవదూతనై నీ యొద్దకు వచ్చి తిని మామా. తమ్ముని కొడుకును సగపాలిమ్మనిరి అతుల ఇష్టపడరేని ఐదుళ్ళిమ్మనిరి ఐదుగురకు ధర్మంబుగా నీకు తోచినట్లు మనుపము వారిన్ మామా.
1: బాగా పాడారు. 80 వయసులో మీరు ఇప్పటికీ కూడా ఆ కళారంగంలో అనేక రకాల సేవలు అందిస్తూ శిష్యులను తయారు చేస్తూ మరి ముందుకు పోతున్న మీకు ముఖ్యంగా గురుస్థానంలో మీకు నమస్కరించాలి. అయితే ముఖ్యంగా మీరు నాటకాలు వేసేటప్పుడు సన్మానాలు సత్కారాలు ఉంటాయి, మీకు ఏ నాటకంలో మంచి సన్మానము గౌరవం దక్కిందంటారు?
0: నాటకాలు అన్ని నాటకాలు ఆడాము కానీ అందులో భక్త మార్కండే సొంతగా తయారు చేసి, రచయిత నాగశ్రీ, కంపోజింగ్ నేనే చేసి భక్త మార్కండే నాటకం ఎక్కువగా ఆడాము, శ్రీకృష్ణరాయం ఎక్కువగా ఆడాము. ఈ భక్త మార్కండే నాటకం పరిషత్తు రేంజ్లో కూడా తీసుకెళ్ళా, గుంటూరు, తెనాలి, తిరుపతి, హైదరాబాదు టీవీ స్టేషన్లో కూడా ఇచ్చాము. భక్త మార్కండేయలో ఎక్కువగా సన్మానాలు జరగటము, బహుమతులు ఇవ్వటము ఈ విధంగా జరిగినాయి.
1: భక్త మార్కండేయలో ఏ ఏ పాత్రలు ఉంటాయి?
0: భక్త మార్కండేయ నాటకంలో మార్కండేయుడు హీరో, యమధర్మరాజు, ఆ తర్వాత నారదుడు, ఆ తర్వాత మృకండు, బ్రహ్మ, ఈ పాత్రలు ఉంటాయి
1: భక్త మార్కండేయ నాటకంలో నుంచి. మీరు అందులో మీ డైరెక్షన్లో నాటకం ఆడారు కాబట్టి ఒక మంచి డైలాగు పద్యం.
0: మార్కండేయ, ఏమి నీ వెర్రి, నటలాక్షణుడు నిన్ను రక్షించు నేను భ్రమించు చుట్టివి కాబోలు. ఓ ఈ మూర్ఖుడా, అమాయకుడా, నటలాక్షణుడు నీ ప్రాణములు నిలబెట్టుని నీవు సంతసించుచుంటివి కాబోలు. బాలక మునికుమార, నీ వాసించుచున్న దేహము కేవలం నీటి బుడగలాంటిది సుమ, పైగా రక్తపూరుషాతులతో కూడి దుర్గంధ పంకిలంబైన

0: ఎముకలు గూడు నీకేదో బాల. ఇది ఒక మాయబొమ్మ, ఇది ఒక మాయబొమ్మ, నిలువెల్లను తూటులబొంత, ప్రేవులను పొదపిన తోలు సంచి, మలమూత్రములను వెలయించు యంత్రమై, ఫదిలముగాదొకింత భగవారు నిన్ను విడకుండిరి. ఆరువురు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనడి వారు నిన్ను విడకుండిరి. ఆరువురు ఆపదలిడిరమ్ము నీ కమర పట్టము గట్టి వరంబులిచ్చదా.
1: కళాకారుడిగా రాణించాలి అంటే, ఒక నటుడిగా ఎదగాలి అంటే కఠోర శ్రమ చాలా వరకు అవసరం. ముఖ్యంగా లక్ష్యం అనేది ప్రతి నటుడి పట్టుదల అవసరం. మీరు ఎలాంటి శ్రమతోటి ఈ నాటక రంగంలో రాగాలైతేనేమి, పద్యాలైతేనేమి, అవపోసన పట్టడం చాలా కష్టతరమైనటువంటి అంశం.
0: తొందరపడితే వచ్చే కదా సార్. నిదానంగా ఒక్కొక్క రాగాన్ని తీసుకొని ఆలాపన చేస్తూ రాగ లక్షణాన్ని, రాగానికి ఉన్నటువంటి సన్నివేశం

0: శ్రమ చాలా వరకు అవసరం. ముఖ్యంగా లక్ష్యం అనేది ప్రతి నటుడికి కూడా
1: పట్టుదల
0: అవసరం,
1: అవసరం
0: పట్టుదల అవసరం
1: అవసరం.
0: మీరు ఎలాంటి శ్రమతోటి ఈ నాటక రంగంలో రాగాలైతేనేమి, పద్యాలైతేనేమి అవపోసన పట్టడం చాలా కష్టతరమైనటువంటి అంశం.
1: తొందరపడితే వచ్చే కదా సార్, నిదానంగా ఒక్కొక్క రాగాన్ని తీసుకొని ఆలాపన చేస్తూ రాగ లక్షణాన్ని, రాగానికి ఉన్నటువంటి సన్నివేశాన్ని గురించి స్వరం కట్టుకొని దీర్ఘకాలం సెట్ చేస్తేనే వచ్చేది రాగం వచ్చేది. ఒక రాగం ఉందంటే నాలుగు రకాలుగా పాడొచ్చు, రౌద్రములు పాడొచ్చు, వినయములు పాడొచ్చు, విధేయతలు పాడొచ్చు, అనేక రకాల పాడొచ్చు. కానీ ఒక సంగీత లక్షణ ద్వారంలోనే తీసుకోవాలి.
0: హాస్యము కానీ కోపంలో పాడే సన్నివేశములు కానీ ఏదైనా రాగంలో మనం అనేక రకాల కోణాల్లో
1: మనకు అవసరం వచ్చిన తీరులో పోవాలి.
0: ఒక్కొక్క రాగాన్ని నేర్చుకునేటప్పుడు మీరు ఎట్లా నేర్చుకున్నారు?
1: మేము ముందు పంతులు గారు చెప్పేవాళ్ళు, ఒక రాగము నాలుగు రాగాలు ఐదు రాగాలు కలుపుకొని ఒక రెండు మూడు నెలలు పంతులు ఆడు చెప్తుంటే ఆయన అటే నేర్చుకునేవాళ్ళము. ఆ తర్వాత హార్మోనియం నేర్చుకున్నాక సరిగమల స్వరంతో ఆ సరిగమలతో ఆ తీరులో నడకలో పెట్టుకొని మా టోను అటాచ్ చేసుకొని ఆ తర్వాత మేము రన్నింగ్లో పెట్టుకొని రాగాలు నేర్చుకునేవాళ్ళం.
0: మీకు హార్మోనియం నేర్పిన గురువు ఎవరు?
1: ఆయన పిట్టలేరే గారే.
0: పిట్టల వీరయ్య గారే మీకు హార్మోనియం కూడా నేర్పారు. మీరు హార్మోనియం నేర్చుకోక ముందు ఎవరెవరు గురువుల దగ్గర మీరు అన్ని సన్నివేశాలు, రాయబారం అయితేనేమి, హరిచంద్ర అయితేనేమి అని నేర్చుకున్నారు కదా, ఎవరెవరి దగ్గర నేర్చుకున్నారు? మీ నాటక ప్రస్థానం ఎవరితో స్టార్ట్ అయింది? మీరు పంతులుగా ఏ నాటకాలు మొదటి చెప్పుతో వస్తారు?
1: మాకు వాస్తవంగా 10-12 సంవత్సరాలు ఒకే గురువు ఒక ఊరిలో ఉన్నాడు, ఆయనే మాకు అన్ని నాటకాలు చెప్పాడు. ఆయన గుండానే నేర్చుకున్నాం వాస్తవంగా చెప్పాలంటే. ఆయన తగ్గిపోయాడు, తగ్గిపోయిన తర్వాత ఆయన్ని చెప్పలేను బాబని ఇంకా నాకు హార్మోనియం నేర్పిండు. నేర్పుకుంటూ మా ఇంట్లోనే నేర్పుకుంటా నేను నేర్చుకుంటూ నా వంతున రాగాలు నాటకాలు తీరి కట్టుకోవటము అవన్నీ కంపోజ్ చేసుకొని నేనే చెప్పేవాడిని.
0: హార్మోనియాన్ని మీరు పూర్తి స్థాయిలో నేర్చుకున్న తర్వాత మీరు ఎంతమంది శిష్యులను తయారు చేశారు?
1: ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే 10-12 నాటకాలు అదర్గళంగా నేను చెప్పగలుగుతా. ఏ నాటకం తీసుకున్నా ఆ నాటకంలో అనేక మంది శిష్యులు చాలామందిని తయారు చేశాం. అందులో భాగంగా హైదరాబాదు టీవీ స్టేషన్ తీసుకెళ్ళాను, తిరుపతికి తీసుకెళ్ళాను, ఆ తర్వాత గుంటూరు, తెనాలి ఇక్కడ కూడా ఆడారు.
0: నంది నాటకాలు మీరు ఆడిన?
1: నంది నాటకాలు కూడా ఆడాము.
0: ఏ నాటకాలు ఆడారు?
1: భక్త మార్కండేయ, శ్రీకృష్ణ రాయవరం, నంది నాటకాలు ఆడాం. ఆడ ప్రశంస పత్రాలు, బహుమతులు ఇచ్చారు, డబ్బులు కూడా, పారితోషికం కూడా ఇచ్చారు.
0: హరిశ్చంద్ర డివి సుబ్బారావు గారు వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చింది ఆ నాటకం.
1: హరిశ్చంద్ర నాటకాన్ని వాస్తవంగా చెప్పాలంటే అంతకుముందు హరిశ్చంద్ర నాటకాన్ని అబ్బూరు, పీసపాటి అలాంటి యాక్టర్లు ఆడేవాళ్ళు, బండారు రామారావు వాళ్ళ తర్వాత వాళ్ళ కానించి సేకరించి ఈ బండారు రామారావు, మాణిక్యాలరావు, ఆ డివి సుబ్బారావు, ఆ తర్వాత కేవీ రెడ్డి, పొన్నాల రామసుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళంతా సేకరించి వాళ్ళు అనేక విధాల తలా ఒక దోమ తీసుకుపోయి ఆ నాటకాన్ని ఎట్లయితే ప్రాబలం చేశారు. బాగా ప్రాబలం అయిపోయిన తర్వాత డివి సుబ్బారావు మొదలు పెట్టాడు. ఆయన వయస్సు చాలా గొప్ప వయస్సు, ఎంత దూరాన ఉన్నా తక్కువ సుటి బాండ్ కూడా ఎక్కువగా పలికేది. ఆయన హరిశ్చంద్ర నాటకాలు ఎదించుకొని ఆయన హరిశ్చంద్ర పోషించిన తర్వాత ఈ పాపులర్ అయింది హరిశ్చంద్ర నాటకం.
0: హరిశ్చంద్ర నాటకంలో మీరు ఏ పాత్రలు చెప్పారు?
1: అన్ని పాత్రలు చెప్పా, చెప్పని పాత్ర లేదు, ఏ టు జెడ్ చెప్తా.
0: మరి కాట్ సీన్ అంటే డివి సుబ్బారావు, డివి సుబ్బారావు అంటే కాట్ సీన్ అని ఆ రోజుల్లో అనుకునేవారు కదా.
1: ఆ రోజుల్లో కాదు ఈ రోజుల్లో కూడా హరిశ్చంద్ర డివి సుబ్బారావు అంటే ఎవరైనా సరే ఆహా ఆ వయసు చూడ, ఆ వయసు చూడండి అని ఆలోచించే.
0: చక్కటి వయసు, మధురమైన స్వరం,
1: కోనంగి రాగాలని పెట్టకుండా క్లుప్తంగా చదివేవాడు.
0: ముక్తాయింపులు
1: ఒక్కడే హరిశ్చంద్రుడు ఆడేవాడు, ఒక్కడే ఆడాడంటే 60 పద్యాలు పాడేవాడు. ఆయన వయసు కూడా వాస్తవంగా చెప్పాలంటే చాలా గట్టి వయసు కింద లెక్క
0: డివి సుబ్బారావు గారిది. ఈ హరిశ్చంద్రలో కాటు సీన్లో ముఖ్యంగా మొదటి ఘట్టంలో ఒక డైలాగ్ చెప్పండి.
1: స్వామి యొక్క వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి అంత ఈ వల్లకాటి ఎందుకు కావలియండి, ఉదయము నేను ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కొండ నిండా కొరత్త కళ్ళు నింపుకొని రమ్ము అని నాకే సురాభాండమును ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవెంతటి పూచ్యురాలవు కావునని విశ్వామిత్రుడి సహాయ సంపత్తిచే విశ్వంబరాదేవికి ఆస్థానం బహుమది భుజపీటిపై నీవిట్లా అధిష్ఠించి ఉన్నావు, ఇక త్వరపడి స్వ

0: తన వాటికకి పోయేదును. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని కూడా గృడివానును చేయుచున్నది గదా ఈ అంధకారము.
1: మరి ఒక సందర్భంలో హరిశ్చంద్రుడు ఇదంతా భ్రమ మాయ అని చెప్పేసి ఒక సన్నివేశంలో ఒక శవాన్ని దగ్గరిపోయి పలకరించిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి అంటుంటారు. ఆ సన్నివేశంలో ఆయన ఏ విధంగా ఆ సన్నివేశాన్ని వర్ణించారు?
0: ఎట్టి శ్మశానములు కనినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుండుట సహజమే. ఓహో ఎంత పొరబడి తిని ఎంత పొరబడి తిని సగము కాలుసు బరువు లేక నెట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును చూసి ప్రాణిగా భావించుతుంది కదా. అయ్యయ్యో ఈ కళేబరపు దుస్థితి ఎంతటి జాలిని గొలిపెడిది, ఎంతటి జాలిని గొలిపెడిది. మాయామేయ జగంవ్య నిత్యమని సంభావించి మోహంబునను నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఉండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టెలను గాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు తప్పింపగన్.
1: మీరు కళారంగంలో చాలా చాలా అనుభవాన్ని గడించారు, చాలామంది శిష్యులను కూడా తయారు చేశారు. ప్రస్తుత తరుణంలో కళారంగానికి చాలా వరకు కూడా ఆదరణ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్వ వైభవం రావాలి కళారంగానికి అని అంటే యువత ముందుకు వచ్చి కళారంగంలో అన్ని వేషాలు వేయాలి, రాణించాలి అంటే యువతకు మీరు ఎలాంటి సందేశం?
0: కళకు పోషించాలి, కళను ఎవరమైనా సరే కళను పోషించాలి, అభిలాష ఉన్నకు నేర్పాలి. వాళ్ళు కేవలం పారితోషికం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ పిలిచి దగ్గరికి పిలిచి అతడు ఏ వేషానికి పనికొస్తాడు, ఏ పాత్రకు పనికొస్తాడు, అతని టోన్ ఏమిటి, మంచింది చెడ్డేంది గ్రహించి చెప్పగలిగిన పంతులుండి చెప్పాలి. కానీ 10% కనీసం 50 marks అన్న వచ్చేటట్టు ఉండాలి వేషం చెప్తే. మరీ ఊరికి అడగోలుగా వాడు ఏదో చెప్తున్నాడులే మనం ఏదో నేర్చుకుంటున్నాంలే,
1: కేవలం డబ్బు సంపాదన లక్ష్యంగా కాకుండా
0: అటువంటి రాణించలేడు పంతులు.
1: మంచి నటుడిగా రాణించాలంటే ఎలాంటి శ్రమ చేయాలంటారు?
0: నటుడిగా రాణించాలంటే ముందు ఏ పాత్ర మీద రాణించాలన్నా వేషం 1st point, 2nd వాయిస్
1: గాత్రం బాగుండాలి,
0: 3rd సాహిత్యం ఉండాలి,
1: వాక్శుద్ధి
0: వాక్శుద్ధి అన్నమాట. ఆ తర్వాత 4th లయ తాళం. ఈ 4 సమకూర్చేనే పనికొస్తుంది, కానీ ఈ 4 ఏది లోపించినా కళాకారుడు కావడం కష్టం, అది ఉన్న విషయం.
1: కలమ తల్లి ముద్దుబిడ్డగా నాటక రంగంలో ముఖ్యంగా పౌరాణిక పద్య నాటకంలో అనేక నాటకాలు నేర్చుకొని ఆడి ఆ తర్వాత శిష్యులను తయారు చేసుకొని వారికి నేర్పించి నాటకాలు ఆడించినటువంటి మరి మీకు ఎంతో కళారంగంలో అనుభవం ఉంది. మీ అనుభవాన్ని సాటి కళాకారులకు అందించినందుకు ధన్యవాదాలు కోటి వీరాచారి గారు. నమస్కారం అండి.
0: ఆ కళమ్మ తల్లికి జై.
2: మీరు ఇంతవరకు కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి కళాకారులు శ్రీ జి కోటి వీరాచారి గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరింతవరకు
1: రంగస్థలి కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈరోజు బ్రిస్టల్ లోని కౌంటీ గ్రౌండ్ లో 4వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీడ్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: मैं जब साल 2014 में ऑस्ट्रेलिया आया था तो 28 साल के बाद भारत का

0: कोई पीएम यहां पहुंचा था, तब मैंने कहा था कि अब आपको 28 साल इंतजार नहीं करना पड़ेगा। पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है। ये दिखाता है कि भारत और ऑस्ट्रेलिया के रिश्ते किस ऊंचाई पर है।
1: ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ది చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు.
0: 21వీ సదీ కా భారత్ ఆజ్ వికసిత్ హోనే కే లక్ష్ పర్ కామ్ కర్ రహా హై. యే వో భారత్ హై జో కహతా హై గ్రో మోర్ అచీవ్ మోర్. హమ్ 140 కరోడ్ ఆస్పిరేషన్ సే భరే రాష్ట్ర హై. హమ్ అధీర్ హై, बेसब्र है। हम दुनिया की सबसे तेजी से बढ़ती इकोनॉमी है, लेकिन हम जल्द से जल्द दुनिया की टॉप 3 इकोनॉमी बनना चाहते हैं।
1: चिप्स नुंडी ओडल वरकू विस्तरिंचिन तयारी रंगान्नि प्रस्तावितू इलेक्ट्रॉनिक्स, ऑटोमोबाइल्स, फार्मास्यूटिकल्स लो मेक इन इंडिया ఒక ग्लोबल ब्रांड గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
0: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయి ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా, లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కి తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
1: 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ సిద్ధమవుతున్న తరుణంలో క్రీడారంగంలో పరస్పర సహకారం పెరగాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనిస్ మాట్లాడుతూ, ఈ సదస్సులోని అద్భుతమైన ఉత్సాహం ఇరుదేశాల భాగస్వామ్య బలానికి నిదర్శనమని, భారతీయ సమాజం రెండు దేశాల బంధాన్ని కలిపే ఒక సజీవ వారధి అని కొనియాడారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో సహా పలు కీలక రంగాల్లో నిరంతరం బలపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో కూడిన సరిహద్దు ప్రాంతాల ఎస్పీలతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేయడం, చొరబాట్లు, అక్రమ వలసలు అరికట్టడంతో పాటు డ్రోన్ల ముప్పు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు బీబీనగర్ ఎయిమ్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించి నిర్మాణం పనులను పరిశీలించారు. 1000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం కొనసాగుతున్న ఎయిమ్స్ లో 87% పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రోజుకు సుమారు 1800 మంది ఓపీ రోగులకు సేవలందుతున్నాయని, టెలిమెడిసిన్, పరిశోధన, వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 2014 తర్వాత దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్లకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.
2: ఆల్ ఇండియా సబ్ మెడికల్ సైన్సెస్ బీవీ నగర్ లగ్భగ 64 కరోడ్స్ గ్రాంట్స్ రిసర్చ్ కే లియే యహాన్ శాంక్షన్ హువే హై ఔర్ 129

0: प्रोजेक्ट्स काम चल रहा है 1156 पब्लिकेशन. दिस इज नाउ अ फुल फ्लेज्ड पेशेंट केयर सेंटर एट द सेम टाइम रिसर्च सेंटर दैट वी हैव टू अंडरस्टैंड.
1: गच्चिबौली स्पोर्ट्स डिस्ट्रिक्ट यंग इंडिया फिजिकल एडुकेशन एंड स्पोर्ट्स यूनिवर्सिटी తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అధికారిక లోగో, వెబ్సైట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యురాలు పిటి ఉష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ స్పోర్ట్స్ డిస్టిక్ట్ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి కిషోర్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 14వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భారత్, రష్యాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చాయి. సరిహద్దు ఉగ్రవాదంతో పాటు ఐక్యరాజ్య సమితి 1267 ఆంక్షల కమిటీ జాబితాలోని ఉగ్రవాద సంస్థలు, వారి అనుబంధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు 0-2 వెనుకబడి ఉండడంతో సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. 3వ మ్యాచ్లో భారత్ 125 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్, ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో నువ్వు సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి పెద్దారవీడు వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం, అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
1: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
0: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
1: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
0: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం నువ్వు సాగులో సమగ్ర యాజమాన్యం. ఈ అంశం గురించి పెద్దారవీడు వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం.
3: నూనె చేతి పంటలలో నువ్వును ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ నువ్వు సాగులో ఎలాంటి సాగు విధానాన్ని అనుసరించాలి, ముఖ్యంగా నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, అదేవిధంగా సస్యరక్షణలో ఎలాంటి మెలకులు పాటించాలి, ఎట్లాంటి సాగు విధానాన్ని అనుసరిస్తే మంచి దిగుబడి తీసుకోవచ్చు, ముఖ్యంగా ఏ రకాలు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి పెద్దారవీడు వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ నువ్వు సాగు విధానం గురించి రైతులకు చక్కటి వివరాలు తెలియజేద్దాం. నమస్కారం మేడం.
4: నమస్కారం
3: మేడం. మరి ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఆహార పంటల కంటే కూడా వాణిజ్య పంటలలో ప్రధానంగా ఈ నువ్వు సాగు అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇట్లాంటి లాభసాటిగా ఉన్నటువంటి ఈ నువ్వు సాగును చేపట్టాలంటే సాగులో ఎలాంటి మెలకువలు పాటిస్తే మంచి లాభాలు గడించడానికి అవకాశం ఉందంటారు?
4: మనకి ముఖ్యంగా నువ్వు సాగు అనేది రైతులకి తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది, కాబట్టి అందులో తక్కువ పంటకాలంతో వచ్చేటటువంటి పంట. ఈ నువ్వు పంటకి ముఖ్యంగా నేలలు అనేవి నీరు నిల్వలేకుండా చూసుకోవాలి, అలాగే తేలిక నేలలు, బరువైన నేలలు కూడా అనుకూలం. చౌడు నేలలు పంట వేసుకుంటే పంట అనేది దెబ్బతీస్తుంది, కనుక నువ్వు పంట వేసుకునే నేలలు చౌడు లేకుండా చూసుకోవాలి. నువ్వు పంటలో వేసుకునే ముందు ముఖ్యమైన విత్తనం ఎంపికలో మనకి ఈ నువ్వు పంటలో ఎక్కువగా ఆశించేటటువంటి వెర్రి తెగులను తట్టుకునే రకాల్ని మనం ఎంపిక చేసుకోవాలి. దీని వలన పిచికారీలను తగ్గించుకొని కొంతమేరకు రైతు ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. కనుక మనం ఈ విత్తనం ఎంపికలో వెర్రి తెగులు తట్టుకునేటటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు వాడుతున్నటువంటి రకాలు ఎలమంచిలి 66, ఎలమంచిలి 17, ఎలమంచిలి 11 రకాలను ఎక్కువగా ఈ మధ్యకాలంలో వాడుతున్న రకాలు. అదేవిధంగా మనకి నువ్వు పంట విత్తుకునే సమయం కూడా ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు మనం నువ్వు పంటను విత్తుకోవచ్చు. లేటుగా విత్తుకున్నటువంటి ఈ రకాలు చూసుకున్నట్లయితే మనకి పురుగులు ఆశించి పంటకి నష్టాన్ని ఎక్కువగా కలుగజేసే అవకాశం ఉంది, కనుక పంటని సకాలంలో విత్తుకోవాలి.
3: విత్తన మోతాదు విషయంలో ఈ గింజలు చాలా వరకు కూడా సన్నగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. అలాంటప్పుడు మోతాదు విషయంలో కొంతమంది రైతులు ఎక్కువగా పెడుతుంటారు, ఒత్తు మొక్కలు పడుతుంటాయి, ఆ తర్వాత మరల వాటిని పీకటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎంత మోతాదు అయితే బాగుంటుంది, ఏ విధంగా విత్తుకోవాలంటారు?
4: ముఖ్యంగా విత్తన మోతాదు అనేది 2 నుంచి 3 కిలోలు ఎకరానికి రైతు ఇసుకతో కలుపుకొని వెదజల్లుకోవచ్చు. విత్తన మోతాదు ఎక్కువగా పెట్టుకున్నట్లయితే మొక్కలు అనేవి మోతాదు పెరిగిపోయి ఒత్తు మొక్కలు ఉండటం వలన పురుగుల్ని ఆశించడం, అధిక సారాన్ని భూమి నుంచి పీల్చడం, కలుపు మొక్కలు వంటి రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక మొదటిగా మనం అధిక దిగుబడి పొందాలన్నా, పురుగులను నివారించుకోవాలన్నా విత్తన మోతాదు అనేది ఎంతో ముఖ్య పాత్ర కలిగి ఉంటుంది.
3: మేడం, మరి ఇవాళ గమనిస్తే చీడపీడలు అనేవి చాలా వరకు కూడా అధికంగా వస్తున్నాయి, ఉధృతి ఎక్కువయ్యి పెట్టుబడి కూడా చాలా వరకు కూడా ఎక్కువ అవుతుంది. మరి విత్తన శుద్ధి చేస్తే ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులు రాకుండా ఉంటాయంటారు, మరి ఏ రకాల తెగులను ప్రాథమికంగా విత్తన శుద్ధి చేస్తే అరికట్టుకునేదానికి అవకాశం ఉందంటారు?
4: మనకి విత్తనం ఎంపిక ఎంత ప్రముఖ పాత్ర వహిస్తుందో, అలాగే విత్తన ఎంపిక తర్వాత విత్తన శుద్ధి కూడా తెగుళ్ళని తట్టుకోవడానికి కానీ ప్రథమంగా ప్రధాన పాత్ర వహిస్తుంది. విత్తనం ఎంపిక మనము ఎలాగైతే తెగుళ్ళను తట్టుకునే విధంగా రకాలను ఎంపిక చేసుకుంటున్నామో, అలాగే విత్తన శుద్ధిని కూడా పాటించాలి. విత్తన శుద్ధికి గాను 3 గ్రాముల మ్యాంగోజబ్ని కానీ లేదా కార్బండజిమ్ కానీ విత్తనానికి కలిపి విత్తుకుంటే మనం వేరు నుంచి ఆశించేటటువంటి వేరుకుళ్ళు తెగుళ్ళను వంటివి రైతులు నివారించుకోవచ్చు.

0: దీనివలన మనకి పంట విత్తుకునే సమయంలోనే ముందుగా వచ్చేటటువంటి తెగుళ్ళని పురుగులని వేరు నుంచి వచ్చేటటువంటి తెగుళ్ళని నివారించుకోవచ్చు. ఈ విధంగా తక్కువ పెట్టుబడి ఎలాగంటే పురుగు మందుల్ని వాటిని కొంతమేరకు తగ్గించుకోవచ్చు. కనుక విత్తన శుద్ధి ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
1: ముఖ్యంగా మనము గమనిస్తే ఏ పంటలైనా కూడా మేడం, మరి కలుపు అనేది చాలా వరకు కూడా చీడపీడలకు ఆవాసంగా మారుతుంది. కలుపు మనము అశ్రద్ధ చేస్తే పంట ప్రధాన పంట గిడసబారిపోవడమే కాకుండా మనం అందించిన పోషకాలు ఏదైతే ఉందో ఆ పోషకాలని కూడా ఈ కలుపే తీసేసుకొని మరి చాలా వరకు కూడా రైతుకు నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. నువ్వు సాగులో కలుపు తీతలు ఏ విధంగా చేపడితే కలుపును సమర్థవంతంగా నివారించుకొని పంటలో మంచి దిగుబడులు ఆశించేదానికి అవకాశం ఉందంటారు?
0: మనకి ముఖ్యంగా విత్తనం విత్తిన వెంటనే 24 గంటల నుంచి 48 గంటల లోపు పెండిమితాలిన్ అనేటటువంటి మందుని ఎర్ర నేలలో అయితే 1 లీటర్ ఎకరానికి, అదేవిధంగా నల్ల నేలలో అయితే 1.25 లీటర్లు ఒక ఎకరానికి మనం బాగా నేల తడిచేటట్లు పిచికారు చేసుకుంటే కలుపు 15 నుంచి 20 రోజుల వరకు వచ్చే అటువంటి కలుపుని నివారించుకోవచ్చు. దీనివలన కలుపు అనేది మనకి ప్రధాన పంటతో పోటీ లేకుండా ప్రధాన పంట ఎక్కువ పోషకాలను నేల నుంచి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక కొంతమేరకు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. దీనివలన దిగుబడిని పెంచుకోవచ్చు.
1: ఏ పంటలైనా మంచి దిగుబడులు తీసుకోవాలంటే ఆ పంటకు ఆ మొక్కకు కావలసినటువంటి సత్వ కూడా ఎంతో కీలకం. నువ్వులో ఏ రకాల ఎరువులు వేసుకోవాలి? ముఖ్యంగా ఎరువులు వేసుకునేటప్పుడు భూసార పరీక్షలు చేయించుకొని వేసుకుంటే చాలా వరకు మంచిది అంటున్నారు. ఈ భూసార పరీక్షల ఆధారంగా వేసుకోవాలంటే ఎలాంటి ఎరువుల యాజమాన్యం ముఖ్యంగా ఆచరించాలి? సేంద్రీయ వ్యవసాయంలో నువ్వు పంటను పండించుకునే దానికి అవకాశం ఉందంటారా?
0: ఏ పంట అయినా వేసుకునేటప్పుడు ముందుగా ఎరువు యాజమాన్యం చేసుకునే ముందుగా ముఖ్యంగా భూసార పరీక్ష అనేది నిర్వహించుకోవాలి. ఎందుకనగా ఈ భూసార పరీక్ష ద్వారా వచ్చేటటువంటి ఫలితాలను మనం పరిగణనలోకి తీసుకొని మన భూమిలో ఏ పోషకాలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకొని దాన్ని బట్టి ఎరువుల వాడకాన్ని మనం వినియోగించుకున్నట్లయితే ఎరువుల ఖర్చు అనేది రైతు తగ్గించుకోవచ్చు. అలాగే మన భూమి వాతావరణాన్ని కొంతమేరకు కాపాడుకోవచ్చు. ముందుగా పంట వేసుకునేటప్పుడు దుక్కిలో 1 బస్తా SSPతో పాటు యూరియా 20 కేజీలు, అలాగే MOP 10 కేజీలు వేసుకున్నట్లయితే మనకి మొదటి దశలో పంట కొంతమేరకు ఏపుగా పెరిగి పూత బాగా వచ్చే అవకాశం ఉంటుంది. దిగుబడి పెరిగే అవకాశం కూడా కొంతమేరకు అధికంగా ఉంటుంది. మనం ముందుగా ఎరువుల్ని వేసుకుంటున్నామో దుక్కి దున్నే సమయానికన్నా ముందుగా వేసవిలో మనకి పచ్చిరొట్టె ఎరువులని వేసుకొని భూమిలో కలియదున్నడం వలన మనకి కొంతమేరకు పచ్చిరొట్టె నుంచి వచ్చేటటువంటి ఎరువులు కొంతమేరకు మనకి భూమిలో కలిసి ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే మనము రసాయనిక ఎరువులను కొంతమేరకు తగ్గించి భూ వాతావరణాన్ని కాపాడుకోవచ్చు. అలాగే రసాయనాల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో చేసుకోవడం వలన మనకి ఖర్చు తగ్గించుకొని పెట్టుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ రసాయనిక ఎరువులను వాడకాన్ని తగ్గించుకొని సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో మనం పెట్టుబడి తగ్గించుకొని అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సేంద్రియ పద్ధతిలో మనం పంటలు పండించుకోవడం వలన మన ఆరోగ్యాన్ని కూడా కొంతమేరకు మంచిగా ఉంచుకునే అవకాశం ఉంటుంది.
1: ఏ పంటలో అయినా కీలక దశల్లో నీటి తెడులు అందించుకోవడానికి అవకాశం ఉంటే మంచి అంటే ఆశాజనకమైనటువంటి గణనీయమైన దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఈ నువ్వు సాగులో కీలక దశల్లో నీటి తెడుల ఆవశ్యకత ఎలా చేసుకోవాలి? ఆవశ్యకత ఎంతవరకు ఉంది? ఎలాంటి నీటి యాజమాన్యం ఆచరిస్తే మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఇవాళ చూస్తే ఏ పంటలైనా కూడా డ్రిప్ ద్వారా నీటిని అందిస్తే చాలా వరకు అధిక లాభాలు ఆర్జించడానికి నాణ్యమైన పంటను తీసుకునేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కలుపును కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. నీటి వృధాను అరికట్టి తక్కువ నీటితోటి ఎక్కువ పొలంలో పంటను పండించుకోవాలంటే డ్రిప్పు శ్రేయస్కరం అని చెప్పేసి అంటుంటారు. ఈ నీటి యాజమాన్యం ఈ నువ్వులు ఏ విధంగా చేపట్టాలి? మిగతా పంటలో డ్రిప్ యాజమాన్యం ఎంతవరకు అవసరం అంటారు?
0: మనకి నువ్వుల పంటలో ముఖ్యంగా విత్తే సమయంలో, అలాగే 30 నుంచి 35 రోజులు కొమ్మ సమయంలో, అలాగే 40 నుంచి 45 రోజుల నుంచి పూత కాయ వంటి ఏర్పడే సమయంలో పంట విత్తిన 30 నుంచి 60 రోజుల మధ్యలో మనం నీటి ఎద్దడి లేకుండా చూసుకున్నట్లయితే రైతు దిగుబడి పెంచుకొని ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మనం నీటి ఎద్దడి లేకుండా చూసుకొని పంటని ఏపుగా పెరిగేటట్లు చూసుకున్నట్లయితే మనకి పంట సమయంలో 3 తడులు మనం ఇచ్చుకోవడం వల్ల కొంచెం దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి డ్రిప్ ఇరిగేషన్ అనేది ఎంతో మేరకు రైతులు అవలంబిస్తున్నారు. నీటిని ఆదా చేసుకొని వృధా చేసుకోకుండా మనం వేరే సీజన్లో మార్చుకొని వేసుకునేటటువంటి పంటలకు కూడా మనం నీటి యాజమాన్యాన్ని చేసుకోవచ్చు. అలాగే డ్రిప్ వాడకం వల్ల మనకి పంట లేనటువంటి భూమిలో కూడా కొంతమేరకు కలుపు అనేది తగ్గించుకోవచ్చు. అలాగే ఈ డ్రిప్ వాడకం వల్ల నీటిని ఆదా చేసుకొని తక్కువ నీటితో ఎక్కువ పంటని పొందే అవకాశం ఉంటుంది.
1: ఏ పంటలైనా కూడా చీడపీడల సమస్య అనేది చాలా వరకు రైతుకు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నువ్వు పంటను ఏ రకాల చీడపీడలు ఆశించేదానికి అవకాశం ఉందంటారు? సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఏ విధంగా ఆచరించాలంటారు?
0: మనం ముందుగా చెప్పుకున్నట్లయితే చీడపీడల్ని నివారించుకోవడానికి మొదటగా విత్తేటటువంటి విత్తనం రకం ఎంపిక, అలాగే విత్తన శుద్ధి సస్యరక్షణలో ముఖ్య భాగాలు. ముఖ్యంగా మనం ఈ నువ్వుల పంటలో చూసుకున్నట్లయితే ఆకుముడత మరియు కాయతొలుచు పురుగులు అనేటువంటి కనిపిస్తుంటాయి. వీటి లక్షణాలు మనకి ఆకుల్ని గూడుగా కట్టుకొని ఆకుల్లో ఉన్న పత్రహరితాన్ని గీకి తినటం వల్ల ఆకులు అనేవి ఎండుబారిపోతాయి. దీనివలన మనకి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. కనుక ఈ ఆకుముడత కాయతొలుచు పురుగు యాజమాన్యానికి మనకి ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు ఎకరానికి, లేదా క్లోరాంత్రనీలిప్రోల్ 60 ml ఎకరానికి వాడుకోవడం వలన ఈ ఆకుముడత మరియు కాయతొలుచు పురుగుల్ని మనం నివారించుకోవచ్చు. అలాగే మనకి ముఖ్యంగా డిసెంబర్ నుంచి జనవరి సమయంలో వేసే పంటలో, ముఖ్యంగా కొమ్మ నుంచి పూత సమయంలో మనం గమనించుకున్నట్లయితే బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక నీటిలో కరిగే గంధకం పొడిని 600 గ్రాములు ఎకరానికి తీసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగుల్ని నివారించుకోవచ్చు. బూడిద తెగులు కూడా రావటం వల్ల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కనుక దీనిని ముందు గమనించుకొని మనం సస్యరక్ష చర్యలు చేపట్టాలి. అలాగే మనకి పూత నుంచి పిందె దశలో మనకి ఎక్కువగా వచ్చేటటువంటి బ్యాక్టీరియా ఎండు తెగులు, దీనివలన కూడా పైరు తొందరగా పండుబారిపోయి దిగుబడి తగ్గుతుంది. కనుక ముఖ్యంగా మనము పూత నుండి పిందె దశలో ఆకుల చివర్లు ఎండిపోవడం వంటివి చూసినప్పుడు దీని నివారణకు గాను కాపరాక్సిక్లోరైడ్ని 600 గ్రాములు, అలాగే దీంతోపాటు 20 గ్రాములు ప్లాంటమైసిన్ని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా ఎండు తెగుల్ని మనం నివారించుకోవచ్చు. అలాగే మనం పంట కాలంలో పిచికారీ చేసుకోవాల్సి వస్తే కొమ్మ నుండి పూత దశలో 19 19 19ని 3 19లు అంటాం, దీన్ని 2 kgలు ఎకరాకి, అలాగే పూత నుండి కోత దశ వరకు పురుగు మందులు పిచికారీ చేయవలసి వస్తే 13 045ను 2 kgలు ఎకరానికి మనం పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే 10 నుంచి 15% అధిక దిగుబడి రైతు పొందే అవకాశం ఉంటుంది. కనుక పైపాటు పిచికారీలు అనేవి ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయి. రైతు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పిచికారీ చేసుకునేటప్పుడు ఈ పైపాటు 3 19లు కానీ 13 045 కానీ పైపాటు పిచికారీలు అనేవి చేసుకోవాలి. అలాగే నువ్వు పంట మనకి రైతులు తక్కువ సమయంలో తక్కువ వనరులతో నికర లాభాన్ని ఆర్జించేటటువంటి పంట. కనుక మనం నువ్వు పంటని ఖరీఫ్ రబీ వర్షాధారంగా పండించుకోవచ్చు. దీనికంటే కూడాను రబీ పంట లేదా వేసవి పంట వేసుకున్నప్పుడు చీడపీడల బెడద అనేది తక్కువగా ఉంటుంది. దీనివలన రైతులు ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అలాగే చీడపీడలను తక్కువగా ఆశించడం, సరైన సమయంలో మనం పిచికారీలు చేసుకోవడం, పైపాటు పిచికారీలు చేసుకోవడం, విత్తన శుద్ధులు, విత్తన ఎంపిక వంటివి, ఈ అంశాలను పాటించడం వలన రైతు తక్కువ పెట్టుబడులతో కొంతమేరకు అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. అందులో నువ్వు పంట అనేది మనకి తక్కువ సమయం పంట, కనుక తక్కువ కాల పరిమితిలో మనం దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. నువ్వు పంటలో మనకు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉండటం వలన మనకి నువ్వు పంట దిగుబడి ఎక్కువ కాలం నిల్వ ఉండే పంట. కనుక మనం పంట దిగుబడిని పొందినప్పుడు మార్కెట్ రేటు కనుక తక్కువ ఉన్నట్లయితే దీనిని నిల్వ చేసుకొని మార్కెట్ రేటును బట్టి మనం అమ్ముకొనవచ్చు. కనుక మిగతా పంటలతో

0: పోలిస్తే రబీ వేసవి కాలంలో నువ్వు పంటను వేసుకోవడం వల్ల రైతు ఖర్చు తగ్గించుకొని మంచి లాభాలని దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. కనుక నువ్వు పంట రైతుకు లాభాలని ఆర్జించేటటువంటి పంటగా పరిగణించుకోవచ్చు.
1: నూనె జాతి పంటలలో స్వల్పకాలంలో వర్షాధారంగా పండినటువంటి ఈ నువ్వు పంటలో ఎలాంటి మెళకువలు పాటించాలి, ఏ రకాలను వేసుకోవాలి, విత్తే విధానంలో విత్తన శుద్ధి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సస్యరక్షణలో ఎలాంటి మెళకువలు పాటించాలి ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్తే.
2: మీరు ఇంతవరకు నువ్వు సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి పెద్దారవీడు వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ,
4: परम तो सभी डाले हैं।
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
4: सच है
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
4: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूंगा।
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
2: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వికసిత్ భారత్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం, ఈ పథకం గురించి మార్కాపురం జిల్లా ఎన్ఎంఎన్ఎఫ్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. మీకు పరిచయం చేస్తున్నవారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజుగారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలి, రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న గొప్ప సంకల్పంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకానికి శ్రీకారం చుట్టారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే పేరుతో ప్రారంభమైన ఈ రైతు అభ్యున్నతి పథకం ద్వారా ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి లేని సాగును ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా ముందుకు సాగుతుంది. ఈ పథకం ద్వారా సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించి ఆ ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించాలనేదే ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి

0: పట్టణాల గురించి తెలియజేయడానికి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ గారు శ్రీ కే సుదర్శన్ రాజు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా అన్నదాతలకు మరింత సమాచారాన్ని అందిద్దామా మరి. నమస్కారం సార్.
1: నమస్కారం అండి. గౌరవనీయులు, మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని పెట్టి ప్రతి రాష్ట్రంలో కూడా రైతులు క్రమేపీ మారతారనే ఉద్దేశంతో ముందుగా అన్ని రాష్ట్రాల్లో పెట్టారు. కొన్ని చోట్ల ఇప్పుడే స్టార్ట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం ముందు స్టార్ట్ అయినా కూడా దేశమంతా చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలనేది ప్రధాన ఉద్దేశం. దిగుబడులు రెండింతలు చేసి రైతుల ఆదాయం పెరిగితేనే దేశ ఆదాయం పెరుగుతుంది. తప్పనిసరిగా మరి అందరూ సుఖశాంతులతో ఉంటారనే ఉద్దేశంతో వారు ప్రవేశపెట్టారు. తప్పనిసరిగా రైతులందరికి కూడా మంచి రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని సహజ వ్యవసాయం మీద, ప్రకృతి వ్యవసాయం మీద వాళ్ళు కూడా 2025 నుంచి స్కీమ్ పెట్టడం జరిగింది. ఏపీసీఎన్ఎఫ్ మాటకు 2016 నుంచి మనకి నడుస్తుంది. రాష్ట్రం మొత్తం

నేచురల్ ఫార్మింగ్ అని పెట్టి ప్రతి రాష్ట్రంలో కూడా రైతులు క్రమేపీ మారతారనే ఉద్దేశంతో ముందుగా అన్ని రాష్ట్రాల్లో పెట్టారు. కొన్ని చోట్ల ఇప్పుడే స్టార్ట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం ముందు స్టార్ట్ అయినా కూడా దేశమంతా చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలనేది ప్రధాన ఉద్దేశం. దిగుబడులు రెండింతలు చేసి రైతుల ఆదాయం పెరిగితేనే దేశ ఆదాయం పెరుగుతుంది. తప్పనిసరిగా మరి అందరూ సుఖశాంతులతో ఉంటారనే ఉద్దేశంతో వారు ప్రవేశపెట్టారు. తప్పనిసరిగా రైతులందరికి కూడా మంచి రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని సహజ వ్యవసాయం మీద, ప్రకృతి వ్యవసాయం మీద వాళ్ళు కూడా 2025 నుంచి స్కీమ్ పెట్టడం జరిగింది. ఏపీసీఎన్ఎఫ్ మాటకు 2016 నుంచి మనకి నడుస్తుంది. రాష్ట్రం మొత్తం మీద 40,000 మంది రైతులతో మొదలుపెట్టింది. ఈరోజు మరి 22 లక్షల మంది రైతుల వరకు వచ్చింది. కాబట్టి చాలా పెరిగిందండి, విస్తీర్ణం కూడా చాలా పెరిగింది. రైతులు కూడా చాలా మంది రసాయనిక వ్యవసాయం నుంచి మారుతున్నారు. గ్రామాల్లో చూసినట్టయితే పశువులు ఎక్కువగా ఉండేవి, ఎద్దులు కానీ ఆవులు కానీ లేకపోతే గేదెలు కానీ చాలా ఉండేవి. ఇప్పుడు చాలా వరకు ఈ సంఖ్య తగ్గిపోయింది. రైతులు కూడా పోషించలేక కొంత తర్వాత యాంత్రీకరణ రావటం వల్ల కూడా వీటి సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి మనకు పశువులు ఎరువులు రావటం కూడా తగ్గిపోయింది. దీనివల్ల రైతులు ఏం చేశారంటే ఈ రసాయనిక ఎరువుల మోతాదు పెంచుకుంటా పోయారు. పశువుల ఎరువు లేదు కాబట్టి దానికి కూడా దాని పాళ్ళు కూడా రసాయనిక ఎరువు వేసి పెంచడం వల్ల ఇప్పుడు భూమిలో ఉండే మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు అనేవి చనిపోయినాయండి. ముఖ్యంగా మనకు కనపడే వానపాములు, కనపడని సూక్ష్మ జీవులు చాలా ఉన్నాయి. అవన్నీ ఉంటేనే మనకి మనం వేసే ఎరువు కానీ ఇవన్నీ కూడా చెట్టుకు పట్టి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ చూసినట్టయితే మన మనుషుల్లో కూడా పేగుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉండాలి. అది ఉంటేనే మనకు తిన్నది అరుగుతుంది. అలాగే మనకి భూమిలో ఆ బ్యాక్టీరియా ఆ సంబంధించిన సూక్ష్మజీవులు లేకపోతే మనకు కనపడే పెద్ద వానపాములు కూడా అవి లేకపోతే మనం వేసిన ఎరువు కానీ ఇవన్నీ కూడా మొక్కకు అందే విధంగా తయారు కాదు. కాబట్టి మొక్కకు అందే షేప్లో తయారు కావాలంటే ఇవన్నీ ఉండాలి. మనం ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులు వాడటం, పురుగు మందులు, ముఖ్యంగా గుళికలు వాడటం వల్ల ఇవన్నీ కూడా చనిపోయినాయి. దాదాపుగా భూమి నిస్సారం అయిపోయింది. తర్వాత దీంట్లో చౌడు శాతం కూడా క్రమేపీ పెరుగుతూ ఉంది. ఎందుకంటే కర్బన పదార్థం కలవట్లేదు దాంట్లో. కాబట్టి కర్బన పదార్థం కలవకపోతే ఏకాడి కెమికల్ వేసుకుంటా పోతే మనకి ఈ చౌడు శాతం అనేది పెరిగిపోతూ ఉంటుంది. రాను మనకి పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఒకప్పుడు పెట్టుబడి కొద్దిగా ఉండి దిగుబడి బాగుండేది, ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి తగ్గుతూ ఉంది. కాబట్టి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన తాతలు ముత్తాతలు చేసిన వ్యవసాయం ఇదే, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే దాంట్లో కొన్ని సవరణలు చేసి మనం ఏమేమేయాలి, పురుగు వస్తే ఏమేయాలి, బలానికి ఏమేయాలి, హార్మోన్స్ లాగా ఉపయోగపడేవి అవి మొక్క నుంచి తీసిన ద్రావణాలే, ఇవన్నీ ఎప్పుడెప్పుడు వాడాలి, ఎట్లా వాడితే బాగుంటుంది అనేది రైతుల నుంచి కొంత సేకరించడం జరిగింది. సైంటిస్టులు కూడా దీని మీద ప్రయోగాలు చేశారు, చేస్తున్నారు. ఇంకా సైంటిస్టులు కూడా దాదాపుగా ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ తగ్గించమని చెప్తున్నారు. ఫస్ట్ మనం బస్తాలు కొన్ని తగ్గించేయమని చెప్పారు. ఇప్పుడు పూర్తిగా తగ్గించినా కూడా నష్టం రాదనేది చాలా మంది రైతులు చెప్తున్నారు. ఫస్ట్లో అయితే రసాయనిక ఎరువులు వాడటం కడనగా తగ్గిస్తే నష్టం వస్తుందని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేయటం వల్ల ఘనజీవామృతం, ద్రవజీవామృతం, తర్వాత బీజామృతం, దశపర్ణ కషాయం అని ప్రతిదానికి దీంట్లో మనకి ఉంది, సొల్యూషన్ ఉంది. మీకు బలం కావాలంటే బలానికి ఉన్నాయి, పురుగులు కావాలంటే పురుగులకి తగ్గట్టు కషాయాలు ఉన్నాయి, అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. కాకపోతే రైతులు తయారు చేసుకొని చేసుకోవడానికి కొంచెం ఓపిక ఉండాలి అంతే. దీంట్లో పెట్టుబడి తక్కువ కానీ కొంచెం రైతులు కష్టపడాల్సి ఉంది. కష్టపడితే తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాతావరణానికి మంచిది, ఆరోగ్యకరమైన పంట పండుద్ది, మనకి నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. దానికి మంచి రేటు పెట్టి కొనేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, మనకి కస్టమర్స్ రెడీగా ఉన్నారు. చాలా మంది రైతులు అడుగుతున్నారు ఈ రసాయనిక ఎరువు లేకుండా పండించిన ఉంటే మేము ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటామని అడుగుతున్నారు. మార్కెట్ ఉంది, దానికి మార్కెట్ క్రియేట్ అయింది. కాబట్టి దాన్ని మనం రైతు సోదరులు తప్పనిసరిగా ఉపయోగించుకొని వాళ్ళకు కూడా అవసరమే. వాళ్ళు కూడా రైతు సోదరులు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పిల్లలకు కానీ మంచి ఉత్పత్తులు, మనకి కెమికల్ లేని ఆహారం పెడితే మంచిదే. కాబట్టి వాళ్ళు తినటమే కాకుండా అందరికి అందించినట్టయితే మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా మన ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్తున్నారు. రైతు సోదరులు చాలా మంది మారారు, ఇంకా మారాల్సిన వాళ్ళు కూడా దయచేసి మారినట్టయితే మనకి అందరికి కూడా ఆరోగ్యకరమైన పంట తినే అవకాశం వస్తుంది. మనకి మన జిల్లాలో కూడా దాదాపుగా ఇప్పుడు మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. 21 మండలాల్లో కూడా మనకి అన్ని చోట్ల మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 33 సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ జీవ సంబంధమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఒక సెంటర్ పెట్టడం జరిగింది. రైతులు ఎంప్లాయీస్ కాదు, రైతుల నుంచి వచ్చిన వాళ్ళ చేత పెట్టించాము, ఇంట్రెస్ట్ ఉన్నల చేత. తర్వాత ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ పెట్టి ఉత్పత్తి చేసి, ఎందుకంటే ప్రతి రైతు చేసుకోలేకపోతున్నారు.
కొంతమంది

0: మనం ఇవన్నీ చెప్పేటప్పుడు మేము చేస్తాం సార్ బాగానే ఉంది కానీ మేము చేసుకోవడానికి కుదరట్లేదు, మాకు మనుషులు లేరు ఇంట్లో అని చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బయో ఏజెంట్స్ రిసోర్స్ సెంటర్స్ అని కొన్ని ఉన్నాయి, బీఆర్సీలు అంటున్నాం, వీటిల్లో మనం తయారు చేసి ఇస్తున్నారు కొంతమంది. వాళ్ళు ఏమి లాభాలు ఆశించకుండా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకి ఇస్తున్నారు. ఆ విధంగా చేసినట్టయితే మంచి ఫలితం దక్కుద్ది. వర్షాలు పడితే మామూలుగా మనం విత్తనం వేస్తాం. మన సహజ వ్యవసాయంలో వర్షాలు పడకముందే మనం ఏం చేస్తామంటే పీఎండీఎస్ అని ఉంది మనకి, అంటే నవధాన్యాలు అంటాం మనం. నవధాన్యాలు అంటే తొమ్మిదే ఉంటాయి, కానీ మన పీఎండీఎస్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో మనం ఏం చేస్తామంటే మన సీజన్కు ముందే ఒక 15 నుంచి 30 రకాల విత్తనాలు, మనకు తెలిసిన విత్తనాలు అన్ని, కూరగాయల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, తర్వాత మన ధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అన్నీ కలిపి ఒక 30 రకాల విత్తనాలు. ఇప్పుడు చాలామంది 15 రకాలు వేస్తున్నారు ఇక్కడ. ఈ 15 రకాలు కలగలిపి మొత్తం దాన్ని గుళికలుగా తయారు చేసి వర్షం పడితే మామూలుగా వేసేయచ్చు. వర్షం పడకపోతే మనం ఏం చేయాలంటే ఆ గుళికలు, విత్తన గుళికలను తయారు చేసి దాంట్లో ఏం లేదండి, బీజామృతంతో కొంచెం తడిపి తర్వాత బంకమట్టి లేయర్ వేసి ఒకటి, తర్వాత ఘనజీవామృతాన్ని బాగా పొడి చేసి జల్లిచ్చి దాన్ని ఒక లేయర్ వేసి చివరిలో బూడిద ఒక లేయర్ వేస్తాం మనం. సరిపోయినన్ని మనం నీళ్ళు అప్పుడప్పుడు చిలకరించుకుంటా మనం గుళిక తయారు చేసినట్టయితే విత్తనం ఒక 5 రెట్లు పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి వర్షం ఎప్పుడు పడితే అప్పుడు మొలకెత్తుంది, వర్షం పడే వరకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. గింజ ఎండిపోకుండా, ఎండి దాంట్లో తేమ పోకుండా, తేమ పోతే మనకి జీవం లేదు, జర్మినేషన్ రాదు, తేమ పోకుండా. తర్వాత దాంట్లో ఒకవేళ మొలక వచ్చినా కూడా బలం కోసం మనం ఘనజీవామృతం ఇస్తున్నాం. తర్వాత బూడిద ఎందుకు వేస్తున్నాం అంటే చివరిలో ఎక్కువ తేమ ఉంటే పీల్చుకుంటుంది, మరీ ఎక్కువ తేమ ఉంటే మొలక వచ్చేస్తుంది మీకు తెలిసిందే. కాబట్టి ఎక్కువ తేమ లేకుండా పీల్చుకోవడానికి ఒకటి, వేరే పక్షులు ఇట్లాంటివి ముట్టుకోకుండా మనం బూడిద వేయటం వల్ల ఏంటంటే పొలాల్లో వేసినప్పుడు పక్షులు తింటాయి, అడవి పందులు తింటాయి, రకరకాలు విత్తనం రాగానే తినేస్తుంటాయి. కాబట్టి ఇట్లా గుళిక చేసి వేయటం వల్ల అది విత్తనం అనుకోదు అనమాట, ఏది కూడా పక్షులు కానీ అడవి పందులు కానీ వాటిని ముట్టుకోవు. కాబట్టి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి మనం వర్షం కోసం చూడకుండా వేసేస్తే తర్వాత మనకి ఎప్పుడైతే వర్షం పడితే అప్పుడు ఇది మొలక వస్తుంది, కొంత పెరుగుదల వస్తుంది. ఇంతకుముందు మనం కలిగి దున్నమని చెప్పేవాళ్ళం దాన్ని, ఇప్పుడు కలిగి దున్నకుండా దాన్ని పశువుల మేతగా వాడుకోమని చెప్తున్నాము ఎక్కువ. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్లిన్నో సంవత్సరం అంటున్నారు, కరువు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన పశువులకి మేత కూడా కావాలి కాబట్టి కొన్ని జిల్లాల్లో మనం చూసాం మేము, ఒక 4 అడుగుల దాకా పెరిగింది, బాగా పెరిగింది వర్షాలు పడి బాగా. దాన్ని అతను కొన్నది 1000 రూపాయలు పెట్టి కొని ఆ దున్నటానికి ఒక 1000 రూపాయలు ఖర్చు అయింది, 2000 3000 అయింది, మొత్తం మీద 35 వేలకి ఒక డైరీ, చిన్న రైతు డైరీ పెడితే వాళ్ళకి అమ్మారు. ఆ విధంగా రైతులు దీని నుంచి కూడా అదనపు ఆదాయం తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కట్ చేసిన తర్వాత భూమిని ఎక్కువగా పాడు చేయకుండా మనం, అంటే దున్నకుండా, ఎక్కువ దున్నటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భూమి డిస్టర్బ్ అయితే ఈ జీవులన్నీ చచ్చిపోతున్న ఉద్దేశంతో మనం కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు తీసి విత్తనాలు వేస్తే మనం ప్రధాన పంటది అది కూడా మనకి వచ్చేస్తుంది. కాబట్టి మనకి పీఎండీఎస్ వేయటం వల్ల కలుపు మొక్కలు విడిగా రావు, మళ్ళీ భూమి అంతా కప్పబడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే టెంపరేచర్ తగ్గుతూ ఉంది మనకు, భూమి టెంపరేచర్ చూసినట్టయితే ఈ పీఎండీఎస్ బాగా పెరిగిన దగ్గర, అంటే మనకు పచ్చగా పొలం అంతా కప్పబడిన దగ్గరేమో 35 డిగ్రీలు ఉంటే, మిగిలిన చోట్ల ఖాళీగా ఉండి భూమి అసలు ఏ గడ్డి గాదం లేకుండా ఉన్నది, అక్కడ చూసినట్టయితే దాదాపు 50 నుంచి 60 డిగ్రీలు కనిపిస్తూ ఉంది. వాతావరణ టెంపరేచర్ వేరు, భూమి టెంపరేచరు నేను చెప్పేది, భూమి టెంపరేచర్ పెరగడం వల్ల లోపల ఏ జీవి కూడా బతకలేదు. మనకు పీఎండీఎస్ వేసి పొలం ఎప్పుడు కూడా కప్పి ఉన్నట్టయితే లోపల ఉండే సూక్ష్మజీవులు చచ్చిపోకుండా ఉంటాయి, లోపల కూడా మంచి హ్యూమస్ డెవలప్ అవుతూ ఉంటుంది, అంటే కార్బన్ శాతం పెరుగుతూ ఉంటుంది. దీని వేర్లు ప్రధాన పంట వేసిన తర్వాత దీని వేర్లు కూడా కుళ్ళి మనకి మంచి ఎరువుగా తయారవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లో అనుకున్నాం మనం, మనకి పశువుల సంఖ్య తగ్గిపోయింది, పశువుల ఎరువు తగ్గిపోయిందని. కాబట్టి ప్రత్యామ్నాయం పచ్చిరొట్ట ఎరువులు కానీ, తర్వాత పచ్చిరొట్ట పంటలు కూడా వేసుకోవచ్చు దీంట్లో. దీంట్లో ఉన్నాయి మనకి 30 రకాలలో పచ్చిరొట్ట పంటలు కూడా ఉన్నాయి. వాటితో పాటుగా ఇన్ని రకాలు కలిపేసుకోవటం వల్ల ఏంటంటే ఒక్కొక్క పంట వేరు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అందుకని మనకి దాంట్లో నుంచి ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల రసాలు కూడా భూమిలో కలుస్తాయి, వేరుల్లో నుంచి మనకు కొన్ని రకాల రసాలు కూడా కలవటం వల్ల భూమి సారవంతం అయిపోయి మంచిగా అన్ని రకాల పోషకాలు, మనకు మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు కూడా ఇవి అందిస్తుంది. అందుకే ఈ పద్ధతులు పాటించడం వల్ల మనకి ఎరువు తగ్గించినా కూడా దిగుబడులు తగ్గటం లేదు.
1: రసాయన ఎరువులు వాడకుండా ఉండాలి అంటే అటువంటి రైతులకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్?
0: రైతులంతా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేసినట్టయితే మన స్టాఫ్ అందరూ వచ్చి కూడా మీకు సహకారం ఇస్తారు, ఎట్లా చేయాలో చెప్తారు, అన్ని నేర్పిస్తారు మీకు కషాయాలు చేయటం. ముందు కావాలంటే మన బీఆర్సీ సెంటర్స్ ద్వారా తయారు చేసి ఇస్తారు, మీరు కూడా సొంతగా తయారు చేసుకోవచ్చు. క్రమేపీ కొద్దిగా ఆవుల సంఖ్య కూడా పెంచుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఆవు మూత్రము ఆవు పేడలో సూక్ష్మజీవులు ఎక్కువగా విపరీతంగా ఉంటాయి. మామూలు గేదె దాంట్లో కూడా ఉంటుంది కానీ తక్కువ ఉంటాయి, ఆవు మూత్రం ఆవు పేడలో చాలా

0: కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటది కాబట్టి అది చాలా శ్రేష్టమైంది. మన భూమి అంతా కూడా మంచిగా డెవలప్ అయింది, ఆరోగ్యంగా ఉంటది. ముందుగా నేల ఆరోగ్యంగా ఉంటేనే మనకు పంట సరిగా పండుద్ది. ముందు ముందు తప్పనిసరిగా మనకు ప్రత్యామ్నాయం ఉండాల్సిందే. ఇప్పుడు యూరియా మనకి తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి ఎక్కువ వేస్తున్నారు మనం, దానివల్ల నత్రజని ఎక్కువ అవుతా ఉంది. నత్రజని, భాస్వరం, పొటాష్ ఒక పాలల్లో వేసుకుంటేనే అది బాగుంటుంది. మనకి అన్నం, కూర, ఉప్పు ఎట్లా వేస్తామో అట్లా ఒక పాలల్లో వేసుకుంటేనే మనకి రుచి వచ్చినట్టు అది భూమి కూడా మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా మనం తక్కువ రేట్ వస్తుందని ఒక మందుని ఎక్కువగా, ఒక మందుని తక్కువగా వేస్తే నత్రజని శాతం ఎక్కువైపోయి శాకీయ ఉత్పత్తి ఎక్కువగా జరిగి దాని ద్వారా మళ్ళీ పురుగులు, తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి. మళ్ళీ దానికి పురుగు మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి.
1: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి చక్కటి సమాచారాన్ని అన్నదాతలకు అందించారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కోపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కోపురం కేంద్రం సమర్పణ.

ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన నేషనల్ న్యూస్ తెలుసుకుంటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని విద్యా సమాచార ప్రకటనలు చూద్దాం. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన విద్యా సమాచార ప్రకటన ఇది. దేశవ్యాప్తంగా 665 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష 2027 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 15 ఉన్నాయి. ఏటా నిర్వహించేటువంటి ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరుగా ఆవాస వసతి సౌకర్యాలు ఉంటాయి. నవంబర్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలు మార్చి 2027 చివరి వారంలో వెలువడతాయి. మరి ఈ యొక్క విద్యా సమాచార ప్రకటన అనేది జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష 2027కు సంబంధించింది. మరి అర్హత విషయానికి వస్తే, ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్నటువంటి సంబంధిత జిల్లాల్లో నివాసయి ఉండాలి. విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాలలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతూ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు

35% సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మొత్తం సీట్లలో కనీసం 1/3 బాలికలకు కేటాయింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. మరి వయస్సు విషయానికి వస్తే, దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 1 May 2015 నుండి July 31, 2017 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. మరి ప్రవేశ పరీక్ష విధానాన్ని కనుక చూసినట్లయితే, జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించేటువంటి రోత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో 3 విభాగాలుంటాయి. అవి మెంటల్ ఎబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అర్థమాటిక్, లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకి 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష అనేది ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ మాధ్యమంలో, అదేవిధంగా తెలంగాణలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, కన్నడ మాధ్యమంలో ప్రవేశ పరీక్షలను రాయవచ్చు. దరఖాస్తు విధానాన్ని చూసినట్లయితే, ఆన్లైన్లో జవహర్ నవోదయ విద్యాలయపు అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ ఆన్లైన్ దరఖాస్తు అనేది పూర్తిగా ఉచితంగా ఉంటుంది. దరఖాస్తు సమయంలో విద్యార్థి ఫోటో, విద్యార్థి సంతకం, తల్లిదండ్రుల సంతకం, ఆధార్ వివరాలు లేదా నివాస ధృవీకరణ పత్రం, అవసరమైతే కుల ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అవసరమైతే సమీప జవహర్ నవోదయ విద్యాలయంలో ఉచిత హెల్ప్ డిస్క్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ July 31. నవంబర్ 28, 2026 ప్రవేశ పరీక్ష జరుగుతుంది. 2027 మార్చ్ లేదా ఏప్రిల్లో ఫలితాలు వెలువడతాయి. మరి ఈ జవహర్ నవోదయ విద్యాలయాలకు సంబంధించినటువంటి ఈ ప్రవేశ పరీక్ష పూర్తి వివరాల కొరకు navodaya.gov.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరింతవరకు యువాణి కార్యక్రమంలో విద్యా సమాచార ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచార ప్రకటనను చూద్దాం. ఐబిపిఎస్ 8 బ్యాంకుల్లో 6,715 మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, దీన్నే ఐబిపిఎస్ అంటారు. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మరి పోస్టు పేరు ఖాళీ చూసినట్లయితే, ప్రొఫెషనరీ ఆఫీసర్, దీన్నే మేనేజ్మెంట్ ట్రైనీ, మొత్తం ఖాళీల సంఖ్య 6,715. వివిధ బ్యాంకుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఖాళీల వివరాలను చూసినట్లయితే, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 900 ఖాళీలు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1100, కెనరా బ్యాంక్లో 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 550, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 504, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 161 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఖాళీల సంఖ్య 6,715. మరి దీనికి సంబంధించినటువంటి అర్హత విషయానికి వస్తే, సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి అనేది 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు,

0: దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు అనేది ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు 175 రూపాయలుగాను ఇతరులకి 850 రూపాయలుగాను దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ అనేది ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 1 జూలై. మరి ఈ ఐబీపీఎస్కు సంబంధించిన పూర్తి వివరాల కొరకు www.ibps.in అనే వెబ్సైట్ని చూడగలరు. ఇవాని కార్యక్రమంలో మరో ఉద్యోగ సమాచార ప్రకటన చూద్దాం. హెచ్పిసిఎల్లో 116 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఫ్రెషర్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మరి ఉన్నటువంటి పోస్టులు వాటి యొక్క ఖాళీలను కనుక చూసినట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ 37 ఖాళీలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ 17 ఖాళీలు, సీనియర్ ఆఫీసర్ 52 ఖాళీలు, అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ ప్రాజెక్ట్స్ 5 ఖాళీలు, చీఫ్ మేనేజర్ లేదా డిప్యూటీ జనరల్ మేనేజర్ 1 ఖాళీ, మేనేజర్ 4 ఖాళీలు. మొత్తం ఖాళీల సంఖ్య 116. మరి విద్యా అర్హతలను చూసినట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీటెక్, ఎంబీఏ కెమికల్ లేదా ఫైర్ సేఫ్టీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం అనేది ఉండాలి. జీతం జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 30,000 నుండి 120,000 రూపాయల వరకు, ఇతర సీనియర్ మేనేజర్ పోస్టులకు 60,000 నుండి 280,000 వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియను కనుక చూసినట్లయితే కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 1 జూలై. మరి ఈ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో ఉన్నటువంటి ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల పూర్తి వివరాల కొరకు మీరు www.hindustanpetroleum.com అనేటువంటి వెబ్సైట్ని చూడగలరు. మీరింతవరకు యువవాణి కార్యక్రమంలో కొన్ని విద్యా ఉద్యోగ సమాచార ప్రకటనలు విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు. హలో బ్రదర్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విందాం.

మీరు విన్న ఈ పాట హలో బ్రదర్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినది. యువాణి కార్యక్రమం తర్వాత తెలుసుకుందాం రండి శీర్షికన నేషనల్ న్యూస్ సంబంధించిన కొన్ని న్యూస్ చూద్దాం. ఇప్పుడు సింగరేణి సంస్థకు వేళం లేకుండానే తాడిచెర్ల 2 బొగ్గులను కేటాయించినట్లు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇటీవల కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాలు, సింగరేణి యాజమాన్యం తాటిచెర్ల 2 గనులను కేటాయించాలని డిమాండ్ చేయడంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పలుమార్లు చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. 2020 తర్వాత ఇలా వేలం లేకుండా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు బొగ్గు గనులను కేటాయించడం ఇదే ప్రథమమని ఆయన తెలిపారు. న్యాయపరంగా చాలా సలహాలు తీసుకున్న తర్వాతే ప్రత్యేక అధికారాలతో తాడిచెర్ల 2 బొగ్గు గనులను కేటాయింపు దస్త్రంపై జూలై 7 సంతకం చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన ఢిల్లీలోని తన కార్యాలయంలో జూలై 7 విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. వేలం ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో తాటిచెర్ల 2 బొగ్గులను కేటాయించడం సంతోషంగా ఉంది అని, తాటిచెర్లలో 40 నుండి 50 ఏళ్ల పాటు ఉత్పత్తి జరుగుతుంది అని, దాదాపు 182 మెట్రిక్ టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తికి అవకాశం ఉంది అని, బ్లాక్ను నేరుగా కేటాయించడం వల్ల సంస్థకు ప్రీమియం కింద సుమారు 2,500 కోట్ల నుండి 3,000 కోట్ల వరకు ఆదా అవుతుంది అని, మొత్తంగా 64,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది అని, కేంద్రం కేటాయింపుతో తాటిచెల్లలో 1,200కు నైని బ్లాక్లో 1,500 కొత్త ఉద్యోగాలు వస్తాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలోని చిన్న పట్టణాలకు విమాన సర్వీసులు నిర్వహించేందుకు అమలు చేస్తున్నటువంటి ఉడాన్ పథకం తదుపరి దశను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జూలై 4 ప్రారంభించారు. రాబోయే 10 ఏళ్లలో సుమారు 29,000 కోట్లు ఈ పథకంపై వెచ్చిస్తారు. ఇప్పటి వరకు విమాన సేవలు లేని ప్రాంతాలకు కొత్త పథకంతో అనుసంధానించనున్నారు. విమాన ప్రయాణాన్ని మరింతమందికి చేరువ చేసేలా మౌలిక వసతులను ఈ పథకం కింద అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన మంత్రి శ్రీ కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2016 ప్రారంభమైనటువంటి ఈ ఉడాన్ పథకం ఇప్పటి వరకు 669 మార్గాలను కార్యరూపంలోకి తీసుకువచ్చింది. కొత్తగా సవరించిన ఈ పథకం కింద 100 ఏరోడ్రమ్లను 12,000 కోట్లతో అభివృద్ధి చేశారు. 200 హెలీప్యాడ్లను నిర్మించడం, ప్రాంతీయ విమానయాన సంస్థల కార్యకలాపాల కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ VGF కొనసాగించడంతో పాటు చిన్న విమానాశ్రయాల నిర్వహణకు మద్దతు అందిస్తారు. జోధ్పూర్ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 480 కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభించారు. 23,000 చదరపు కిలోమీటర్ల పైగా విస్తీర్ణంతో ఈ

టెర్మినల్ను ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపొందించారు. బహుళ చెక్ఇన్ కౌంటర్లు, అధునాతన లగేజీ నిర్వహణ వ్యవస్థలు, ఏరో బ్రిడ్జులతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలను ఇందులో ఏర్పాటు చేశారు. రాజస్థాన్లోని బలోత్రా జిల్లా పచ్చిప్రద్రాలో నిర్మించిన దేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ సమీకృత చమురు శుద్ధి కర్మాగార సముదాయం సహా 1.06 లక్షల కోట్ల ప్రాజెక్టులను జూలై 4న ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. జోధ్పూర్లో నూతనంగా నిర్మించిన విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని, గుజరాత్లోని సనంద్లో సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని మోడీ ఆరంభించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. 19 రోజుల పాటు ఇవి జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు జూలై 4న అధికారికంగా ప్రకటించారు. మీరింతవరకు కొన్ని నేషనల్ న్యూస్ను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. చిత్రం కొండవీటి దొంగ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట విందాం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సముద్ర ఆహార ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారనున్నాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో జరిగింది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరత్ సేత్ సందర్శించారు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్టేలియాలోని మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ఈరోజు ప్రసంగించారు. అంతర్జాతీయంగా 2వ అతిపెద్ద 5G మార్కెట్గా భారత్ మారిందని ఈ సందర్భంగా చెప్పారు. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా 6G దిశగా భారత్ పయనిస్తోందన్నారు. చిప్స్ నుండి షిప్స్ వరకు తయారీ రంగాన్ని సరికొత్త రీతిలో అభివృద్ది చేస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. భారతదేశ స్వదేశీ రక్షణ వ్యవస్థలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతను ప్రస్తావించారు. భారత్ ఆస్టేలియా సంబంధం సాధారణ దౌత్యానికి అతీతంగా ఎంతో అభివృద్ధి చెందిందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ మే ఏక్ నయా ఎకోసిస్టమ్ డెవలప్ కియా జా రహా హై. సాథియో, భారత్ కే బడే సప్నో, బడీ ఆస్పిరేషన్స్ కీ నీవ్ హై. భారత్ కా నాగరిక్ వీ ద పీపుల్ ఆర్ ఇన్ సప్నో కో ఎనర్జీ దే రహా హై. పీపుల్ ఫస్ట్ యానీ నాగరిక్ దేవో భవ కా మంత్ర ఈ ఆజ్ కే భారత్ కీ గవర్నెన్స్ కా మూల్ మంత్ర బన్ గయా హై.
0: ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్ మాట్లాడుతూ భారతదేశంతో ఆస్ట్రేలియాకున్న గాఢమైన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

0: సముద్రపు ఆహార ఎగుమతులు 73,000 కోట్ల రూపాయలను దాటాయని, ప్రస్తుతం 120 పైగా దేశాలకు అవి చేరుతున్నాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో భారతదేశ సముద్ర మత్స్య వనరుల సుస్థిర వినియోగమన్న అంశంపై నిర్వహిస్తున్న జాతీయ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సముద్ర వనరుల ద్వారా లభించే ఆర్థిక వ్యవస్థ దేశానికి చోదక శక్తిగా అభివర్ణించారు. వికసిత్ భారత్కి సముద్ర వనరులు మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత ఆధారితమైన మత్స్య సంబంధిత వృత్తులను యువత స్వీకరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ,
1: large amount of marine wealth, yet much of this potential remains untapped. And today is another day that we want to tap all our potentiality. For decades, most of our fishing activity remained close to the shore. Today, with the launch of this program, to look beyond the horizon.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో ఈరోజు జరిగింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో సహా సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీస్ సూపరింటెండెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయడం, భద్రతాపరమైన చర్యలను మరింతగా మెరుగుపరిచే విధంగా కార్యాచరణను సిద్ధం చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశంగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరజ్ సేత్ ఈరోజు సందర్శించారు. అక్కడ నెలకొన్న భద్రతా పరిస్థితిని ఆయన సమీక్షించారు. నగ్రోటాలోని వైట్ నైట్ కార్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు. జమ్మూ ప్రాంతంలోని భద్రతా పరిస్థితి గురించి సీనియర్ కమాండర్లు ధీరజ్ సేత్కు ఈ సందర్భంగా వివరించారు. పూంచ్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంలో సైనిక అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, ఈ నెల 7వ తేదీ నుండి జమ్మూకాశ్మీర్లో ధీరజ్ సేత్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కలిసి కాశ్మీర్లో మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించారు. మహిళా అభివృద్ధికి సంబంధించిన అనేక ఉమ్మడి అంశాలను బ్రిక్స్ సభ్య దేశాలు పంచుకుంటున్నాయని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణదేవి అన్నారు. కేరళంలోని కొచ్చిలో ఈ నెల 6వ తేదీ నుంచి 4 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం ఈ రోజుతో ముగిసింది. ఈ ముగింపు సమావేశంలో పాల్గొన్న అన్నపూర్ణదేవి మాట్లాడుతూ, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య చర్చలను ప్రోత్సహించడానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కృత్రిమ మేద ఏఐ ఆధారిత పరిష్కారాలకు భారతదేశాన్ని ప్రపంచంలో కీలకంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. సిఐఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ బిజినెస్ సమ్మిట్ 2026ను ఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధను సానుకూల ఆశావాద దృక్పథంతో చూస్తోందన్నారు. విస్తృత శ్రేణి రంగాల్లో ఉత్పాదకత సామర్థ్యం పెంచడానికి ఏఐను వినియోగించడంపై దృష్టి సారించినట్లుగా ఆయన తెలిపారు. కృత్రిమ మేధను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రపంచ ఏఐ ఎకోసిస్టమ్కు భారత్ ఎలా దోహదపడగలదనే దానిపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కృష్ణన్ అన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు సగం గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు భారతదేశంలోనే ఆతిథ్యం లభిస్తోందన్నారు. రైతు ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమిళనాడులోని రైతుల నుంచి కోప్రా, తోతాపూరి మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల ఉత్పత్తిదారులకు మెరుగైన ధర లభిస్తుందని, మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఎదురయ్యే నష్టాలను నివారించడం జరుగుతుందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమిళనాడు సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా ఈ ఆమోదం లభించింది. దీంతో ఆ రాష్ట్రంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా కోప్రాను సేకరించనున్నారు. దీని ద్వారా తోతాపూరి మామిడి రైతులు తమ పంటకు సరసమైన, లాభదాయకమైన ధరలను పొందేలా చూడటం, అలాగే మార్కెట్ ధరలలో ఆకస్మిక తగ్గుదల కారణంగా నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి నుండి వారిని రక్షించడం, ధరల స్థిరత్వాన్ని అందించి రైతుల ఆదాయాలను కాపాడి వారి పంటకు మెరుగైన రాబడిని చేకూరుస్తుందని భావిస్తున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పూణే ముంబై ఘాట్ సెక్షన్లో రైల్వే లైన్ల పునరుద్ధరణ పనులను ఈరోజు సమీక్షించారు. కొండచర్యలు విరిగిపడటంతో రైల్వే లైన్తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా గణనీయమైన నష్టం వాటిల్లింది. వీలైనంత త్వరగా లైన్లను పునరుద్ధరించేందుకు సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే బృందాలు జిల్లా అధికారులు

0: శాఖతో సమన్వయం చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా ఒక లైన్ను ఇప్పటికే పునరుద్ధరించామని, ఈ లైన్లలో అన్ని రైళ్లను 2 లోకోమోటివ్లతో నడపాలని రైల్వే శాఖ పేర్కొంది. ఉత్తరాఖండ్ దేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది. జాతీయ విద్యా విధానం 2020 ఉల్లాస్ కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన నేపథ్యంలో ఉత్తరాఖండ్కు ఈ ఘనత దక్కింది. ఈ విజయంతో ఉత్తరాఖండ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల జాబితాలో మిజోరాం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం సరసన చేరింది. ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఇది ప్రభుత్వ నిరంతర కృషికి, ప్రజల క్రియాశీల భాగస్వామ్యానికి నిదర్శనమన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలకు ఉత్తర అరేబియా సముద్రం వైపుకు మరింతగా విస్తరించాయని IMD పేర్కొంది. IMD సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ ప్రాంతంలో మోస్తరు నుండి భారీ వర్షాల కారణంగా ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
1: The southwest monsoon has further advanced into remaining parts of Rajasthan, Haryana and Punjab. Thus, it covered the entire country today. Under the influence of well-marked low-pressure area over southwest Uttar Pradesh and neighborhood, isolated extremely heavy rainfall likely over west Uttar Pradesh on today and Uttarakhand today and tomorrow. Significant reduction in rainfall activity is likely over central parts of the country including Maharashtra, Gujarat and Madhya Pradesh from today onwards and over south peninsula India from 10th onwards.
0: 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ పురుషుల జట్ల మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని బ్రిస్టన్ వేదికగా ఈరోజు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సముద్ర ఆహార ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారనున్నాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో జరిగింది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరజ్ సేత్ సందర్శించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నువ్వే నువ్వే ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, నిత్య సంతోష్ని పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రమందిరి కార్యక్రమం తర్వాత సూర్య ఐపీఎస్ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు చిత్రమంజర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై చిత్రమంజర్లో. తరువాత సంతోషం ఈ చిత్రం కోసం రాజేష్ ఉషా పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రమందిర్లో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు మధుర గీతాలు కార్యక్రమంలో మధురమైన పాత సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధురాలు పాత చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చిల్లర దేవుళ్ళు ఈ చిత్రానికి
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మళ్ళీ విందాం. ఆకాశవాణి శబ్దభండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భాగ్యనగరం నాటిక చివరి భాగం వింటారు.
2: ఏంటి అక్క, చాలా కోపంగా ఉన్నావు?
3: నా కోపతాపాలు నిన్నేం చేస్తాయే తల్లి. నువ్వంటే ఓ మహారాణివైతివి.
2: నువ్వు మహారాణికి మహారాణివి, అవునా? నీకేం తక్కువ?
3: అయ్యో రాత, నువ్వు చిన్నదానివైంది తెలియదు, పెద్దరానివైంది తెలియదు, ఎలా చావనే నీతో.
2: నాకు తెలిసిందల్లా ఒక్కటే అక్క, అక్కవైనా అమ్మవైనా నువ్వేనని.
3: ఆనాడి మన ఇంటి మీద పడి అమ్మని నాన్నని చిత్రవధ చేసి చంపేదే, ఆనాడే వాళ్లతో పాటు నేను చచ్చి ఉంటే బాగుండేది
2: అక్క.
3: అప్పుడు ఏడాది పసికందువి, నాకు 10 ఏళ్ళు. ఆ నెత్తుటి మడుగులో పడి ఏడుస్తున్న నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నాను. అప్పట్నుంచి ఈ చేతుల మీదుగానే నిన్ను పెంచాను, ఆట పాట నేర్పి పెద్దదాన్ని చేశాను. బాధలన్నీ నేను స్వీకరించాను, సుఖాలన్నీ నీకు అర్పించాను. కానీ ఈవేళ నువ్వు నా చేతుల్లోంచి జారిపోతున్నావు
2: అక్క. తెలిసే తెలియకో ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించక్క. ఇంతవరకు నేనేమి చెయ్యరాని తప్పు చేయలేదు, ప్రేమించడం తప్ప. అది భగవంతుడు ప్రసాదించిన మహావరం అక్క. జాతి, మతం, కులం, గోత్రం ఏమీ నాకు అక్కర్లేదు. నాకు కావలసింది మనస్సు, మమత, అంతే. ఇంకా ఆయనంటావా హద్దు మీరి ప్రవర్తించలేడు, అనుమతి ఉంది అడుగు ముందుకు వెయ్యలేడు. నన్ను దేవతలా ఆరాధిస్తున్నాడక్క ఆయన.
3: మనసు కుదిరితే మట్టి మాణిక్యమే కనిపిస్తుందే తల్లి. ఇంతకీ మనం పేదవాళ్ళమని మర్చిపోవద్దు. పేదవాళ్ళం, ఆడవాళ్ళం, ఏడాదిగా గానా బజానా మానేసి కూర్చున్నాం. ఈ ఏడాది నుంచి ఇల్లు ఎలా గడుస్తున్నదో ఒక్కసారైనా ఆలోచించావా
2: అక్క?
3: చూడమ్మా, దూసేసినట్లున్న ఈ బోసి మెడ చూడు. అన్నీ అమ్మి గడుపుకొచ్చా, ఇప్పుడు అన్నీ అయిపోయాయి. ఆ జాగీర్దార్ కక్షగట్టి ఆఖరికి అప్పు నిప్పు కూడా పుట్టకుండా చేశాడు.

0: అంతే గోహత్య. దిగదీస్తే బ్రహ్మహత్య కింద తేలింది మన బతుకు. ఎలాగో గుట్టుమట్టుగా ఆ గానా బజానాతో నెట్టుకొచ్చాం. ఈవేళ నడి బజార్లో పడి ఏడవలసిన గతి వచ్చింది. ఇప్పుడైనా తెలిసిందా మన స్థితి? పైసకి గతి లేక పస్తులు పడుకోవాలి.
1: పస్తులుండనక్కర్లేదు, ఇదిగో బంగారు మొహరీల సంచి.
0: బంగారు మొహరీల ఎవరు బాబు? తమరు ఖుదా పంపిన దేవదూత?
1: ఈ నిమిషాన మీ పాలిట దేవదూతనే. సంచి కావాలా?
0: చిత్తం, అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు అక్క. ఓరి భగవంతుడా,
1: ఈ ఒక్క సంచియే కాదు, 10 సంచులు పంపిస్తాను. కానీ ఒక షరతు, మీరిద్దరూ ఈ ఊళ్ళో నుంచి వెళ్లిపోవాలి.
0: క్షమించండి, తమరెవరో తెలియదు గాని తమ దయకు మాత్రం కృతజ్ఞులం. మేము ఈ ఊళ్ళో డబ్బు కోసం పుట్టలేదు, డబ్బు కోసం బతకడం లేదు. పుట్టి పెరిగిన గడ్డ వదిలిపెట్టి ఈనాడు డబ్బు కోసం పారిపోలేం.
1: అలాగా నేనెవరో తెలుసా?
0: అంత అవసరం మాకుందంటారా?
1: ఉంది, ఉండి తీరాలి.
0: అయితే లేదనే చెప్తున్నా.
1: అంత అహంకారమా?
0: క్షమించాలి, అది మీలోనే చూస్తున్నా.
1: నేను తలుచుకుంటే మరో నిమిషంలో మిమ్మల్ని గోరిల్లో పాతి పెట్టిస్తాను.
0: రాజా, మహారాజా, మీరా? మహారాజులకు నమస్కారం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, విధి ఎదురైతే అనుభవించక తప్పదు.
1: ఆటపాట నేర్చిందానివే అనుకున్నాను, మాటలు కూడా బాగానే నేర్చావు. భాగమతి, ఊరొదిలి పోకపోతే మానే, జనానాలో అయినా చేరతావా? తగిన ఏర్పాట్లు చేయిస్తాను.
0: నేను బానిసని బందీని కాలేను.
1: సరే, ఏదీ కానప్పుడు ఆఖరి మాట, నువ్వు కులికుతుక్షావారిని చూడ్డానికి వీల్లేదు.
0: ఏ, కళ్ళు పీకించేస్తారా?
1: భాగమతి, ఏమిటి నీ పెంకితనం? కులికుతుక్షా అంటే ఈ గోల్కొండ మహాసామ్రాజ్యానికి వారసుడు, యువరాజు, కోట్లాది ప్రజల్ని పాలించవలసిన వ్యక్తి. అతనికి ఎన్నో ధర్మాలు, న్యాయాలు ఉంటాయి, బాధ్యతలున్నాయి. అలాంటి అసామాన్య వ్యక్తిని కేవలం నీ స్వార్థానికి దాసుని చేసుకుని సామ్రాజ్యానికి, ధర్మానికి ద్రోహం చేస్తావా?
0: అన్యాయం ఆరోపించకండి ప్రభు, నేను వారిని ఏ స్వార్థంతోనూ ప్రేమించలేదు. ఒకరినొకరం ఆరాధించుకున్నాం, దీపానికి దీపం ముట్టి జ్యోతిని వెలిగించాము. కాని ఒక దీపం వెలగటానికి మరో దీపాన్ని ఆర్పేమీ లేదు.
1: యువరాజుల వారు ఈ నర్తకిని చూసి ఎందుకు ఆకర్షితులయ్యారు నాకిప్పుడు అర్థమైంది. ఏ రసజ్ఞుడైనా ఈమె ముందు తల ఒగ్గి జోహారు చేయవలసిందేనేమో. అమీర్, పద.
0: మీ మనస్సు నొప్పించుంటే మన్నించండి మహారాజా క్షంతవ్యురాలిని.

0: ఓ, తమరు దయచేసి ఎంతసేపు అయింది?
1: నాకు తెలిస్తేగా నీకు చెప్పడానికి.
0: ఇలా దయచేయండి, తమరేమో రాజులు మహారాజులు నయ్యి, ఈ పేదరాలి కుటీరంలో తమకు తగిన మర్యాద మన్నన లభిస్తుందా అని. స్వర్ణ సింహాసనాలు రాజలాంఛనాలు మేం తేగలమా?
1: వాటి కోసం మేమిక్కడికి రాలేదే. మాకు కావలసింది నీ ఆదరాభిమానాలు. ఆదరాభిమానాలని అర్థించామే కాని మహారాజులమని పీఠం కోరలేదే. మేమిక్కడ నీ సమక్షంలో ప్రభువులం కాము, కేవలం నీ చరణచారణ.
0: అంత మాట, నా హృదయ సామ్రాజ్యానికి చక్రవర్తుల మీరు. కానీ తరాక్రాంతులకు పాదాక్రాంతులకు నడుమ ప్రణయ బంధాన్ని రాచరికం మన్నిస్తుందా ప్రభు? రాచరికానికి కృపాణ ధర్మమే కాని కృపాధర్మం ఉన్నదా అని.
1: ఈ మొహమ్మద్ కులి కుతుబ్ షాహీ భాగమతి ప్రణయం ఏ రాచరికం దయాధర్మాల మీద ఆధారపడి లేదు. భాగమతి మరచిపో మతాలు భాగ్యాలు. ఇలా రా భాగమతి, మరచిపోదాం మనం కథాకథాలు, మనస్సు నల్లుకుని ఇలాగే ఆజన్మాంతం అనురాగ రాగ పంథాల్లో నిలిచిపోదాం.
0: ఒక్క మాట వింటారా?
1: చెప్పు.
0: మీరు నన్ను మరచిపో

0: భాగమతి,
1: నన్ను చూడకుండా కలుసుకోకుండా ఉండలేరా?
0: ఇప్పుడు ఇప్పుడంత అవసరమే వచ్చింది.
1: నీకు నాకు కాకపోయినా ఈ మహాసామ్రాజ్యానికి కోట్లాది ప్రజలకు అవసరం ప్రభు.
0: అది నాకు తెలియదు. తెలిసినా ఆలోచించవలసిన అగత్యం నాకు లేదు. అది సరే, నిన్నెవరైనా బెదిరించారా?
1: లేదు ప్రభు.
0: నీకే ఈ ఆలోచన తట్టిందా?
1: అవును.
0: ఆ మాట ఇలా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. హృదయపూర్వకంగా అంటున్న మాటేనా అది? మాట్లాడని. సరే, అదే నీ కోరిక అయినప్పుడు, నేను నీకు దూరమైపోవడమే కావాలనుకుంటున్నప్పుడు నవ్వుతూనే వెళ్ళిపోగలను. ఇక్కడ నీ హృదయంలో నాకు స్థానం లేనప్పుడు ఆ గోల్కొండతోనూ నాకు పనిలేదు. యాడవకు భాగమతి, నన్ను వదులుకోవడానికి సిద్ధపడిన దానికి కన్నీళ్లను సైతం వదులుకోవాలి. భాగమతి, ఒకనాడు ఇక్కడికి నీ కళారాధకుడుగానే వచ్చాను. ఈనాడు నీ హృదయారాధకుడుగా వెళ్ళిపోతున్నాను. ఈ జన్మకిష్టపడకపోతే మరుజన్మకైనా నీ హృదయంలో నాకింత చోటిస్తే.
1: వెళ్ళకండి, వెళ్ళకండి ప్రభు. మరో అడుగు ముందుకు వెయ్యకండి. వెళ్ళాలనుంటే ఈ భాగమతి చావు కళ్ళారా చూసి మరీ వెళ్ళండి.
0: భాగమతి?
1: లేదు, ఆ భాగమతి నిజంగానే చచ్చిపోయింది. మీ ప్రియురాలు మాత్రమే బతికి ఉంది. చెప్పండి, కలలో కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళనని ఒట్టు వేయండి ప్రభు.
0: కలలోనే కాదు భాగమతి, ఎన్ని జన్మలకైనా మనం ఒకటిగానే పుట్టి ఒకటిగానే మరణిస్తాం.
1: ఇక భాగమతి లేదు ప్రభు, కుతుక్షాలో కలిసి లీనమైపోయింది.
0: అంతే భాగమతి, నేనే నువ్వు, నువ్వే నేను.

0: బేటా కుతుబ్, ఈ వయస్సులో ప్రయాసపడి పర్షియా నుంచి మీ గోల్కొండ సామ్రాజ్యానికి ఎందుకు వచ్చానో తెలుసా?
1: మీరెప్పుడు మా దేశానికి వచ్చినా ఏదో బలీయమైన కారణంతోనే వస్తుంటారు ఖాందాదా.
0: ఓ బేటా, ఈసారి అతి ముఖ్యమైన కార్యభారంతో వచ్చాను. ఈ దేశ సౌందర్యం, మీ సామ్రాజ్య వైభవం నా మనస్సుని ఏనాడో తొరగొన్నాయి. మన రెండు వంశాలకు బాంధవ్యం కూడా కలిస్తే.
1: ఇప్పుడు మాత్రం మనం బంధువులం కామా దాదా?
0: చుట్టపు చూపులకు విలువే ఉంది బేట. నా బిడ్డను నీకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాను.
1: నేను పెళ్లే చేసుకోకూడదని నిశ్చయించాను మరి.
0: బేట, హాస్యానికి కూడా హద్దుంటుంది.
1: మీతో నా హాస్యం? అది నా స్వభావానికే విరుద్ధం.
0: అయితే నేను వింటున్నది కంటున్నది నిజమేనన్నమాట.
1: ఏమిటో మీరు గ్రహించింది?
0: నువ్వు బాధ్యత రహితుడవని.
1: అంతే కదా?
0: ముస్లిం మతానికి విరుద్ధంగా.
1: మీ వయస్సుకి అంత ఆగ్రహం ఆరోగ్యం కాదు దాదా. ఇస్లాం మత రక్షణకి మీరందరూ ఉన్నారు, ఇక నా సంగత వదిలేయండి.
0: కాఫిర్లైన హిందువులతో స్నేహం పైగా.
1: దాదా, మా రాజ్యంలో హిందూ ముస్లింలు ఒకే భూమికి చెందిన వాళ్ళు, ఒకే తల్లి బిడ్డలంగా పుట్టాం, అన్నదమ్ములంగా బ్రతుకుతున్నాం.
0: అవును, ఇస్లాం మతంలో నీ వంటి అల్పులు పుట్టాక.
1: బైరం ఖాన్, మీకు వయస్సుంది కానీ బుద్ధి లేదు.
0: నన్ను ఇంత పెద్దవాడిని, ఒక దేశ చక్రవర్తిని నన్ను పట్టుకుని బుద్ధి లేదంటావా?
1: ఒకసారి కాదు, 100 సార్లు అంటాను.
0: అల్లా అల్లా, ఇలాంటి నీతుడి ముఖం చూసినందుకు నాకు విముక్తి లేదు. ఏ అమీర్, నీ చక్రవర్తిని పిలు.

0: యాల్లా ఆగ్రహించకండి, యువరాజుల వారు
1: వాడా యువరాజు కాఫే
0: అరుగు చక్రవర్తి గారే దయచేస్తున్నారు.
2: ఏం బావా అల్లుడితో అన్ని విషయాలు సంప్రదించారా?
1: మాలిక్ ఇబ్రాహిం కుతుబ్ షా, మేము రేపే మా దేశానికి వెళ్ళిపోతున్నాం.
2: అప్పుడేనా? ఈ నెలంతా ఇక్కడే ఉంటామన్నారు. ఏం మావా, మా వల్ల అపచారం ఏమైనా జరిగిందా?
1: ఇంతకన్నా ఏం జరగాలి, నీ కొడుకు మా ప్రాణాన్ని తీయడానికి తయారయ్యాడు, చాలు ఈ మర్యాద చాలు. మాలిక్ ఇబ్రాహిం ఇదిగో చెబుతున్నాను, ఈ హిందువుల ఆధిక్యత అణగదొక్కాలని నీతో వియ్యం అందుదామనుకున్నాను, కానీ నీ కొడుకు ఒక సైతాన్ని తెలిసింది, వాడు ఆడదాని పాదాల ముందు బానిస. ఆ చిత్రపటం చూసావా? చూడు, అది నీకు నీ సామ్రాజ్యానికి పట్టిన మహమ్మారి. ఆ మహమ్మారిని వదిలించుకోకపోతే నువ్వేదో రోజున నీ కొడుకు చేతిలోనూ మరో కాఫిర్ చేతిలోనూ దుర్మరణం పాలవుతావు. వాడికి నా బిడ్డని కాదు కదా, నా బాలికను కూడా ఇవ్వను. ఆ అర్హత ఈ గోల్కొండకి లేనే లేదు. వస్తా.

0: అమీర్ కుతుబ్ ఎక్కడికి వెళ్ళాడు?
1: చెంచలపల్లె.
0: విను, జనానాలో చేరిన దేశ దేశాగత యవన సుందరీమణుల్ని యువరాజు మందిరానికి రప్పించు. ఎవరు తమ నృత్య గానాదులతో రూపలావణ్యాలతో ఆలీజా మనస్సు మళ్లిస్తారో వారికి వారికో లక్ష దీనారాల్ని బహుమతి చెయ్యి. ఈ రాత్రి తెల్లవారక మునిపే, వేగుచుక్క పొడవక ముందే, కాదు కాదు, పడమట చంద్రుడు కుంగక ముందే యువరాజుని బాలాహిస్సారికి రప్పించాలి. రేపటి నుంచి ఇక్కడే అతను బందీ. ఇన్నాళ్ళు సహించాను, భరించాను, ఇంకానా? ఇకపై చెల్లదు. సామ్రాజ్య ప్రతిష్టకి కన్న కొడుకునే కాదు, అవసరమైతే నన్ను నేనే బలి చేసుకోగలను. ఇందులో ఏది జరగకపోయినా, జరిగేది జరగవలసిన రీతిలో జరగకపోయినా, నువ్వు రేపటి సూర్యోదయాన్ని చూడలేవు. జాగ్రత్త, గోల్కొండ సామ్రాజ్య శాసనం తిరుగులేనిది. ఆ కత్తికి స్వపర భేదాలుండవు. వెళ్ళు.

0: అలీజా
1: ఎవరు? అమీర్ నువ్వా? ఏమిటి వేళ కాని వేళ?
0: మన్నించండి అలీజా, పాదుషా వారు బాలాహిస్సారికి దయచేసి
1: దయచేసి
0: తమరిని చూడాలన్నారు.
1: అర్ధరాత్రి వేళ అంత అగత్యం ఏముంది?
0: రాజ్యాంగ రహస్యాలు మాకెలా తెలుస్తాయి ప్రభు
1: అని నమ్మమంటావు? అమీర్, మీకందరికీ తెలిసిన విషయం నాకు తెలుసు. సరే, నువ్వు మూసి ఒడ్డు నిలబడి ఉండు, క్షణంలో వచ్చి కలుస్తాను.
0: చెప్తాం.
2: ఆకస్మికంగా ప్రయాణం అవుతున్నారు, విశేషం ఏమన్నా?
1: అవును, కానున్న ఈ గోల్కొండ ప్రభువులకు పాదుషా వారు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు.
2: మంచిదే కదా, శుభవార్త.
1: మరో శుభవార్త, మా వివాహానికి నేను నృత్య ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేయిస్తాం.
2: ఆ మాత్రం దయ చూపించారు, అదే 10,000 పేదరాలికి.
1: ఎందుకలా ముఖం దాచుకుంటున్నావు? చూడండి నన్ను. చీచి, ఎందుకు ఈ కన్నీరు? చిన్న పరిహాసాన్ని కూడా భరించలేవు. భాగమతి, ఈ మన ఎడబాటు ఒక్క జాము కాలమే. నీ నిట్టూర్పులు వెచ్చగిలకముంది, నీ పెదవుల ఆర్ద్రత ఆరకముంది, నీ కన్నులలో అరుణరాగం రాగిలకముంది నీ ఎదుట నించుంటాను. ఏది, నవ్వుతూ పంపించు.
2: ప్రభు, ఈ మల్లె పందిరి ధరిని, ఈ దీపజ్యోతి సాక్షిగా ఇక్కడే నిలబడి నిరీక్షిస్తూ ఉంటాము. ఒక్కో నిమిషం ఒక్కో యుగంగా మెల్లండి.

అంతా కటిక చీకటి. లోకమే కారు చీకట్లలో మునిగి ఊపిరాడక మూల్కుతోంది.

0: అంతా కటిక చీకటి. లోకమే కారు చీకట్లలో మునిగి ఊపిరాడక మూల్కుతోంది.
1: నాకు అర్థం కావటం లేదు అలీజ.
0: ఈనాటికి ఈ రాతి పండల నడుమ గోల్కొండ యువరాజు కుండె, పంజరంలో చిలక, బంది, అమీర్ ఇలా చూడు, ఈ భయంకరమైన చీకటిలో పెను తుఫానులో కూడా ఆ మూసీ నది అవతల చెంచల పల్లెలు మినుకు మినుకుమని వెలుగుతున్న ఆ దీపం చూసావా?
1: దీపం ఎక్కడ ఎక్కడ అలీజ? ఏమీ లేదు చీకటి తప్ప.
0: నీకు నీ పాదుషాకి చీకట్లు తప్ప చిరుదీపాలు కనిపించవు. ప్రేమ దయా సహనంతో వర్తిల్లవలసిన సామ్రాజ్యం ఈనాడు రక్తదాహంతో ఉరకలు వేస్తోంది. హమీర్, ఇంతకీ నేను చేసిన నేరం ఒక స్త్రీని, మనసారా వలసి వలపించుకున్న స్త్రీని ప్రేమించడం, ఇదేగా మహానేరం? ఎందుకేగా నన్ను బందీని చేశారు? తలుపులు మూశారు గాని నా తలపులు బంధించలేరుగా నీవు నీ పాదుషావారు.
1: అలీజ ఆ కత్తి.
0: భయపడుతున్నావా అమీర్? గోల్కొండ సామ్రాజ్య కిరీటాన్ని కాపాడుతున్నది ఈ కత్తిగా? మమత మమకారం మరచి కత్తి బలమే నిత్యమనుకున్న మీ పాదుషావారిని ఇక నుంచి దీనికే నమాజ్ చేయమను. ఆత్మీయ బంధాన్ని నరికి విష రోష శృంఖలాల్ని బిగించే పాపిస్తి శాపం ఈ కత్తి. దీన్ని అంటుకున్నా తప్పి
1: అలీజ, దాన్ని నా విసరకండి. రాచరికానికి అగౌరవం, అప్రతిష్ట, అవమానం.
0: దీనితో పాటి ఆ రాచరికం అహంకారం అంతా దుమ్ములో తొరలని మట్టిలో కలవని.
2: గోతో, నీ అహంకారం అవివేకం అత్యయిస్తున్నాయి.
0: ఓ చక్రవర్తుల వారా?
2: అవునాయన, కన్న తండ్రిని కూడా.
0: తండ్రి దయమారినప్పుడు కొడుకేం చేస్తాడు? చేయగలిగింది ఒక్కటి, ఏ శృంఖలాన్ని తెంచుకోవడం, ఎదురు
2: తిరగడం.
1: దూకునే దూకేశారు అలీజా, ఇంకా మన చేతికి అందరు ప్రభు.

దీపా, ఆరిపోకమ్మా. నువ్వు ఆరిపోతే నా రాజుకి దారెవరు చూపేరమ్మా? ఎలా వచ్చేరమ్మా? ఆరిపోకు, నా రాజు తప్పకుండా వస్తారు, నా కోసం వెతుకుతారు. కనీసం కబురు చెప్పడానికేమో నువ్వు ఉండమ్మా దీపలక్ష్మి. నా ప్రియుడికి, నా ప్రాణానికి, నా రాజుకి ఏం చెబుతావు? ఈ ఉప్పెనలో, వరదలో, ఈ కాళరాత్రిలో, ప్రళయంలో కడబట్టిన ప్రాణంతో, కొల ఊపిరితో ఇంతవరకు ఎదురు చూసి చూసి ఇప్పుడే వెళ్ళిపోయానని చెప్పు. తిరిగి రానని, రాలేనని చెప్పు. తను స్వయంగా నా పాదాలకు కట్టిన మంజీరాలు ఇక్కడే వదిలేశానని చెప్పు. ఈ మంజీరాలే నీ ప్రియురాలి స్మృతి చిహ్నాలని చెప్పు.

0: రాలే, నేను ఇప్పుడు భగవంతుడు సైతం రక్షించలేడు.
1: అలాగా కావు, సరాసరిగా భగవంతుని తల్లి దిక్కేసాడు.

0: ప్రియా, భాగమతి, నేను నీ ఆలిచని వచ్చేశాను. ప్రియా, కళ్ళు తెరు.
1: వచ్చారా? వచ్చారా? మీరు కడసారి చూపైనా అందింది.
0: తప్పు తప్ప మాలా అనకూడదు. మన కష్టాలకు ఎడబాటుకు ఇది కడసారి. ఇంకా నిన్ను వదిలి వెళ్ళవలసిన అవసరమే లేదు నాకు. నీ ఉన్న చోటనే ఇక నా కోట, నీ తావుని నా నగరం.
1: ప్రభు, నా కోసం సర్వం చేయించి వచ్చారా ప్రభు?
0: ప్రభువెవడు? అలాంటి వాడెవడూ లేడు. నీ ప్రియుడు కుతుబ్ మాత్రమే ఉన్నాడు. భాగమతి, నేను త్యజించడం కాదు, లోకం త్యజించింది మనల్ని. మతాలతో, మూర్ఖాలతో, ఆవేశాలతో, అహంకారాలతో మత్తిక్కిన ఈ లోకానికి దూరంగా, కన్నీళ్లకు, కల్లోలాలకు దూరంగా, ఎవరి శాసనము పిలుపు చేరనంత దూరంగా, సుదూరంగా ఉండిపోదాం. నేను చక్రవర్తి పుత్రుణ్ణి కాను, నువ్వు సామాన్య నర్తకివి కావు. ఇద్దరం ఆ మూసీ నది కన్న బిడ్డలం, ఒకే కొమ్మ తొడిగిన రెమ్మలం, ఆ రెమ్మకు విరిసిన పువ్వు. అమీర్, అమీర్!
2: ఆలంపన, ఇక్కడే ఉన్నాను.
0: ఈ ఉప్పెన నా కోసమే వచ్చినట్లుంది, మృత్యువులాగా. మూసీపై వంతెన తయారైందా?
2: నిన్ననే పూర్తయింది ప్రభు. ఇక వరద భయాలు లేవని ప్రజలు ఆనందిస్తున్నారు.
0: ఎంతమంది ఆనందిస్తేనే? కన్న కొడుకే నాకు శత్రువైన తరువాత.
2: ఆలంపన, లేనిపోనివన్నీ ఊహిస్తున్నారు మీరు. ఆలీజావారు మిమ్మల్ని చూడని రోజు లేదు.
0: ఏమిటి ఏమిటి నువ్వు అంటున్నది?
2: నిజమే ఆలంపన. ప్రతి రాత్రి వారు వచ్చి మీ గదిలో అల్లాని ప్రార్థించి వెళుతున్నారు.
0: అయ్యయ్యో, ఒక్కసారైనా నాతో చెప్పలేదేమయ్యా అమీర్?
2: అది వారి ఆజ్ఞ ప్రభు. ప్రభు, ఆలోచించండి, ఈ గోల్కొండ సామ్రాజ్యానికి ఇక కులీ కుతుబ్ షా వారి ఆజ్ఞలే అవసరమేమో.
0: ఏమన్నావు?
2: ఉన్నమాటే అంటున్నాను ప్రభు. కాలానికి ఎదురు ఇది సాధించేదేముంది? కన్నబిడ్డను మీరు దూరం చేసుకున్నారంతే, కానీ కుతుబ్ షా వారు మిమ్మల్ని దైవ సమానులుగా చూస్తున్నారు. తండ్రి కొడుకుల రక్త సంబంధం తెంచుకుంటే తెగేది కాదు ప్రభు. ఇప్పటికైనా వారి పవిత్ర ప్రణయాన్ని అర్థం చేసుకోండి ప్రభు. ప్రభు, ఏమిటా కన్నీరు?
0: ఈ రాచరికం ఎంత దయమాలింది అమీర్! పాషాణ సదృశమే రాచరికం. అమీర్, మా పాపానికి ప్రాయశ్చిత్తంగా నేనే స్వయంగా చెంచెలపల్లె వెళ్ళి.
2: ఎంత చల్లని మాట!
0: భావి గోల్కొండ ప్రభువులు మహమ్మద్ కులీ కుతుబ్ షా వారిని చూస్తాం. మా సామ్రాజ్యాధిపతుల్ని సగౌరవంగా ఆహ్వానించి అధిపతుల్ని చేస్తాం. అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయించు.
2: చిత్తం చిత్తం ఆలంపన, క్షణాల మీద జరిపిస్తాను. ఇక గోల్కొండ రూపే మారి నవనవోన్మేష రూపంతో అవతరిస్తుంది. తమ యశస్సు చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది.
1: మీరేదో కావ్యం రాసి నాకు అంకితం ఇస్తామన్నారు.
0: సమయానికి జ్ఞాపకం చేశావు. ఇలా చూడు, నీకు అంకితమయ్యే కావ్యం వినదగింది కాదు, పాడదగింది కాదు. నా ఊహాపథంలో నిర్మాణమవుతున్న ఒక మహానగరం, నా ప్రియురాలు నడయాడిన ఈ అందాల సీమలోనే లేస్తుంది చార్మినార్. మతాలకు, గతాలకు అతీతంగా ఈ సజీవ మహానగరం, భాగ్యనగరం వర్ధిల్లుతుంది.

నీ కోసం బానైనా బరదైనా వచ్చి పడ్డానే

స్వర్గీయ నార్ల చిరంజీవి రచించిన భాగ్యనగరం నాటకం విన్నారు. ఇందులో భాగమతి ఎన్ శారదా శ్రీనివాసన్, రాగమతి మద్దూరి విజయలక్ష్మి, కులి కుతుబ్ షా కె చిరంజీవి, మల్కిభ చక్రవర్తి బి లక్ష్మీపతి, జాగీర్దార్ టిడిఎస్ వరప్రసాద్, బైరం ఖాన్ డి రాజేశ్వరరావు, అమీర్ బి ఆనందమోహన్, రుద్రకవి జివి సుబ్రహ్మణ్యం, గాయని గాయకులు తస్లీం సయ్యద్, ఎం చిత్తరంజన్, సంగీతం ఎం చిత్తరంజన్.

0: ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు విన్నారు.
1: మీరింతవరకు మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భాగ్యనగరం నాటిక చివరి భాగం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జగదేక వీరుని కథ, ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట దేవత చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడింది. కార్యక్రమం తర్వాత అనార్కలి ఈ చిత్రం కోసం ఘంటసాల జిక్కీ పడిన పాట వింటారు.

మీరు వింటున్నారు మధుర గీతాలు. మధురమైన పాత సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. మధుర గీతాలు కార్యక్రమాల తరువాత పాతాళ భైరవి ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వింటారు.

చిక్కి పాడినది. మీరు వింటున్నారు మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై కార్యక్రమాల తర్వాత మంచి మనిషి ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట బందిపోటు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడినది. కార్యక్రమం తర్వాత మాయా బజార్ ఈ చిత్రం కోసం ఘంటసాల పి లీలా పాడిన పాట వింటారు.

మధుర గీతాలు కార్యక్రమంలో చివరిగా రాముడు భీముడు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. మీరు విన్న ఈ మధుర గీతాలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోనూ అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.